ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 16వ రోజు క్రీస్తు శకం 2026 జూలై నెల 7వ తేదీ మంగళవారం 100.2 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్పై న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. సమయం 5:55 దాటి 30 సెకండ్లు.

శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలవి. ఇది ఇయాల్టి ప్రార్థన కార్యక్రమం. రేపు ఉదయం 6:10 ప్రార్థన కార్యక్రమంలో శ్రీ వినాయక భక్తి గీతాలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇప్పటిసంది రాత్రి 11 దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పై ప్రసారమయ్యే ఇయాల్టి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో అంబటెల్ల సంగతులు కార్యక్రమంలో యోగాతో తుంటి నొప్పి నివారణ గురించి ఆదిలాబాద్కు చెందిన ప్రకృతి వైద్య చికిత్సకురాలు, యోగా శిక్షకురాలు డాక్టర్ ఎన్ స్వాతి ప్రసంగం ఉంటుంది. యోగమనే అదృష్టం శీర్షికన పంచపరివర్తనం సామాజికవేత్త కె ప్రభుకుమార్ అందించే విశేషాలు, నేరేడు గురించి మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందిస్తున్న విశేషాలుంటాయి ఇయాల్టి అంబటెల్ల సంగతులు కార్యక్రమంలో. 8 సమాచార ప్రభాత్, 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. మా ఊరి భాగవతం కథలు, పెద్దింటి అశోక్ కుమార్ రాసిన మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి మా భాగవతం మొదలైంది. కథ వినిపిస్తారు పెద్దింటి అశోక్ కుమార్. సింగడి సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. 10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు 3 దాకా ప్రసారమవుతాయి. 3 నుంచి హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. సాయంకాలం 5 మాట చెప్పుండ్రి పాటి నుండి శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. జ్యూట్ బ్యాగుల తయారీ గురించి సిరికొండకు చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఎన్ రజిత్తో జి గంగమణి పెట్టిన ముచ్చట, తర్వాత వెదురు ఉత్పత్తులతో ఉపాధి, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన సత్యతో జి గంగమణి పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది శక్తి స్త్రీల కార్యక్రమంలో ఈ సాయంకాలం 5:30. పల్లె పదాలు కార్యక్రమంలో తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన మామిడి లక్ష్మి బృందం పాడిన సరసం పాటలు, గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన మెంగని నరసయ్య బృందం పాడిన సరసం పాటలు ప్రసారమవుతాయి 6:20.

ఈ రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ ఉంటుంది. ఇవాల్టి అంశం ఖరీఫ్ పంటలో పోషక లోపాలు నివారణ. ఈ అంశం గురించి రైతన్నలు ఫోన్లో అడిగే ప్రశ్నలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలుంటాయి. ప్రత్యక్ష ప్రసారంలో ఈ రాత్రి

ఏడుంబోకు 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి ఆకుపచ్చ సూర్యోదయం. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 51వ భాగం 9:30 వినొచ్చు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. పంకజ్ ఉదాస్ పడిన గజళ్లు మొదటి భాగం రాత్రి 9:45 షామే గజల్ కార్యక్రమంలో. కొండలరాయుని కథ బుడిగజంగం కథ 3వ భాగం వినిపిస్తారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ వడ్డ్యాల్ గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారాం బృందం మన పురాణాలు కార్యక్రమంలో రాత్రి 10:00. 10:30 మాధురిమ పాత కొత్త సినిమా పట్ల కార్యక్రమం ఉంటుంది. ఇవి ఇప్పటి నుంచి రాత్రి 11:00 దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై ప్రసారమయ్యే ఇయాల్టి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:45 కావస్తోంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడమే మీమార్ట్ల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మూడు ప్రాంతాల ఆర్థికాభివృద్దిపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తిరుపతి ఆర్థిక ప్రాంత అభివృద్దికి హార్టికల్చర్ కీలకంగా మారుతుందని, 25కు పైగా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా ఆయా ప్రాంతాల అభివృద్దికి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మూడు ప్రాంతాల్లో అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి రాష్టంలోని వివిధ పోలీస్ రేంజ్లు ప్రత్యేక విభాగాల పనితీరును దృశ్య మాధ్యమం విధానంలో డీజీపీతో కలిసి ఆమె నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం ద్వారా ఆ జిల్లా ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, శక్తి కార్యక్రమం ఆపరేషన్ ట్రేస్ ద్వారా గల్లంతైన మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగిస్తున్నామని మంత్రి తెలిపారు. అమరావతిని స్వీయ ఆర్థిక రాజధానిగా అభివృద్ది చేసి అక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల అభివృద్దికి వినియోగిస్తున్నామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు ఆయా రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా నిలిచాయని చెప్పారు. అదే తరహాలో అమరావతిని కూడా స్వయం సమృద్ది సాధించే రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని మంత్రి పేర్కొంటూ,
1: ఏ రాష్ట్రానికైనా సరే 50 నుంచి 70% ఆదాయం వచ్చేటువంటి రాజధానుల ద్వారా ఆ రాష్ట్రాల్లో ఆర్థిక సంపద సృష్టించుకుని అభివృద్ది సంక్షేమం ముందుకెళ్తూ ఉంటే, రాజధాని కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ భవిష్యత్తులో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి పారిశ్రామిక వృద్ధి చేసి సంపద సృష్టించి ప్రపంచ

0: ఎల్నినోపై తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం ద్వారా వాట్సాప్లో అందుతున్న వాతావరణ సమాచారాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మితమవుతున్న జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్వహణ కోసం అర్హత కలిగిన ప్రైవేటు సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. హార్బర్ నిర్వహణలో భాగంగా పరిశుభ్రత, భద్రత, ఐస్ ప్లాంట్లు, నిల్వ గిడ్డంగులు, వేలం వ్యవస్థ వంటి సేవలను సమర్థవంతంగా అందించేందుకు ప్రైవేటు సంస్థలను ఎంపిక చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. 3,06,29 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ పనులు ఇప్పటికే 95.51% పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఈ హార్బర్లో 1,250 మత్స్యకార బోట్లకు నిలుపుదల సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందించడంతో పాటు చౌకడిప్పు డీలర్లకు అదనపు ఆదాయం కల్పించడమే మీమార్ట్ల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న మీమార్ట్ కేంద్రాల్లో తొలి కేంద్రాన్ని గుంటూరు జిల్లా లాలుపురంలో ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ తొలి దశలో 1,000 మీమార్ట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో డిజిటల్ రూపీ విధానాన్ని కూడా వీటితో అనుసంధానం చేస్తామని మంత్రి వెల్లడిస్తూ
1: మా పౌర సరఫరాల శాఖ ఈ ఫ్రంటీర్ అనే సంస్థతోటి రాష్ట్ర వ్యాప్తంగా 1,000 మినీమార్ట్లు ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చాం. ప్రయోజనాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకి సుమారు 250 సరుకులు, ప్రతిరోజు వాళ్ళు వాడుకునే సరుకులు, అవి మంచి కంపెనీల ద్వారా నాణ్యమైన సరుకులు, 30 రోజులు కూడా ఈ ఫెయిర్ ప్రైస్ షాపులు తెరిచే విధంగా, ఈ 30,000 కుటుంబాలకి కూడా ఆదాయం పెంచే విధంగా మనం ఇటువంటి అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నాం. ఖచ్చితంగా మార్కెట్ లో ఉన్న ధరలకి కన్నా 3 నుంచి 4 రూపాయలు తక్కువ ధరకే వీళ్లు విక్రయించేటట్టు ఏర్పాటు చేశాం.
0: శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ తెలంగాణకు అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి త్వరలో నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఆప్కో స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చేనేత సహకార సంఘాలకు 6,50,00,000 రూపాయల బకాయిలను 2 విడతల్లో చెల్లిస్తామని తెలిపారు. చేనేత కార్మికులకు పెట్టుబడి భారం తగ్గించేలా ఆప్కో ద్వారా నూలు సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలుపుతూ
2: ఆప్కో 50 వసంతాలు పూర్తి చేసుకోవడం, మరి ఈ 2 సంవత్సరాల్లో చేనేతలు తయారు చేసిన వస్త్రాలు ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టడం, 90% సబ్సిడీతో పనిముట్లు కూడా ఏర్పాటు చేశాం. ధర్మవరంలో, పిఠాపురంలో, మంగళగిరిలో కూడా మరి మెగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం. ఉచిత విద్యుత్ కూడా హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు, పవర్ లూమ్ కి 500 యూనిట్లు, సుమారుగా 53,000 మందికి 150 కోట్ల రూపాయలతో మరి చేనేతలకు అందజేస్తున్నాం. నేతన్న భరోసా కూడా మనం అందజేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం.
0: వాతావరణం. నైరుతి రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఉత్తర ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
3: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదు. ఉమ్మంతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరి రేపు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదు. ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలికపాటించి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది

0: చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడమే మీమార్ట లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య జకార్తాయాం ఇండోనేషియా దేశస్య ప్రధానం రాష్ట్రపతినా ప్రభువో సుబియాంతో ఇత్యమునా సహ ద్విపక్షీయ వార్తాం విధాస్యతి. ప్రధానమంత్రి శ్రీమోదీ రాష్ట్రపతి ప్రభువో ఇత్యస్య ఆహ్వానేన తత్ర త్రిదివసీయ ఆధికారిక ప్రవాసే హ్యః ఏవ జకార్తా నగరం సంప్రాప్తవాన్. అత్రాగమనే తావత్ ఇండోనేషియా వాయుసేనాయాః యుద్ధక విమానైః ప్రధానమంత్రిణః విమానస్య గగనమార్గే సంరక్షణం కృతం. సహైవ విమానపత్తనే రాష్ట్రపతినా స్వయముపస్థాయ తస్య విశేషం భవ్యం చ స్వాగతం విహితం. ఏదాదృశం అభూతపూర్వం అభినందనం అవలోక్య ప్రధానమంత్రిణా నిగదితం యత్ ఇయం వార్తా అష్టాదశాధిక ద్విసహస్రతమ వర్షాదారభ్య భారత ఇండోనేషియా వ్యాపకరణ నీతిక సహయోగాయ కంచన నూతనం వేగం ప్రదాస్యతి. జకార్తాయాం ప్రదర్శితాని మనోరంజక సాంస్కృతిక ప్రదర్శనాని శ్లాఘయన్ ప్రధానమంత్రిణా ప్రోదీరితం యత్ ఏతాని ప్రదర్శన శిల్పాని భారత ఇండోనేషియా దేశయోః ప్రాచీన సభ్యతాయాః సంస్కృతేః ఆధ్యాత్మిక సంబంధానాం చ ప్రగాఢతాం ప్రతిబింబయంతి. అత్రావసరే ప్రధానమంత్రిణా తత్ర ఇండోనేషియా ఛాత్రాణాం సమన్వయ సమూహేన కృతం భరతనాట్య నృత్యమపి భృశం ప్రశంసితం. స్వస్య విశ్రామభవనే ప్రవాసీ భారతీయైః సహ మిలిత్వా తేన రామాయణ కథాధారితం ప్రసిద్ధం వాయాంగ కులిత్ ఛాయాఘటపుతలి ప్రదర్శనం బౌద్ధిక భక్తి నృత్యంచ అవలోక్య మహాన్ హర్షః ప్రకటితః. ఇండోనేషియా దేశే భారతీయ రాజదూతస్య సందీప చక్రవర్తినః అనుసారం ప్రధానమంత్రిణః అయం ప్రవాసః దక్షిణపూర్వ ఏషియాయాః అస్యాః బృహత్తమాయాః అర్థవ్యవస్థాయాః సాకం భారతస్య రణనీతిక సంబంధాన్ ఉచ్చతర శిఖరం ప్రాపయిష్యతి. ధ్యానార్హం వర్తతే యత్ ప్రధానమంత్రిణః అస్య త్రిదేశీయ ఇండో పసిఫిక్ ప్రవాసస్య ఏతత్ ప్రథమం చరణమస్తి. అతః పరం సః అస్మిన్నేవ సప్తాహాంతే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశయోః అపి భ్రమణం విధాస్యతి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర న్యాసేన సామాన్య సచివస్య చంపతరాయస్య న్యాస సదస్యస్య డాక్టర్ అనిల్ మిశ్రస్య చ త్యాగపత్రే స్వీకృతం. కథితేన రామమందిర దానవంచన ప్రకరణే తయోః నామ ప్రకాశాత్ పరం ఉభౌ త్యాగపత్రం ప్రదత్తవంతౌ. కృష్ణమోహనః నవనియుక్తి పర్యంతం అంతరిం సామాన్య సచివ రూపేణ నియుక్తః తస్య పరివాదే కథిత దాన అనియమితతాయాః ప్రకరణే ఎఫ్ఐఆర్ ఇత్యస్య పంజీకరణం అభవత్ యస్మిన్ అష్ట జనాః నిగడితాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః బహరీన్ దేశే తత్రత్యేన నరేశేన హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా ఇత్యమునా సాకం శిష్టాచార మేళనం విహితవాన్. సహైవ ద్విపక్షీయ సహయోగం సుదృఢీకర్తుం ప్రముఖ చర్చాః అపి సాధితవాన్. విదేశమంత్రి ఖతర్ దేశస్య యాత్రాం పరిసమాప్య స్వస్య ఉపసాగరీయ దేశానాం చతుర్దేశీయ ప్రవాసస్య ద్వితీయ చరణే బహరీన్ నగరం సంప్రాప్తవాన్. అత్రావసరే సహ బహరీన్ దేశే నివసద్భిః ప్రవాసీ భారతీయైః సహ వార్తాం సాధితవాన్. భారతర్తు విభాగేన అద్య గుజరాత్ సౌరాష్ట్ర కచ్చ మధ్య మహారాష్ట్ర తటీయ కర్ణాటక ప్రదేశేషు అతివృష్ట్యా సహ ప్రచండ వృష్ట్యై రెడ్ అలర్ట్ ఇతి రక్తవర్ణీయా సంచేతనా ప్రసారిత. ఆగామి దినద్వయోః దిల్లీ హర్యాణా చండీగఢ్ పంజాబ్ బిహార్ ఛత్తీస్గఢ్ హిమాచల ప్రదేశ్ ఉత్తరాఖండ ఆంతరిక కర్ణాటక మధ్యప్రదేశ్ విదర్భ ఉపహిమాలయీ పశ్చిమ బంగ సిక్కిమ రాజ్యేషు ప్రచండ వృష్టిః భవిష్యతి ఇతి విభాగేన పూర్వానుమానితం. अण्डमान निकोबार द्वीपेषु आन्ध्रप्रदेशे गांगेय पश्चिमबंगप्रदेशे अरुणाचलप्रदेशे असमराज्ये मेघालये छत्तीसगढ़े नागालैंडे मणिपुरे मिजोरमराज्ये त्रिपुराराज्ये च अग्रिमेषु त्रिषु चतुर्षु दिनेषु मेघगर्जनेन सह विद्युद्योतनं झंझावातः च भविष्यति इत्यपि विभागेनोक्तम्। फुटबॉल क्रीडायां स्पेन देशेन गतरात्रौ डलास क्रीडांगणे राउंड ऑफ 16 क्रीडायां पोर्चुगल देशः 1-0 इत्यंकांतरालेन पराजित्य फीफा विश्वकप क्रीडायाः प्रागुपान्त्य चक्रे स्थानं सुरक्षितम्। स्पेन इदानीं शुक्रवासरे लॉस एंजलिस क्रीडांगणे यूएसए बेल्जियम वा देशं सम्मुखी करिष्यति। इति वार्ताः।
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వికారాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ పి నరేందర్.
3: రైతులకు ఎరువులు విత్తనాల విక్రయంపై డీలర్లు పారదర్శకంగా ఉండాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి చెప్పారు. వానాకాలం సీజన్ కు సంబంధించి ఎరువులు విత్తనాల విక్రయాలపై క్రమబద్దీకరణ నియంత్రణపై సంబంధిత డీలర్లు వ్యవసాయ శాఖ అధికారులతో ఇటీవల జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా దీపక్ తివారి మాట్లాడుతూ జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎరువులు విత్తనాలు విక్రయించాలన్నారు. ప్రభుత్వం సూచించిన ధరలకు అనుగుణంగా మాత్రమే విక్రయించాలని కూడా స్పష్టం చేశారు. 18 సంవత్సరాలు గల యువత ఓటర్గా నమోదు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఎస్ఐఆర్ పై అవగాహన కోసం 2 కేరన్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని అలాంటి యువత తప్పనిసరిగా ఓటర్ నమోదు ప్రక్రియలో పాల్గొనాలని అన్నారు. జూన్ 20వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు ఇంటింటి గణన నిర్వహించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఇంటింటి సర్వేలో భాగంగా యువజన సంక్షేమ సంఘాలు బూత్ స్థాయి అధికారులకు సహకరించాలని కూడా ఆయన చెప్పారు. పర్యావరణ పరిరక్షణ హరితాభివృద్ది లక్ష్యంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇటీవల జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, మున్సిపల్ చైర్మన్ గడ్డం అన్యన్య, అదనపు కలెక్టర్ వెంకటాచారి, ట్రైనీ కలెక్టర్ సచిన్ బసవరాజ్, గుట్టూర్ అధికారులతో కలిసి అనంతగిరి అడవుల్లో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత కాపాడడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్దికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్సీ కోదండరామ్ అన్నారు. నవాబ్పేట ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అక్షర చేయూత ట్రస్ట్, జైపాల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందించారు. కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కాలే యాదయ్యలతో కలిసి ఆయన విద్యార్థులకు బహుమతులు అందజేస్తూ పాఠశాలలో నాణ్యమైన విద్య, భోజనం, క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు తెలియజేశారు. నిరుపయోగంగా ఉన్న ఉర్దూ ఘర్, షాదీ ఖానాలను వాడుకలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యకులు తాహీర్ బిన్ హందాన్ తెలిపారు. ఇటీవల ఉర్దూ అకాడమీ అధ్యకులు వికారాబాద్ ఎన్నిపల్లి చౌరస్తాలో గల ఉర్దూ ఘర్ కమ్ షాదీ ఖానా భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాదక ద్రవ్యరహిత జిల్లాగా వికారాబాద్ జిల్లాను తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తెలియజేశారు. వికారాబాద్ జిల్లాలో బ్లాక్ గ్రౌండ్ లో ఇటీవల డ్రగ్స్ నివారణ, సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమంతో పాటు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యువత క్రీడల వైపు మళ్లడం ద్వారా శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవడంతో పాటు మాదక ద్రవ్యాల వంటి సామాజిక దురాచారాలకు దూరంగా ఉండగలరని అన్నారు. జిల్లాలో 43% ఎన్యూమరేషన్ ఫామ్లు అందజేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి చెప్పారు. సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫామ్ల పంపిణీ, పూరించే విధానం, పోలింగ్ కేంద్రాల క్రమబద్ధ ీకరణ, విస్తృత ప్రచారం తదితర అంశాలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్యూమరేషన్ ఫామ్లు ప్రతి ఇంటికి చేరే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దేశాభివృద్ది గ్రామీణ స్థాయి నుంచే ప్రారంభం కావాలని, ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇందుకు దోహదపడ్డాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా యాలాల పీఎం శ్రీ ఉన్నత పాఠశాలను దర్శించిన ఆయన విద్యార్థుల విద్యా పరిస్థితులను అడిగి తెలుసుకుంటూ మోదీ నేతృత్వంలోని 12 ఏళ్ల పాలనలో దేశంలో నిజమైన మార్పు వచ్చిందని అన్నారు. భూముల ప్రస్తుత మార్కెట్ విలువల ఆధారంగానే ధరలు నిర్ధారించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. పవర్ గ్రిడ్ 765 కెవీ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నష్టపరిహారంపై రైతులతో చర్చించి వారి అభిప్రాయాల మేరకు భూసేకరణ జరిపేలాగా పవర్ గ్రిడ్ అధికారులకు సహకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి మొదలైన వారు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిత్తల్, కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రాలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలాగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులను ఆయన అభినందించారు.
2: వికారాబాద్ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదిక అందించారు శ్రీ పి నరేందర్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. దేశంలో ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరిని శనివారం విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్ ఇంగ్లండ్ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. ఇండోనేషియా అధ్యకుడి ఆహ్వానం మేరకు 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మోదీ నిన్న జకార్తా చేరుకున్నారు. ప్రత్యేక గౌరవంగా అధ్యకుడు ప్రబోవో స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ప్రధానమంత్రి విమానం ఇండోనేషియా వైమానిక పరిధిలోకి ప్రవేశించిన తర్వాత ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లు దానికి ఎస్కార్ట్గా నిలిచాయి. ఈ స్వాగతం తనెంతగానో ఆకట్టుకుందని అభివర్ణించిన ప్రధానమంత్రి మోదీ 2018లో తాను జరిపిన పర్యటనలో ఏర్పాటైన భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపందించేలాగా అధ్యకుడు ప్రభువుతో చర్చలు జరపడానికి తాను ఉత్సుకతతో ఉన్నానని పేర్కొన్నారు. జకార్తా చేరుకున్నప్పుడు లభించిన గొప్ప సాంస్కృతిక ప్రదర్శనను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇవి భారత ఇండోనేషియా మధ్య ఉన్న నాగరికత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలను ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు. ఇండోనేషియా విద్యార్థులతో కూడిన సమన్వయ గ్రూప్ ప్రదర్శించిన భరతనాట్యాన్ని కూడా ప్రధానమంత్రి అభినందించారు. తాను బస చేసిన హోటల్లో ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం అందుకున్న తర్వాత ప్రధానమంత్రి అనేక సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. వాటిలో రామాయణాన్ని వర్ణించే ఇండోనేషియా ప్రసిద్ద వాయంగ్ కులిత్ షాడో పప్పెట్రీ, ఇండోనేషియా విద్యార్థుల భరతనాట్య ప్రదర్శన, త్రిరత్నాలకు నివాళులర్పించే బౌద్ధ భక్తి నృత్యం ఉన్నాయి. జకార్తాలో తనకు లభించిన ఘన స్వాగతానికి భారతీయ సమాజానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆదరణ తనను ఎంతగానో కదిలించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి పర్యటన రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఆహార భద్రత, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పలు ఒప్పందాలకు మార్గం సుగమం చేయనుందని, దీనివల్ల భారత్ ఇండోనేషియా తమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయి తీసుకువెళ్లేందుకు సిద్దంగా ఉన్నాయని ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. ఒక ప్రైవేట్ వార్తా ఛానల్తో మాట్లాడుతూ ఈ పర్యటన ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని, సముద్ర తీర ఆర్థిక సంబంధాలను పటిష్టం చేస్తుందని, అలాగే కొత్తగా అభివృద్ది చెందుతున్న రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందిస్తుందని సందీప్ చక్రవర్తి అన్నారు.
1: India and Indonesia are very close and strategic partners. We are just 160 kilometers away. The southernmost tip of India in the Nicobar Islands is just 160 kilometers from Aceh. And after the very successful visit of President Prabowo as chief guest for our Republic Day, I think the relations are on an upward swing in a higher trajectory, and Prime Minister's visit will reinforce that trend. And we will, of course, doing a lot of understandings and agreements on several areas of cooperation, and we are also hopeful for opening up new areas of cooperation.
0: Samskaranalu, digitalization, వృత్తిపరమైన నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలో ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలను ఉద్దేశించి నిన్న ప్రసంగిస్తూ ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా పేర్కొన్నారు. రాష్టాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. గత 5 ఏళ్లుగా సహకార్ ద్వారా సమృద్ది అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకు

0: తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖను అమిత్ షా అభినందించారు.
1: సహకారిత మంత్రాలయ కే ఇనిషియేటివ్ సే కుల్ 9 రాష్ట్రీయ స్తర పర్ కామ్ కర్నే వాలీ సహకారీ సమితి బనాకర్ దేశ్ సే లేకర్ గ్రామ్ తక్ ఇన్ 9 క్షేత్రో మే సహకారిత మంత్రాలయ కో ఏక్ మాలా మే పిరోనే కా కామ్ హమ్నే కియా హై.
0: గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక పారదర్శకమైన సాంకేతికతతో కూడిన పోటీతత్వంతో కూడినదిగా మార్చే దిశగా ప్రశంసనీయమైన తీరులో పని జరిగిందని కూడా అమిత్ షా వివరించారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బహ్రెయిన్ లో ఆ దేశ రాజు హమద్ బిన్ ఇసాల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు. ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కువైట్ ఒమాన్ దేశాలతో కూడిన తన 4 గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ఖతార్ పర్యటన ముగించుకుని 2వ విడతగా డాక్టర్ జయశంకర్ బహ్రెయిన్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సుమారు 4.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తున్న భారత లెదర్ ఫుట్వేర్ రంగానికి అపారమైన వృద్దికి అవకాశం ఉందని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా 38 అభివృద్ది చెందిన దేశాలు తమ మార్కెట్లను మనకు అందుబాటులోకి తెచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఈ దేశాల్లో యునైటెడ్ కింగ్డమ్, ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలున్నాయి. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్ నేషనల్ ఎక్స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024-25 కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ప్రస్తుతం భారతదేశ లెదర్ ఎగుమతుల్లో 70% కేవలం 15 దేశాలకే పరిమితమవుతున్నాయని గోయల్ గుర్తు చేశారు.
2: ఇస్సే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ బైలింగ్వల్ హోనే కే కారణ్ సరల్ భాషా మే లోగో తక్ పహుంచే ఉమీద్ కర్తా హూం కే ఇస్మే జో భాషా హోగీ వో ఐసీ రఖీ జాయేగీ కే సభీ కో ఆసానీ సే సమజ్ మే ఆయే ఔర్ సాథ్ హీ సాథ్ ఆన్లైన్ హోనే కే కారణ్ కాఫీ వ్యాపక్ ప్రభావ్ ఇస్కా దేఖ్నే కో మిల్ సక్తా హై.
0: ఈ సందర్భంగా ద్విభాషా మేనేజ్మెంట్ కోర్సు ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విద్యావకాశాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గుతుందని కూడా పీయూష్ గోయల్ చెప్పారు. విద్యార్థులు ఆన్లైన్ ఈ కోర్సును అందుకోవడం ద్వారా తమ వృత్తి జీవితంలో ప్రగతి సాధించగలుగుతారని ఆయన అన్నారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాల రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో వారి పేర్లు బయటకు రావడంతో ఇద్దరు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. కొత్త నియామకాలు జరిగే వరకు కృష్ణమోహన్ ను తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమించారు. విరాళాల అక్రమాల ఆరోపణల కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ కు కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదే ప్రతిపదికగా నిలిచింది. కాగా ఈ కేసులో ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేశారు. ట్రస్ట్ ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను కూడా నియమించాలని నిర్ణయించింది. ఈ పరిణామంపై మాట్లాడుతూ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి, ఈ పరిణామాల వెనుక కుట్రకోణం ఉండే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. విరాళంగా వచ్చిన ఆభరణాలు, విలువైన వస్తువులన్నీ సురక్షితంగా ఉన్నాయని, వాటికి సంబంధించి సరైన లెక్కలున్నాయని, అన్ని వివరాలు ట్రస్ట్ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ద నౌకను మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఈ యుద్ద నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతికతతో రూపొందించగా, ముంబైలోని మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తూర్పు కనుమల్లోని కీలకమైన మహేంద్రగిరి పర్వతేశ్వరుని పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ద నౌక భారత సముద్ర తీర చరిత్రలో మరొక గర్వించదగిన అధ్యాయం కానున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఫ్రిగేట్ ఆధునిక కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్తో నడుస్తుంది. ఇది అన్ని రకాల సముద్ర తీర మిషన్లలో అసాధారణమైన సామర్థ్యంతో అత్యంత వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది. 75%కి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మహేంద్రగిరి ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్బర్ భారత్ విధానానికి చక్కని ఉదాహరణ అని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్, సౌరాష్ట, కచ్ మధ్య మహారాష్ట, తీర ప్రాంత కర్ణాటకల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, విదర్భ మొదలైన చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఫుట్బాల్లో నిన్న రాత్రి డల్లాస్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో పోర్చుగల్ ను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ ఫీఫా ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకువెళ్లింది. 2010లో సౌత్ ఆఫ్రికాలో తమ ఏకైక ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకున్న తర్వాత స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకోవడం ఇదే మొదటిసారి. మెక్సికో సిటీలో జరిగిన మరొక మ్యాచ్ లో మెక్సికోపై 3-2 తేడాతో

0: సాధించి ఇంగ్లాండ్ కూడా క్వార్టర్ ఫైనల్స్ లోకి చేరుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యకుడు ప్రభువో సుబియాంతో చర్చలు జరుపుతారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి యుద్ద నౌకను శనివారం నాడు జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో రౌండ్ ఆఫ్ 16 లో గెలిచి స్పెయిన్ ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాళ్ళ సంగతులు. జీవితంలో ఏనాడు ఏ తప్పు చేయలేదు అంటే ఏనాడు ఏ కొత్త పనిని మొదలుపెట్టలేదు అని అర్థం. శ్రోతలకు మరోమారు శుభోదయంతో అంబటాళ్ళ సంగతులు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన తుంటి నొప్పి నివారణ గురించి ఆదిలాబాద్కు చెందిన ప్రకృతి వైద్య చికిత్సకురాలు డాక్టర్ ఎన్ స్వాతి ప్రసంగం. పంచపరివర్తనం ఈ అంశం గురించి సామాజికవేత్త కె ప్రభుకుమార్ ప్రసంగం. నేరేడు గురించి మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందిస్తున్న ప్రసంగం. ఇంకా రైతన్నలకు వ్యవసాయ సలహాలతో పాటు చరిత్రలో ఈరోజు విశేషాలుంటాయి. తెలుగు పంచాంగం ప్రకారం తిథి నక్షత్రం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం బహుళపక్షం సప్తమి ఉత్తర భాద్ర నక్షత్రం మంగళవారం. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ప్రధానంగా ఆకాశం మేఘావృతమవుతుంది. అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు. ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. గాలిలో తేమ 75%. గంటకు 19 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇది ఇయల్టి వాతావరణం. మన భాష మనయాస మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పై మీరు వింటున్నారు అంబటాళ్ళ సంగతులు కార్యక్రమం.

0: నా పేరు సి అశ్విని. హార్టికల్చర్ డిప్లొమా కాలేజీలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను.
1: అయితే ప్రధానంగా ఈ రసం పీల్చే పురుగుల బెడద అనేది ఏమవుతుందంటే, పొడి వాతావరణం ఎక్కువగా ఉన్నా, ఒకవేళ రైతులు ఎక్కువ మోతాదులో నత్రజని ఎరువులు నారుమల్లో వేసుకున్నా కూడా ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువగా వస్తాయి. ప్రధానంగా అయితే మన దగ్గర పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు, దాని తర్వాత నల్లి. ఎక్కువ మాత్రం తెల్లదోమ, నల్లి, పేనుబంక వీటి ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇవి రాకుండా ఉండాలంటే ముందుగానే రైతులు నారుమల్లలో కార్బోఫిరాన్ 3G గుళికలు అవి చల్లుకోవాలి ఎకరానికి. లేదు నారుమడికి అయితే మనకు 100 గ్రాములు సరిపోతుంది, 100 గ్రాములు చల్లుకోవాలి. చల్లిన వెంటనే నీటి తడి అనేది ఇచ్చుకోవాలి. నీటి తడి ఇవ్వడం వల్ల కరిగి ఆ రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తగ్గుతుంది. అయితే ఎక్కువగా అయితే మిరపలు కనుక చూసుకున్నట్లయితే తామర పురుగుల ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంటున్నది. ఆ తామర పురుగుల ఉధృతి కోసము తప్పనిసరిగా కార్బోఫిరాన్ 3G గుళికలు నీళ్ళలో వేసుకోవాలి. లేదంటే కెమికల్స్ విషయానికి వస్తే ఫిప్రోనిల్ రీజెంట్, ఫిప్రోనిల్ గుళికలు కూడా వేసుకోవచ్చు, లేదా ఫిప్రోనిల్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. అది కాదు, మనం కెమికల్స్ స్ప్రే చేసుకుందామంటే డైమిథియోయేట్ కానివ్వండి, లేకపోతే కాన్ఫిడార్ కానివ్వండి, ఇమిడాక్లోపిడ్ కూడా మనము పిచికారీ అనేది చేసుకోవచ్చు.
2: కూరగాయ పంటల్లో రసం పీల్చు పురుగుల నివారణ కోసం ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్విని అందించిన వ్యవసాయ సలహా అది.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: ఇది అంబటల్ సంగతులు కార్యక్రమం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. చరిత్రలో ఈరోజుకున్న ప్రాముఖ్యతను చూసుకుంటే, ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు కళా వెంకట్రావు, రచయిత అనువాదకుడు మద్దిపట్ల సూరి, రంగస్థల సినీ నటుడు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, తొలితరం రంగస్థల నటి కథారచయిత్రి కొమ్మూరి పద్మావతిదేవి జయంతి, క్రికెట్ క్రీడాకారుడు మహేంద్ర సింగ్ ధోని, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సినీ గాయకుడు కైలాష్ ఖేర్ వీరి పుట్టినరోజు. ఇంకా ఈరోజు ప్రపంచ చాక్లెట్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇంకా వనమహోత్సవ వారోత్సవాలు కూడా జరుపుకుంటున్నాము.

స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు కళా వెంకట్రావు జయంతి ఈరోజు. 1900 జూలై 7న తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. 1939 నుంచి 1946 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడుగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాత్రను గుర్తించి నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ఉద్యమ పోరాటానికి ద్రోణాచార్యుడు అని అన్నారు. ఇంకా ఆంధ్ర పటేల్ అని పిలిచేవారు ఈయనని. స్వాతంత్ర సమరయోధుడైన కళా వెంకట్రావు 1937లో శాసనసభ ఎన్నికల్లో మద్రాసు ప్రెసిడెన్సీలోని అమలాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 1949లో ఏర్పాటు చేసిన 7 సభ్యుల విభజన కమిటీలో ఒకరిగా కళా వెంకట్రావు కూడా ఉన్నారు. స్థానిక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. 1953లో కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు కళా వెంకట్రావు.

0: అంబడల్లి సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు యోగమనే అదృష్టం. ఇందులో తుంటి నొప్పి ఏ వయసు వారికైనా రావచ్చు. తేలికపాటి నొప్పి నుంచి తీవ్రమైన నొప్పి వరకు చేరుకుంటుంది ఈ తుంటి నొప్పి. అయితే ఈ నొప్పిని వచ్చినప్పుడు ఎలాంటి చికిత్స చేసుకోవాలి, ఎలాంటి నివారణ చర్యలను చూసుకోవాలి అనే విషయాలను గురించి యోగమనే అదృష్టం శీర్షికన మనకు అందిస్తున్నారు ఆదిలాబాద్కు చెందిన ప్రకృతి వైద్య చికిత్సకురాలు డాక్టర్ ఎన్ స్వాతి. ఇప్పుడు అది విందాం.
1: తుంటి నొప్పి అంటే అది హిప్ జాయింట్. హిప్ జాయింట్ గల కారణాలు ఏంటంటే అండి, అది ఒకవేళ వచ్చిందనుకోండి హిప్ జాయింట్ లో పెయిన్ గీనా అనేది ఎటువైపుగా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనే మాటకు వస్తే, అది ఎదురు సైడ్ అంటే మీ తుంటి భాగం ఉంటుంది చూడండి, ఆ తుంటి భాగంలోని ఎదురుగా అంటే అది పక్కకైనా రావచ్చు, ఎదురుగైనా రావచ్చు, లేదంటే లేటరల్ సైడ్ లో అయినా రావచ్చు. అంటే డిపెండ్ అప్ ఆన్ ద అంటే అందులో నర్వ్స్ మజిల్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి కదండి, ఆ ఏరియాని బట్టి అది ఎట్లా అయినా రావచ్చు. సో అది వచ్చిన తీరుని బట్టి మనం ఎలా అంటే పేషెంట్స్ చెప్పే కంప్లైంట్ బట్టి మనం డయాగ్నోస్ అనేది ఉంటదండి. ఒకవేళ హిప్ పెయిన్ అనేది ఎదురు భాగాల్లోని హిప్ అంటే ఈ హిప్ జాయింట్లు అంటే తుంటి భాగంలోని మీదైనా రావచ్చు అని చెప్పాను కదండి, అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఒక నరం అనేది ఉంటదండి అక్కడ. సో ఆ నరం అనేది ఏమవుతుందంటే అది ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేదు అంటే స్టమక్ అబ్డామిన్ అనేది ఎక్కువగా ఉన్న అంటే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అనేది, ఆ నరం అనేది ఇంగ్వైనల్ రీజియన్లో అంటే గజ్జలలో అక్కడ అనేది కంప్రెస్ అవుతుంది. ఆ కంప్రెస్ అవ్వడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి పెయిన్ అనేది అట్లా కూడా వస్తుంది. సో ఏంటి ఇప్పుడు మనం అసలు హిప్ జాయింట్ లోపల నుండి పెయిన్ వస్తుంది అని తీసుకుంటే అది ఏ విధంగా ఉంటుంది అంటే రెండు రకాలుగా ఉంటుందండి. అది పేషెంట్ కండిషన్ బట్టి, పేషెంట్ చెప్పే కంప్లైంట్ని బట్టి మనం దాన్ని రెండు విధాలుగా అనుకోవచ్చు అండి. అది ఒకటి ఆర్థరైటిస్ అయినా ఉండొచ్చు, లేదు ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమోరల్ హెడ్ అనేదైనా అనుకోవచ్చు. సో ఒకవేళ ఆర్థరైటిసే అనుకున్నాం అనుకోండి, అది ఎట్లా వస్తుంది అంటే అది ఇప్పుడు హిప్ జాయింట్ లోని కార్టిలేజ్ అనేది ఉంటదండి. అసలు కార్టిలేజ్ అంటే ఏంటి అనే విషయానికి వస్తే, మనకిప్పుడు ఇక్కడ హిప్ జాయింట్ లో ఫీమర్ బోన్ అనేది ఉంటదండి. ఆ ఫీమర్ బోన్ కి పైన ఏంటంటే ఒక బాల్ టైప్ అనే ఆకారం ఉంటది. ఆ బాల్ టైప్ అనే ఆకారం జాయింట్ లో కూర్చొని ఉంటది. అంటే అది మూమెంట్ అటు ఇటు ఇవ్వడం వల్లనే మనం కాళ్ళు లేపగలగడము, అది కూర్చోవడం చేయడము, అన్ని రన్నింగ్ చేయడం అట్లాంటిది అనేటివి ఉంటాయి. సో ఆ బాల్ టైప్ పైన ఆకారంలో ఏంటంటే మృదులాస్థి అంటే కార్టిలేజ్ అనే ఒక త్వచం అంటే తొడుగు అనేది ఒకటి ఉంటది. కార్టిలేజ్ అనేది ఏంటంటే తెల్లగా ఉంటది, ఇది సాఫ్ట్ గా చాలా మెత్తగా ఉంటది. అది అరిగిపోవడం వల్ల మనకి ఏంటంటే ఈ తుంటి నొప్పి అనేది వస్తుంది. దానికి కరెక్ట్ గా బ్లడ్ సప్లై అవ్వకపోయినా, అది దానికి నరువు కంప్రెషన్ అనేది మధ్యలో అవుతున్నప్పుడు కూడా అందులో పెయిన్ అనేది రావచ్చు. అదే విధంగా మనం అది ఎప్పుడు వస్తుంది అని చూసుకుంటే 50 to 60 years వాళ్ళకి రావాలి యాక్చువల్లీ. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వలనో, ఫుడ్ చేంజెస్ వల్లనో, ఏజ్ రిలేటెడ్ డిజీజ్ లాగా కాకుండా అది ఈ మధ్య కాలంలో 30-40 వాళ్ళకి కూడా రావడం చూస్తున్నానండి. ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమోరల్ హెడ్ అన్నాను కదా రెండో రకంది, అది ఏంటంటే అది హిప్ జాయింట్ లోపల నుండి పెయిన్ వస్తున్నట్లు అనిపిస్తుంది. సో అది ఏంటంటే చాలా ఇప్పుడు ఎక్స్రే అట్లాంటి దాంతో మనం కంపేర్ చేసుకోవచ్చు అండి, ఇది అది ఎవాస్కులర్ నెక్రోసిసా లేదా అనేది. ఎక్స్రే చూసినప్పుడు ఏమవుతుంది అని అంటే అండి, అక్కడ ఆ మృదులాస్థి కార్టిలేజ్ అని చెప్పాను కదా, అది చాలా గుల్లబారినట్టు అంటే దానికి బ్లడ్ సప్లై అనేది లేకుండా ఏమవుతుంది అంటే గరుకుతనం అనేది రావడం, అందులో ఉన్న మధ్యలో గ్యాప్ అనేది తగ్గిపోవడము అనేది జరుగుతుందండి. అంటే ఆ బోన్ రాసుకపోవడం వల్ల, ఎముకలు గరుకగా మారడం వల్ల మనకు తుంటి నొప్పి అనేది వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి. నెక్స్ట్ విషయానికి వస్తే అండి, ఇప్పుడు హిప్ జాయింట్ లోని వెనుక భాగంలో కూడా అంటే బటక్స్ రీజియన్ లో ఒకవేళ పెయిన్ వస్తుంది అనుకోండి, సో అది అప్పుడు ఎవాస్కులర్ నెక్రోసిస్ అని కూడా అనుకోలేము. దాన్ని ఏంటంటే ఇంకోటి సయాటికా పెయిన్ అని కూడా అనుకోవచ్చు. అక్కడ ఏంటంటే దానికి చుట్టూతా ఉండే మజిల్స్ ఉంటాయండి, సో ఫైరిఫార్మిస్ మజిల్స్ అవన్నీ అనేటివి ఉంటాయి కదండి, అందులో సయాటికా నర్వ్ అనేది దాటి మధ్య నుంచి మన బ్యాక్స్ మన నెక్స్ట్ థై నుంచి కాల్ వరకు ఆ నర్వ్ అనేది సప్లై చేస్తూ ఉంటుందండి. ఒకవేళ ఆ బటక్స్ రీజియన్ లో ఇలా పెయిన్ వస్తుంది అంటే ఆ కంప్రెషన్ వల్ల ఫైరిఫార్మిస్ మజిల్స్ సయాటికా నర్వ్ ని కంప్రెస్ చేయడం వల్ల వస్తుంది అంటే ఆ సయాటికా పెయిన్ అని అనుకోవచ్చు అండి. నెక్స్ట్ లేదు పోస్టీరియర్ గా అంటే ఓన్లీ తొడ వెనుక భాగంలోనే సెంట్రల్ గా వస్తుంది పెయిన్ అని అంటే అది సాక్రోఇలియక్ పెయిన్ అని కూడా అనుకుంటామండి. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ గా ఉంటాయండి పెయిన్స్ అనేటివి. మనం ఒకటే దాన్ని బట్టి

సయాటికా అని ఎవాస్క్యులర్ నెక్రోసిస్ అనేది కూడా మనము ఖచ్చితంగా చెప్పలేము, అది త్రూ ఎక్స్రే సో కొన్ని డయాగ్నోసిస్ చేసి చెప్పాల్సి ఉంటుందండి. ఒకవేళ స్పైన్ లో గనక డిస్క్ ఏదైనా జారితే, సో మన వర్టిబ్రల్ డిస్క్స్ ఉంటాయి కదండి, ఆ డిస్క్ లో ఏమైనా చేంజెస్ వచ్చినా లేదు కంప్రెషన్ జరిగినా అలా కూడా కారణం కావచ్చండి. ఇదే విధంగా పక్క భాగంలోను వెనుక భాగంలోను స్పైన్ భాగంలోను వస్తే ఎలా పెయిన్ ఉంటుందనే డిఫరెన్షియేషన్ చేసి మనం డయాగ్నోసిస్ చేసి దానికి రిలేటెడ్ గా కొన్ని ఆసనాస్ ఫిజియో అనేది చెప్పగలుగుతామండి. సో అలా కొన్ని ఆసనాస్ ఫిజియోథెరపీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా వచ్చినప్పుడు యోగా అండ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి చేయాలి అండి. అందులో స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి చేస్తూ ఉంటే ఏంటంటే అది రెండు రకాలుగా ఉంటుందండి. ఆ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి ఉంటాయండి. స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అనే విషయానికి వస్తే అండి అందులో మూడు రకాలు ఉంటాయండి. ఆ మూడు రకాలు ఏంటంటే ఒకటి నీ లిఫ్ట్ అండ్ హామ్స్ట్రింగ్ ఎక్సర్సైజెస్ అనేది ఒకటి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి ఎక్స్టర్నల్ రొటేషన్ స్ట్రెచ్చింగ్ అనేది ఉంటుందండి. థర్డ్ వన్ వచ్చి ఇంటర్నల్ రొటేషన్ స్ట్రెచ్చింగ్ అనేది ఉంటుందండి. సో ఆ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అనేవి మూడు రకాలుగా ఉంటుంది కదా. ఫస్ట్ నీ లిఫ్ట్ అండ్ హామ్స్ట్రింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పాను కదండి, అది బెడ్ మీద పడుకొని మనము మోకాళ్ళను వంచి చెస్ట్ లివర్ వరకు మన లెగ్ ని ఫోల్డ్ చేసి అదిమి పెట్టాలండి. జస్ట్ మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేసి ఒక 5 to 10 రిపిటేషన్స్ అలా చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ రొటేషన్ అండ్ స్ట్రెచ్చింగ్ అని చెప్పాను కదండి, అందులో సిట్టింగ్ లోనైనా చేయొచ్చు స్టాండింగ్ లోనైనా చేయొచ్చు. సిట్టింగ్ లో అయినా చేస్తున్నప్పుడు ఎదుట్లా ఉంటదంటే పొజిషన్ అనేది మనము పడుకొని హిప్స్ ని నేలకు తగిలి ఎలా చేయాలి అంటే కొంచెం హిప్ ను సైడ్ కి ఇట్లా లిఫ్ట్ చేస్తూ కూర్చొనైనా సరే బటక్స్ ని ఇట్లా రెండు కాళ్ళను మడిచి బటర్ఫ్లై ఆసన అనేది ఒకటి ఉంటది, అట్లా చేయిస్తూ ఉండాలండి. అది కూడా 10 to 15 రిపిటేషన్స్ చేయాలి ఉంటది. నెక్స్ట్ బెడ్ మీద పడుకొని అయితే నీ ఫోల్డ్ చేసి స్ట్రెచింగ్ చేస్తూ ఉండాలండి. ఓపెన్ చేయాలి మళ్ళీ ఫోల్డ్ చేయాలి, ఓపెన్ చేయాలి ఫోల్డ్ చేయాలి, అలా ఉంటదండి. థర్డ్ వన్ వచ్చి ఇంటర్నల్ రొటేషన్ అని చెప్పాను కదా. సో ఇంటర్నల్ రొటేషన్ ఏమవుతుంది అంటే పడుకొని హిప్ ని మోకాల దాకా మడవాలండి. సో అపోజిట్ సైడ్ లో మోకాల్ని ఏంటంటే ఇంకొక లెగ్ మీద అదిమి పట్టి ఉంచాలండి. సో నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది చెప్పాను కదా, ఆ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ లో వచ్చి ఏంటంటే 5 types ఉంటాయి. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ లో ఫస్ట్ వన్ వచ్చి హిప్ బ్రిడ్జ్ పోజ్. హిప్ బ్రిడ్జ్ పోజ్ అనేది ఎలా ఉంటది అంటే పడుకొని హిప్ ని మెల్లగా లేపాలండి. సో హిప్స్ ని మెల్లగా లేపుతూ మళ్ళీ కిందకి పెట్టాలి, మళ్ళీ హిప్స్ ని లేపాలి, మళ్ళీ అలా ఒక 10 to 15 రిపిటేషన్స్ చేయాలండి. సెకండ్ వన్ వచ్చి హిప్ స్క్వీజ్. హిప్ స్క్వీజ్ వచ్చి ఏంటంటే ఒక బాల్ గాని క్లాత్ గాని తీసుకొని దాని హెల్ప్ తో మనం చేయాల్సి ఉంటుందండి. మనం బెడ్ మీద పడుకొని నీస్ ని ఫోల్డ్ చేసి దాని మధ్యలో నీస్ మధ్యలో క్లాత్ ని గాని బాల్ ని గాని పెట్టి ఎక్స్టెండ్ చేయడం మళ్ళీ క్లోజ్ చేయడం, అలా 10 రిపిటేషన్స్ చేయాలండి. థర్డ్ వన్ వచ్చి హిప్ ఎక్స్టెన్షన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అండి. సో ఇదేంటంటే బెడ్ మీద పడుకొని లెగ్ ని గాల్లో లేపాలండి, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి అపోజిట్ లెగ్ ని, మళ్ళీ వచ్చి మళ్ళీ అపోజిట్ లెగ్ ని, అలా ఆల్టర్నేట్ గా 10 to 15 టైమ్స్ అలా లేపుతూ ఉండాలండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి హిప్ అబ్డక్షన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అండి. అదేంటంటే ఒక చైర్ హెల్ప్ తీసుకొని చేయాలండి. ఒక చైర్ ని తీసుకొని మనము ఎక్స్టెన్షన్ చేయాలి హిప్ ని, అంటే ఒక సైడ్ ఎంతవరకు ఎక్స్టెండ్ చేస్తారో అంతవరకే ఒక హిప్ ని రేజ్ చేయాలి, మళ్ళీ ఒకసారి మళ్ళీ హిప్ ని రేజ్ చేయాలి, మళ్ళీ అలా ఆల్టర్నేట్ గా చేస్తూ 20 to 30 రిపిటేషన్స్ కూడా ఇవి చేయొచ్చండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చి మినీ స్క్వాట్స్ ఎక్సర్సైజ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అండి. ఇదేంటంటే స్ట్రేట్ గా నిలబడాలి. స్ట్రేట్ గా నిలబడి ఏం చేయాలంటే మన చేతుల్ని ముందుకు వంచాలండి. ముందుకు వంచి పట్టుకొని అంటే లైక్ ఏంటంటే గుంజీలు తీయడం ఉంటుంది చూడండి, అట్లా లైక్ కొంచెం అంటే మరీ మోకాళ్ళ నొప్పి ఎక్కువ ఉంటది కదా, అందుకే కొంచెం వరకే వంగడము అలాంటివి చేయడం అనేది ఉంటదండి. సో దీని తర్వాత ఇలాంటివి కొన్ని కొన్ని మనకు ఎంత పాజిబుల్ అయ్యేంత వరకు అంత చేస్తూ ఉండాలండి. దాంతో పాటు డైట్ అనేది మంచిగా తీసుకుంటూ ఉండాలి, అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, సో బోన్స్ కి బలాన్ని ఇచ్చేవి వైటమిన్ డి అట్లాంటివి ఇచ్చే వాటిని ఎక్కువ తీసుకోవాలండి. అదే విషయానికి వస్తే అందులో ఫ్రూట్స్ కి వచ్చేనండి ఆమ్లా, నారింజ, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, జామకాయ, వీటన్నింటిలో ఏంటంటే కాల్షియం వైటమిన్ సి అనేటివి ఉండడం వల్ల ఏంటంటే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయండి. సో ఏంటి నెక్రోసిస్ అట్లాంటివి ఉంటుంది కదా, దానిలో ఏంటంటే బ్లడ్ వెజిల్స్ అనేది మనకు ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయండి. ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ విషయానికి వస్తే ఏంటంటే వెయిట్ లాస్ అయ్యే కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తీసుకోవాలండి. ఎందుకంటే మనకు ఫస్ట్ వెయిట్ తగ్గామనుకోండి, మనము వెయిట్ తగ్గితే దానిలో మనము ఒక 50% మెడిసిన్స్ ఏం అవసరం లేకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ని మనమే డెవలప్ ఎక్కువ చేసుకున్న వాళ్ళం అవుతాం. అందులో వచ్చి ఏంటంటే రాగి, ఓట్స్, బ్రౌన్ రైస్, ఫైబర్ రిచ్ ఫుడ్,

0: ఫ్రూట్స్, ఫైబర్ రిచ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఇట్లా వెయిట్ లాస్ అయ్యే ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలండి. ఇప్పుడు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కి వస్తే అండి, ఎగ్, ఫిష్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేవి అట్లాంటి వాటిని తీసుకోవాలండి. అదేంటంటే మన మెకానిజం ని రిపేర్ చేసేసి మనకి డిసీజ్ ని క్యూర్ చేసేటట్టు ఉంచుతుందండి. నెక్స్ట్ కొవ్వు శాతం తక్కువ ఉండే ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలండి. స్మోకింగ్ తగ్గించాలి, ఆల్కహాల్ తగ్గించాలి, సాల్ట్, స్పైసెస్, కొలెస్ట్రాల్ రిచ్ ఫుడ్స్ అట్లాంటివన్నీ కూడా తగ్గించాలి. ప్రిజర్వేటివ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇందాక విషయంలో అన్ని విషయాల్లోనూ చెప్తూ ఉంటానండి. ఆల్టరేషన్స్ ఫుడ్స్ అన్నిటి కూడా, అట్లాంటి ఫుడ్స్, పెస్టిసైడ్ ఫుడ్స్ అన్ని కూడా తగ్గించి అట్లాంటి వాటిని తీసుకోవాలండి.
1: యోగాతో తుంటి నొప్పి నివారణ గురించి యోగమనే అదృష్టం శీర్షికన ఆదిలాబాద్కు చెందిన ప్రకృతి వైద్య చికిత్సకురాలు, యోగా శిక్షకురాలు డాక్టర్ ఎన్ స్వాతి అందించిన విశేషాలవి. పర్యావరణ పరిరక్షణ మరియు పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం వర్షాకాలంలో అంటే జూలై మొదటి వారం అంటే జూలై 1 నుంచి 7వ తారీఖు వరకు నిర్వహించే మహత్తర కార్యక్రమమే వన మహోత్సవం. ప్రజల్లో చెట్ల ఆవశ్యకతను తెలియజేయడం, అధిక సంఖ్యలో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించేలా ప్రోత్సహించడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. 1950లో అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కెఎం మున్షి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అటవీ విస్తీర్ణాన్ని పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడం, నేలకోతను నివారించడం మరియు జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం ఈ దినోత్సవ ముఖ్య లక్ష్యం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అమటల సంగతుల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. పంచపరివర్తన అనేది సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి, పౌర బాధ్యతలను పెంపొందించడానికి అవసరమైన 5 సూత్రాలు. ఉన్నతమైన జీవన విధానాన్ని నెలకొల్పడానికి అవసరమైన పంచపరివర్తనం గురించి సామాజికవేత్త కె ప్రభు కుమార్ అందిస్తున్నారు. ఇప్పుడు అది విందామా.
3: భారతదేశం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భారతదేశం ప్రపంచంలో ఒకప్పుడు అన్ని అందించినటువంటి దేశం. ఒకటి స్వాతంత్రం వచ్చినటువంటి దేశంలో దేశము ప్రపంచంలో ఒక ఆదర్శంగా నిలబడడం కోసం సమాజ పరివర్తన అనేటువంటి ఆధారం చేసుకుని సమాజంలో కొన్ని మార్పులు చేసుకుని దాంట్లో సరి చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా పంచపరివర్తన అనేటువంటి బిందువుని సమాజంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి సామాజిక సమరసత మన దేశంలో అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కులాల మధ్యలో అంతరం పెరుగుతూ వస్తుంది. ఒకటి అంటరానితనం వెళ్ళాలి. మనమంతా ఒకే దేశవాసులము, భారతీయులము, భారతమాత యొక్క సంతానం అనేటువంటి ఒక భావనతో సమాజమంతా కలిసిమెలిసి జీవించి ఒక ఆదర్శమైనటువంటి స్థితిలో సమాజం నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. సమాజంలో కొన్ని వికృతులు వచ్చాయి, ఆ వికృతులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అన్నీ సమానమే, అందరం భారతీయులు అనేటువంటి పద్ధతిలో మనం అందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి అంటరానితనం తొలగించుకోవడము, సమానత్వం నిర్మాణం చేయడం కోసము సామాజిక సమరస్త అనేటువంటి నినాదంతో సమాజంలో వెళ్లాల్సిన అవసరం ఉంది. మన దేశంలో మన సంస్కృతిలో ఎక్కడ కూడా ఇట్లాంటి అవగుణాలు లేవు. వాడి వచ్చాయి, ఇవన్నీ దూరం చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే సమాజం ఎదిగే అవకాశం ఉంది. రెండోది ప్రపంచమంతా కూడా పర్యావరణం సంరక్షణ చేయాల్సిన అవసరం ఉంది. పర్యావరణం దెబ్బతింటుంది, ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి. మానవ జీవన విధానంలో మనుషులు చేసినటువంటి తప్పుల కారణంగా పర్యావరణం దెబ్బతింటుంది. మన సంస్కృతి పర్యావరణానికి దగ్గరగా జీవించినటువంటి సంస్కృతి. కాబట్టి పంచభూతాలకు అనుగుణంగా జీవన విధానం ఉన్నటువంటి సంస్కృతి. కాబట్టి పర్యావరణాన్ని సంరక్షించుకోవాలి. ఈ పర్యావరణ సంరక్షించుకోవాలన్నప్పుడు ముఖ్యంగా 3 విషయాలు మనము ఆచరించాల్సిన అవసరం ఉంటుంది. మొక్కలు నాటి చెట్లను ఎదిగించే ప్రయత్నం చేయాలి. నీటిని సంరక్షించుకునే ప్రయత్నం చేయాలి. తగినంత మాత్రమే

నీటిని వాడాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతుందో దాన్ని తగ్గించినట్లు ప్రయత్నం చేస్తే అటు భూమి కాలుష్యం ఇటు వాయు కాలుష్యం తగ్గి పర్యావరణం సంతులనం ఏర్పడుతుంది. దానివల్ల సకల మానవ కోటి సుఖశాంతులతో ఉంటుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను నాటడం, నీటిని సంరక్షించుకోవడం, ప్లాస్టిక్ను వినియోగం తగ్గించి దానికి ప్రత్యామ్నాయమైనటువంటి కనిపెట్టి దానికోసం ప్రయత్నం చేసే ప్రయత్నం చేయాలి. అలాగే దేశంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా స్వ ఆధారితంగా జీవించాలి. దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి దేశభక్తి తప్పనిసరిగా అవసరం. కాబట్టి స్వదేశము, స్వధర్మము, స్వసంస్కృతి, స్వభాష, వేషభూష అన్ని కూడా స్వ ఆధారంగా తన దేశీయమైనటువంటి ఆలోచనలతో ఉండాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. మన మాతృభాషను సంరక్షించుకోవాలి, మన ధర్మాన్ని సంరక్షించుకోవాలి, మన సంస్కృతిని సంరక్షించుకోవాలి. అందరికీ స్వదేశీ భావన ఉండాలి. భారతదేశం ఆర్థికంగా ఎదగాలన్నప్పుడు భారతదేశంలో తయారయ్యేటువంటి ఉత్పత్తులను ఉపయోగించినట్లయితే భారతదేశం ఆర్థికంగా బలోపేతమై మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడే అవకాశం ఉంటుంది. మనందరి యొక్క ప్రయత్నం ద్వారా భారతదేశం గత 20-30 సంవత్సరాల్లో భారత ఆర్థికంగా 5వ స్థానానికి వచ్చింది. భారతదేశం 1వ స్థానానికి రావాలంటే, ప్రథమ స్థానానికి రావాలంటే మనమందరం స్వదేశీ భావన నిర్మాణం అయితే, స్వదేశీ వస్తువులు వాడినట్లే ఆర్థిక వ్యవస్థ బలోపేతమైనటువంటి అవకాశం ఉంది. దాని గురించి మనందరం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మూడోది పౌర విధులు, సివిక్ ఎథిక్స్ అని చెప్తుంటాం. భారతదేశం రాజ్యాంగ ఫలితమైనటువంటి దేశం. రాజ్యాంగ అనుగుణంగా మన జీవనం ఉండాలి. చట్టానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయకూడదు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనొద్దు. సమాజంలో ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఒక సమూహం కానీ కొన్ని పద్ధతులు నియమాలు పెట్టుకుంటుంది, క్రమశిక్షణ అనుశాసనంతో జీవించమని చెప్పేసి వాటిని అన్నింటినీ పాటించే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి రోడ్డుపైన వెళ్తున్నప్పుడు సిగ్నల్ పాటించాలి, బండి నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకుని నడపాలి, కారు నడుపుతున్నప్పుడు కారులో కూర్చున్నటువంటి డ్రైవింగ్ సీట్లో బెల్ట్ పెట్టుకుని నడపాలి, 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా సివిక్ ఎథిక్స్ కిందకు వస్తాయి. ఇలా మనం చర్చించుకొని సమాజంలో ఒక అనుశాసనబద్ధమైనటువంటి భారత సమాజం నిర్మాణం అయితే, అనుశాసనబద్ధము, క్రమశిక్షణ ఉన్నటువంటి సమాజము దేశంలో మంచి స్థితికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ సివిక్ ఎథిక్స్ని మనం పాటించే ప్రయత్నం చేయాలి. ఈ 4 విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 కూడా భారతీయతలో, భారతదేశంలో భారతీయ కుటుంబ వ్యవస్థ, ప్రపంచంలో ఏ సంస్కృతిలో లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ మన కుటుంబ వ్యవస్థ. ఒకప్పుడు పూర్వం మన కుటుంబ వ్యవస్థలో ఇలాంటి సివిక్ ఎథిక్స్, మానవ విలువలు, ఎలా బతకాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, సంస్కృతి ఆధారంగా జీవించడం ఎలా, సర్వీస్ చేయడం ఎలా, ఇట్లాంటి విషయాలన్నీ మన కుటుంబంలో నేర్పేవాళ్ళు. నెమ్మదిగా ఈ ఆధునిక ప్రపంచంలో ఉరుకులు పరుగుల పేరుతో మన కుటుంబంలో అనేక రకాల విలువలు తగ్గుతున్నాయి. కాబట్టి రేపటి జనరేషన్కి, మన కుటుంబంలో ప్రస్తుతం ఉన్నటువంటి తరానికి అనేక రకాల విషయాలు నేర్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ, ఆత్మీయత, ఇవన్నీ స్నేహము పెరగాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పెరగాలంటే గతంలో మన కుటుంబంలో ఏ విషయాలైతే చెప్పబడ్డాయో వాటిని అన్నింటినీ మనం ఆచరించాల్సిన అవసరం ఉంది. కలిసి భోజనం చేయాలి, కలిసి భజన చేయాలి, కలిసి సత్సంగం చేయాలి, కలిసి మంచి విషయాలు చర్చించుకోవాలి, కలిసి దేశాన్ని అర్థం చేసుకోవడం కోసం దేశాన్ని సందర్శించాలి, కుటుంబం అంతా ఒకటే అనేటువంటి భావన నిర్మాణం చేసినట్లయితే మన కుటుంబంలో విలువలు అందించేటువంటి ఒక వాతావరణ నిర్మాణం అవుతుంది. రేపటి తరం తయారయ్యే అవకాశం ఉంటుంది. తల్లి తండ్రిపైన ప్రేమ, సమాజంపైన ప్రేమ, ప్రకృతిపైన ప్రేమ, ఇవన్నీ కుటుంబం ఒకప్పుడు నేర్పింది. దాన్ని మనం మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇలా పంచపరివర్తన అనేటువంటి ఒక 5 విషయాలని సమాజంలో మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ప్రగతి సాధించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికోసం చిన్న చిన్న ప్రయోగాలు, చిన్న చిన్న అలవాటుగా మార్చుకుని ఆచరణలో పెట్టినట్లయితే, వాటిని మనము సాధించినట్లయితే దేశంలో అతిపెద్ద మార్పు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి దేశం స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మన లోపల ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుని పంచపరివర్తన ఆధారంగా సమాజంలో వెళ్ళినట్లయితే అనేక విషయాలు మనం మార్పు చేసుకోవచ్చు. దానివల్ల సమర్థ భారత్ ఏర్పడుతుంది, సమృద్ధ భారత్ ఏర్పడుతుంది. అలాగే ఈ భారత్ ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబడుతున్నది. కాబట్టి ప్రపంచ మానవాళికందరికి కూడా ఒక ఆశాకిరణం భారత సంస్కృతి. ఈ భారత సంస్కృతిని ఆచరించి దాన్ని రక్షించి సమాజానికి అందించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే సకల కోటి మానవ జాతి అంతా కూడా మన యొక్క ఆచరణ ద్వారా సమాజం సుఖంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సామాజిక సమరసతలో ఆచరణాత్మకమైన కొన్ని విషయాలు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. సామాజిక సమరసత కోసం పనిచేసినటువంటి మహాపురుషుల యొక్క, వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు తెలుసుకోవడము, వాళ్ళ జయంతి కార్యక్రమంలో మనం పాల్గొనడము, మన ఇంట్లో వాళ్ళ యొక్క చిత్రపటాలు పెట్టి వారిని ఆదర్శంగా మన రాబోయే తరానికి నేర్పే ప్రయత్నం ఒక ప్రయత్నంగా చేయొచ్చు. అలాగే మన కుటుంబానికి ఉపయోగపడి, మన కుటుంబానికి సహాయం చేస్తున్నటువంటి, సేవ చేస్తున్నటువంటి అనేక రకాల వృత్తి పనిచేసే వాళ్ళు ఉంటారు. ఆ వృత్తి పనులన్నీ చేస్తేనే మన కుటుంబం ముందుకు సాగుతుంది. కాబట్టి సంవత్సరంలో మన ఇంట్లో జరిగేటువంటి శుభ కార్యాలలో వాళ్ళందరికీ

0: గౌరవించే విధంగా సన్మానం చేసి వాళ్ళతో కలిసి భోజనం చేసి వాళ్ళింటికి మనం వెళ్ళి వాళ్ళు మన ఇంటికి వెళ్ళి మనమంతా ఒకటే అనేటువంటి భావన నిర్మాణం చేయొచ్చు. ఒక చిన్న ప్రయత్నం ద్వారా సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం కూడా మనం నిర్మాణం చేసే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు సమరస్త కోసం పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా కులనాయకులుగా అనేటువంటి గుర్తింపు వచ్చింది. కులనాయకులు కాదు, సమాజాన్నంతా ఏకం చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు. సమాజంలో అన్ని రంగాల వ్యక్తులు, అన్ని వృత్తులకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ జయంతి ఉత్సవాలు, వాళ్ళ జీవితాలు ఆదర్శంగా తీసుకున్నట్లయితే సమరస్య తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. పర్యావరణంలో విషయంలో చిన్న చిన్న ప్రయోగాలు మనం చేయొచ్చు. మనం పుట్టినరోజు జరుపుకుంటే సమయంలో గిఫ్ట్లు ఇస్తుంటాం, దానికి బదులుగా మనము చిన్న మొక్కని గిఫ్ట్గా ఇచ్చినట్లయితే, నీ జన్మదినం సందర్భంగా ఒక మొక్క నాటాన్ని చెప్పినట్లయితే అతనికి ఒక దిశని లక్ష్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అలాగే నీటిని సంరక్షించుకోవాల్సిన విషయంలో మన ఆచరణాత్మకంలో త్రాగునీరుని అవసరం ఉన్నంతే వాడుకోవాలి, ఎంత అవసరం ఉందో అంతే తీసుకోవాల్సి ఉంటుంది. గ్లాసు నీళ్ళు ఇచ్చినప్పుడు దాంట్లో సగం గ్లాసు మాత్రమే తీసుకున్నట్లయితే మనం మిగతా మిగిలిపోయినటువంటి నీళ్ళని వృధా చేయకుండా ఉంటుంది. మిగిలినటువంటి నీళ్ళను కూడా చెట్లకి వేసినట్లయితే, పక్షులకు వేసినట్లయితే నీటిని కూడా సంరక్షించుకోవచ్చు. మనకు రోజువారీ జీవితంలో ఎంత నీరు అవసరం ఉన్నదో, ఇప్పుడు ఎంత వాడుతున్నామో దానికంటే కనీసం 1 లీటర్ వాటర్నన్నా మనం తగ్గించుకునే ప్రయత్నం చేసినట్లయితే ఇదొక పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంది. ప్లాస్టిక్ వాడొద్దు, కరెక్టే, కానీ దానికి ఆచరణ ఏమిటి అన్నప్పుడు మన ఇంట్లోకి ప్లాస్టిక్ రావద్దు, మన ఇంటి నుంచి ప్లాస్టిక్ బయటికి వెళ్ళకూడదు. దానికోసం అనేక రకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈకోబ్రిక్స్ అనేటువంటి ఒక పద్ధతి ఉంది. ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో మన ఇంట్లోకి వచ్చినటువంటి ప్లాస్టిక్ అన్నిటి కూడా దాంట్లో ప్లాస్టిక్ బాటిల్లో వేసినట్లయితే అది ఒక ఇటుక అవుతుంది, ఈకోబ్రిక్స్ అవుతుంది. దాన్ని మనము కంపౌండ్ వాల్లో కట్టుకోవచ్చు, ఇటుకలాగా మార్చుకుని చెట్లకి కంచె వేసుకోవచ్చు. ఇట్లా ఉపయోగించినట్లయితే భూమిలో కలిసే అవకాశం ఉండదు. ఇలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే మన చిన్న చిన్న ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మన ఇంట్లోకి ఒక అతిథి ఎక్కువైనప్పటికీ కూడా స్టీల్ ప్లేట్లే వాడాలి, ప్లాస్టిక్ వాడొద్దు. ప్రయత్నం మనం చేసినట్లయితే ఒక శుభకార్యంలో 500 మంది వచ్చారంటే దానికి ప్లాస్టిక్ ఉపయోగం ద్వారా భూమి కాలుష్యం అవుతుంది. కాబట్టి స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు వాడేటువంటి ప్రయత్నం చేయాలి. దాన్ని మనం స్టీల్ బ్యాంక్ అని పిలుస్తున్నాము. దాన్ని ప్రయత్నం చేయొచ్చు. స్వాధారిత జీవితంలో స్వసంస్కృతి ఆధారంగా మనం జీవించాలి. మన పుట్టినరోజు మన తిథి ఆధారంగా జరుపుకోవాలి. మన వివాహము మన హిందూ సాంప్రదాయ వ్యవస్థలో, మన సనాతన ధర్మం సంబంధించినటువంటి ఆచార పద్ధతిలో జరుపుకోవడం కోసం పాశ్చాత్యమైనటువంటి సంస్కృతిలో వెళ్ళకూడదు. ఆధునికత అవసరమే, కానీ పాశ్చాత్యకరణకి ఆధునికరణకి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి మన సంస్కృతి ఆధారంగా మన వ్యవస్థలన్నీ నిర్మాణం కావాలి. పౌర విధులని చెప్తున్నాము. ఇవన్నీ కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న విషయాలు పాటించవచ్చు, మనము తప్పనిసరిగా దాన్ని పాటించాల్సిన విషయాలు మనం ఆలోచించవచ్చు. కుటుంబ ప్రబోధంలో, కుటుంబాల్లో మార్పు తీసుకురావడం విషయంలో తల్లిదండ్రులను గౌరవించడము, పిల్లలకి సంస్కారం నేర్పించే ప్రయత్నం చేయడము, అలా భక్తి శ్రద్ధ అన్నీ కూడా అక్కడ నేర్పినట్లయితే కుటుంబ ప్రబోధం ద్వారా వ్యక్తుల యొక్క నిర్మాణం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో సభ్యులతో గడపాలన్నప్పుడు దానికోసం సమయం కేటాయించాల్సి వస్తుంది. దానికోసం ఎలక్ట్రానిక్ వస్తువులకు ఒకరోజు దూరం ఉండే విధంగా ఆ రోజంతా కూడా మన కుటుంబ సభ్యులతో వ్యక్తిగతమైనటువంటి పద్ధతిలో మనం కలిసి ఉన్నట్లయితే, ఒక ఎలక్ట్రానిక్ వస్తువులు ఒకరోజు దూరం చేసినట్లయితే కుటుంబంలో ఉన్న వాళ్ళందరితో ఆత్మీయత స్నేహంతో మాట్లాడడానికి ఒక సమయం అవకాశం దొరుకుతుంది. ఆ పద్ధతిలో కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. ఈ 5 విషయాలు ఆచరణాత్మకమైనటువంటి పద్ధతిలో మనం ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి.
1: పంచ పరివర్తనం ఈ అంశం గురించి సామాజికవేత్త కె. ప్రభుకుమార్ అందించిన విశేషాలవి.

తెలుగులో తొలితరం రంగస్థల నటి కథారచయిత్రి కొమ్మూరి పద్మావతి దేవి జయంతి ఈరోజు. 1908 జూలై 7 జన్మించిన ఈమె ప్రహ్లాద నాటకంలో లీలావతి పాత్ర పోషించేవారు. రామదాసు, తప్పెవరది, సరిపడని సంగతులు, చంద్రగుప్త లాంటి నాటకాల్లో ఈమె నటించారు. మహాత్మాగాంధీ డాక్యుమెంటరీ చిత్రంలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ద్రౌపది మాన సంరక్షణం, రైతుబిడ్డ, సుమతి, పెద్ద మనుషులు లాంటి చిత్రాల్లో నటించారు కొమ్మూరి పద్మావతి దేవి.

0: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో

0: పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అంబటల్ల సంగతుల కార్యక్రమంలో ఇప్పుడు ప్రకృతి సిద్ధంగా దొరికే నేరేడు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు. ఎండాకాలం నుంచి వానాకాలం వరకు దొరికే నేరేడు గురించి మాట సొగసు శీర్షికన మనకు చెప్తున్నారు సామల రాజవర్ధన్.

నేరేడు పండును సంస్కృతంలో జంబూఫలం అంటారు, మరాఠీలో జామ్లా అంటారు. ఊదా రంగు, నీలిరంగు కలగలిసిన రంగు దానికి ఉంటుంది. అటువంటి నీలిరంగును వంకాయ రంగని, అగ్గిడబ్బ రంగని అనేవారు. ఇప్పుడు వంకాయలు ఎన్నో రంగుల్లో కనిపిస్తున్నాయి, తెల్ల వంకాయలు కూడా ఉన్నాయి. అట్టాగే అగ్గిడబ్బాలు కూడా ఇప్పుడు ఆ రంగులో రావటం లేదు, రకరకాల రంగుల్లో అగ్గిడబ్బాలు వస్తున్నాయి. నేరేడు పండు రంగు కండ్లకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది, ముదురు రంగది. ఎంఎస్ సుబ్బులక్ష్మికి ఆ రంగంటే చాలా ఇష్టమట. నేరేడు పండు రంగు పట్టు చీరలు కట్టుకోవడానికి ఆమె చూపే ఆసక్తిని గమనించి కంచిలో పట్టు చీరలు నేసే దేవాంగులు నేరేడు పండు రంగును ఎంఎస్ బ్లూ అని నామకరణం చేసి ఆమె మీద వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. కంచికి వెళ్ళి పట్టు చీరలు కొనాలనుకునేవారు ఎంఎస్ బ్లూ కలర్ చీరలు చూపమంటే వారికెంత సంబురమో అది చూసిన వాళ్ళకే తెలుస్తుంది. అటువంటి నేరేడు పండును మన తెలుగు వాళ్ళెందుకో అల్ల నేరేడు పండు అంటున్నారు. ఈ అల్ల ఎక్కడి నుండి వచ్చింది? అల్లా లేదా అల్లా అంటే మహమ్మదీయులకు దేవుడు. అల్లా అంటే మందమని, కొంచెమని అర్థాలు కూడా ఉన్నాయి. అల్లా అంటే ప్రసిద్ధిని తెలిపే విశేషణమైతే అల్లా అంటే తల్లి అని అర్థం కూడా కనబడుతుంది. కూచిపూడి వారు ఈ అల్లా అనే మాట ఒకదాన్ని తీసుకొని గంటసేపు ఆంగికాభినయం చేస్తారు. అల్లా అల్లల్లా వాడు హరియేమో అని గోపికకు ఏది కనబడినా అది కృష్ణుడేమో అనిపిస్తుందట. ఆ ఆంగికాభినయం అట్లా ఉంటుంది. ఆదిలాబాద్లో పెళ్లి పందిరి మీద అల్లనేరేడు కొమ్మలు వేస్తారు. మంచిర్యాల వైపు పాల చెట్ల కొమ్మలు వేస్తారు, దాన్ని పాల పొరక అంటారు. ఇటువైపు అవి లేవు గనక అల్లనేరేడు కొమ్మలే వేస్తారు. పెండ్లిలో అల్లో నేరడల్లో అనే పాటలు కూడా పాడుకుంటారు. అల్లనేరేడు పండు మధుమేహ వ్యాధిగ్రస్తులకు అమృత ఫలమని ఆయుర్వేదం చెప్తున్నది. అల్లనేరేడు పండును జంబూఫలం అంటారు అనుకున్నాం. అల్లనేరేడు పండు గుండ్రంగా ఉన్నట్లు అనిపించినా కొంచెం పొడుగ్గా కూడా ఉంటుంది. భూమి గుండ్రంగా ఉన్నదని ఆనాడే మన వాళ్ళు గుర్తించిందనడానికి జంబోద్వీపే భరతఖండే అనే శ్లోకాన్ని బట్టి తెలుస్తున్నది. భూమి మీదున్న సప్తద్వీపాల్లో జంబోద్వీపం ఒకటి, అదే భారతదేశం అని భావం. దేవాసురులు అమృతం కోసం పాల సముద్రాన్ని మధించే సమయంలో హలాహలం పుట్టింది. అది నల్లగా జంబూఫలంలాగా ఉన్నదట. శివుడు తెల్లగా ఉంటాడు కానీ మన చిత్రకారులు నీలంగా చిత్రిస్తారు. తెలుగు సినిమాల్లో శ్రీకృష్ణుడు నీలంగా ఉంటాడు. సంస్కృతంలో నీలి అంటే బ్లూ అనే కలరే లేదు, నీలమంటే నల్లనిది అనే అర్థం. ప్రపంచంలో తెల్లవారున్నారు, నల్లవారున్నారు, కానీ మన తెలుగు సినిమాలో నీలివాళ్లుంటారు. శివుడు నల్లగా జంబూఫలం రూపంలో ఉన్న హలాహలాన్ని మింగి కంఠంలోనే నిలిపినాడు. అందువల్ల శివుడు నీలకంఠుడైనాడు, అంటే నల్లని కంఠం గలవాడు అనుకోవాలి. పాల సముద్రం నుండి ఎన్నో వస్తువులు బయటికి వస్తే నాకంటే నాకని పంచుకున్నారు దేవతలు. విషం వస్తే మాత్రం నాకొద్దంటే నాకొద్దు అనుకున్నారు. అప్పుడు శివుడు విషాన్ని మింగడానికి ముందుకు వచ్చి అమ్మవారిని అనుమతి అడిగాడు. భార్యకు సగ భాగమిచ్చిన ఆదర్శ భర్త అయిన శివుడు ఆవిడ అనుమతితో విషాన్ని మింగిన పద్యాన్ని పోతనగారెంత చక్కగా రాసినారో చూద్దాం. అల్లనేరేడు పండు గురించి చెప్తూ ఈ విషప్రయోగం ఏమిటి అనుకుంటున్నారేమో, అదేమి కాదు. పాల సముద్రం నుండి వెలువడిన హాలాహలం నల్లగా జంబూఫలంలాగా, అదే అల్లనేరేడు పండులాగా ఉన్నదని పోతనగారు వర్ణిస్తున్నారు. తన చుట్టున్ సురసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘన గంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుం పోకు రమ్మని కెంగేల దెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబన సర్వంకషమున్ మహావిషమునాహరించే హేలాగతిన్. జంబూఫలం వలెనున్న విషాన్ని పరమేశ్వరుడు లోకహితార్థం ఆటాడుకున్నట్లుగా మింగినాడట. పూర్తిగా మింగ

0: కుండా కంఠంలో నిలిపి నీలకంఠుడైనాడు. కంఠంలోని జంబూఫలం ఎల్లప్పుడూ మండుతూ ఉంటుందట. శివునిపై నీళ్లు చల్లుతూ చల్లబరుస్తుంటారు, అందుకే శివుణ్ణి అభిషేక ప్రియుడని అన్నారు. విష్ణువు అలంకార ప్రియుడు. భార్యనే లక్ష్మి కాబట్టి బంగారానికేం తక్కువ? ఒక జానపద కథలో చెట్టు మీదున్న అమ్మాయి అల్లనేరేడు పండ్లు తింటున్నదట. కథానాయకుడు గుర్రం మీద వచ్చి ఆ చెట్టు కింద సేద తీరుతున్నాడు. అమ్మా, నాకొక 4 పండ్లు పడేయ్యవా, తింటాను అన్నాడట. అయ్యా, ఉడుకు పళ్ళా చల్లటి పళ్ళా అన్నదట ఆ జాన. సాధారణంగా పండ్లు ఏవైనా చల్లగానే ఉంటాయి కనుక ఉడుకు అంటే వేడి పండ్లే ఇయ్యమన్నాడట. అవేమిటో తెలుసుకుందామని కొన్ని బాగా పండిన ముసలి పండ్లు అతని చేతిలో పడకుండా కింద వేసిందట ఆ అమ్మాయి. వాటిని ఏరుకొని వాటికంటిన మట్టిని ఊదుకొని తిన్నాడట. ఏది, వేడిగా లేవు గదా, మరి చల్లటి పండ్లు ఎట్లుంటాయో అని కూడా అవి కూడా ఇయ్యమన్నాడట. అయితే నీ దోసిలి లేదా అంగవస్త్రాన్ని పట్టుమని అందులో మంచి నవనవలాడుతున్న పండ్లు వేసిందట. ఏమమ్మా, పండ్లు చాలా రుచిగా ఉన్నాయి కానీ ఉడుకు పండ్లు చల్లటి పండ్లు ఇక్కడ రెండూ చల్లగానే ఉన్నాయి కదా అన్నాడట. చల్లగా ఉంటే నీవు ఊదుకొని తిన్నావెందుకు అని ఎదురు ప్రశ్నించిందట ఆ జాన. ఇదొక చందమామ కథ. జంబూలము అంటే నేరేడు పండు అనుకున్నాం. జంభ అంటే ఆవులింత. జంభం, జంబీ, జంభీరం అంటే నిమ్మ చెట్టు. జంభీర ఫలం అంటే నిమ్మ పండు అనే అర్థాలున్నాయి. జంభుడు అనే ఒక రాక్షసుడు కూడా ఉన్నాడు. ఏదేమైనా మనం సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు మాత్రం జంబోద్వీపం అని అల్లనేరేడు పండును గుర్తుకు తెచ్చుకుంటున్నాం. అన్నట్లు రాబోయే వటసావిత్రి వ్రతానికి శనగలు, మామిడి పండ్లతో పాటు మన ముత్తైదువలు జంబూ ఫలాన్ని అంటే అల్లనేరేడు పండ్లను కూడా వాయినంగా ఇస్తారు.
1: మాట సొగసు శీర్షికన నేరేడు గురించి విశేషాలు అందించారు సామల రాజవర్ధన్.

ఇది ఇయాల్టి అంబటల సంగతులు కార్యక్రమం. ఆకాశవాణి సమయం 8 గంటలకు వస్తుంది. ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നീണ്ട കഥനം കാര്യക്രമം. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రాసిన తెలుగు కథా సంపుటి మా ఊరి భాగవతం కథలు. ఇందులో తెలంగాణ ప్రాంతంలోని పల్లెటూరి జీవన విధానం, ఆచారాలు, సాంస్కృతిక విశేషాలు ఉన్నాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ఈ కథలను పునఃప్రసారం చేస్తున్నది కథనం కార్యక్రమంలో. ఈ కథల్ని పెద్దింటి అశోక్ కుమార్ తన గొంతులో వినిపించారు. ఇప్పుడు మా ఊరి భాగవతం కథల సంపుటి నుంచి మా భాగవతం మొదలైంది, కథను విందాం. ఈ కథ వినబోయే ముందు ఒక ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇయ్యాల మీకు మా భాగవతం ఎట్లా మొదలైందో చెప్తా. నిన్న మా మామ భాగవతం మొదలు పెడతా అన్నాడు కదా మేళం, ఆ మేళం ఎట్లా మొదలైంది అనేది ఇయ్యాల చెప్తా మీకు. రథాల పున్నమ, ఇక ఎల్లారెడ్డిపేట రథం, 3 రోజుల జాతర. ఈ రథాలు కూడా వరుసగత్తాయి. ఎట్లా అంటే దేవుని లగ్గం కాగానే మొట్టమొదలు సిరిసిల్ల రథం వస్తుంది, ఆ తర్వాత కొత్తపల్లి రథం వస్తుంది, అటెనక లింగనపేట రథం వస్తుంది, అటెనక మాచారెడ్డి క్రాసింగ్ ఉంది కదా ఆ రథం వస్తుంది, అటెనక ఎల్లారెడ్డిపేట రథం వస్తుంది, ఇక చిట్ట చివరికి గంభీరవపేట రథం వస్తుంది. ఈ రథాలు వచ్చినాయంటే మొత్తం జాతరలేనే, ఇక మాకు పట్టపగ్గాలుండయి. ఏ జాతర వచ్చినా బడికి సెలవేనే, తెల్లారేమో హాజరు తీసుకొని పొమ్మంటారు. జాతర జాతరకు నాటకాలు ఆడతారు. ఒక్కొక్కసారి అయితే జాతరల 3 దిక్కుల 3 మేళాలు స్టేజీలు ఎత్తారు, పోటీల కొద్దీ ఆటలు ఆడతారు. ఈ ఎల్లారెడ్డిపేట రథాన్ని పేటల రథం అని కూడా అంటారు. నేను మా మామ ఇద్దరం ఆ రథానికి పోయినాం. జాతర సాగుతోంది. ఈ జాతర సీజన్లో మామ దగ్గర మస్తు పైసలుంటాయి, ఎందుకంటే అది వరికోతల సీజన్ కదా. మా మామ ఏం చేస్తాడంటే ఎడ్లను మేపుకుంటా మడికట్లల్లా వరిగొలకలు ఉంటాయి కదా పరిగె అంటారు, ఆ పరిగేరి ఆ వడ్లను నలిసి అమ్ముతాడు. ఒక్కొక్క నాడు అడ్డడడ్డ అడ్లు అమ్ముతాడు. జాతరకు పోయినామంటే ఖర్చు మొత్తం మా మామదే. నేను ఊకుంటానా అదోటి ఇదోటి అడుగుతా. జిలేబీ తినిపించాలి, కార బుక్కియాలి, నాటకం చూపించాలి, కళ్ళద్దాలు, గడియారం, పుల్లను కొయ్య, నేను ఏది అడిగితే అది కొనియాలి. అట్లయితేనే పోతా, లేకుంటే పోను. నేను పోతే మా మామకు మనసునే పట్టదే, స్తోపత ఉండాలనే. అందుకని నేను ఏది అడిగినా కొనిచ్చుకుంటాను, అని తోలకపోతాడు. ఇక ఇద్దరం కలిసి ఆ ఎల్లారెడ్డిపేట జాతర తిరిగినాం. స్టేజి ఎక్కడేసిండ్రో చూసినాం, ఏ నాటకం ఆడుతుండ్రో తెలుసుకున్నాం. జాతరలోనే మా దాస్ చిన్నాయన కనబడ్డాడు. మొన్నటిదాకా వాళ్లకు మాకు మాటలు లేకుంటుండే. మొన్న మా పెద్దనాయన బిడ్డ పెళ్ళయింది కదా, మరి ఆ పెళ్లిలో అందరం కలిసినాం. అప్పటి నుంచి మా అందరి మాటలు కలిసినాయి, మేము మాట్లాడుకుంటున్నాం. జాతర రావోదికు సినిమా టాకీస్ ఉంది, తడకల టాకీస్. ఆ సినిమా టాకీస్లా మాయా మచ్చింద్ర సినిమా నడుస్తుంది. మామనేమో నాటకానికే పోదామంటాడు, నేనేమో సినిమాకు పోదామంట. మా దాస్ చిన్నయన కనబడ్డాడు కదా, మెల్లగా నాకు బలం దొరికింది. చిన్నయన చిన్నయన సినిమాకు పోదామా అనే అన్న. చల్ ఏం సినిమా పాడైందిరా, ఇంకా సినిమా కూడా చూస్తారా, మంచిగా మాయాబజార్ నాటకం ఆడుతుండ్రట, ఆ నాటకం పోదాంపా అన్నాడు. నాకు నాన్నలు చల్లబడ్డాయి. ఏం చెప్తా, నేను ఒక్కని అయితే చేసేది ఏం లేక అల్లెంట పోయినా. ఈ తడకల టాకీస్ ఉంది కదా సినిమా నడిచేది, అది తొవ్వలనే ఉంది. అక్కడ జనం అసలే లేరు. నాటకం దగ్గర మాత్రం జాతర లెక్కున్నారు, టికెట్ల దగ్గర తన్నుకుంటున్నారు. 3 టికెట్లు తీసుకొని లోపలికి పోయినాం. అప్పటికే పెరడు మొత్తం నిండిర్రు. మాకు వెనక దిక్కున కొద్దిగా జాగ దొరికింది. నాటకానికి పోయినాక మా కొండయ్య మామ ఒక్కదాగా కూసుంటాడా, అస్సలు కూసోడు. ఆట మొదలయ్యేదాకా స్టేజ్ సుట్టే తిరుగుతాడు. మేళ్ళపొల్లు ఏ ఊరు, ఏం పేరు, వాళ్ళ చుట్టాలేవలు, ఏ ఆటలు ఆడినరు, ఏమేమి నేర్చిండ్రు, ఇవన్నీ తెలుసుకుంటాడు. మెల్లగా ఎట్లనో ఎక్కడి నుంచో సుట్టీరకం కలుపుతాడు. మామకు తబలా కొట్టుడు అచ్చు కదా, పోయిన జాగాలల్లా తబలకాలు లేకుండా నన్ను విలువనరీ, నేను కూడా తబలా అంటాడు. ఒకసారి ఇట్లనే దాసరి భాగవతంలో రాత్రంతా తబల కొట్టి 2 రోజులు జ్వరం వచ్చి పన్నాడు. అలవాట్లేని కొట్టుడా, అయినా ఊకుంటాడా, పోయిన జాగాలల్లా అట్లనే చెప్తాడు. కూసుండేందుకు జాగా నాపమని మా మామ, మా చిన్నాయన ఇద్దరు స్టేజ్ దగ్గరికి పోయినారు. నేను ఆడికిడికి తువ్వాల వరిసి కూసున్నా, ఎవ్వరిని రాణిత్తలేను. ఏ మా మామ ఉన్నాడు, మా చిన్నాయన ఉన్నాడు అంటున్నా. జనం ఎంతసేపు ఊకుంటారు, ఇది మా జాగా అంటే ఇడిచిపెడతారా? ఒకడు నా నెత్తి మీదకి 2 ఉతికి నా పక్కనే కూసున్నాడు. జాగా నిండిపోయినాక నేను వద్దంటున్నా, వాళ్ళు కూసుండ్రి, నేను మర్రబడితే మళ్ళా కొట్రి. నేను ఏడ్చుకుంటా స్టేజ్ దగ్గరికి పోయినా. అక్కడ మా మామ లేడు, మా చిన్నాయన కూడా లేడు. ఊరికే ఎటువైరు వీళ్ళు అని లోపల అంత చూసినా ఏడగనవల్లే. అమ్మ ఎటువైరు ఇడిచిపెట్టిపోయిరా అని అనుకున్నా. నాకు భయమైంది, ఏడ్చుకుంటా పెరడంతా తిరిగిన, ఎక్కడా లేరు. జాతర అంతా తిరిగిన ఏడగనవల్లే. వచ్చి మళ్ళీ స్టేజ్ ముంగడ కూసున్నా. ఆట మొత్తం అయిపోయినాక మాత్రం మెల్లగా ఇద్దరు బయటకు వచ్చారు. నన్నే ఎటువైనవరా పోడా, నీ పోరనిపించినకూడదు అని తిట్టిర్రు. నాకు కోపం వచ్చింది, అమ్మ ఈ జన్మల కూడా మా మామతో నాటకం రావద్దనుకున్నా. అప్పటికే తెల్లారుజామైంది. ముగ్గురం మిఠాయి రాజన్ దుకాణం ముంగడ కూసున్నాం. కొండయ్య మామ చిన్నాయనకు భాగవతపు మేళ్ళం గురించి చెప్తోండు. దాస్ చిన్నాయన తలకాయ ఊపుతోండు. మొత్తం మీద తన వంతుకు 5 మందిని జమ చేస్తానన్నాడు చిన్నాయన. మేళ్ళం పెట్టాలన్న నిర్ణయం అక్కడనే జరిగిపోయింది. ఇంతకు ముందైతే మామ ఒక్కడే ఉండే, ఇప్పుడు మామకుతోడు చిన్నాయన వచ్చిండు. ఇక జర బలం వచ్చింది. జాతలరా పుస్తకాల దుకాన్లుంటాయి, నాటకాలు అయి అమ్ముతారు. అట్లా మామేం చేసిండంటే యక్షగానాలు, భాగవతాలు, లెంకీ లెంకీ 2 పుస్తకాలు కొన్నాడు. నేను మా చిన్నాయనేమో ఇంటికి వచ్చినాం, మా మామనేమో జాతరలోనే ఉన్నాడు. ఇంటి దగ్గర ఆ రోజు మా తాత లేడు, ఎడ్లు దొడ్లేనే ఉన్నాయి. కొండయ్య మామ ఇగరాడగరాడు. పగటియాళ్ళ దాకా చూసి మా లస్మవ్వనే ఎడ్లను నీళ్ల కొరకిడిచిందట. అవి 4 కాళ్ళు పళ్ళలేపి ఒక్కటే ఊరుకుడట. ఎవల శేను వేసినా జుర్మానా తప్పది. లస్మానేమో ఏడ్చుకుంటే ఇంటికి వచ్చిందట. పొద్దు గూకినాక ఊరికి పోయిన తాత, జాతరకు పోయిన మా మామ ఇద్దరు ఒకసారే వచ్చారు. ఎడ్లు మాత్రం తిరిగి రాలేదు. తాత మామంది కొట్టందే పాపం, పోతే పోయినావు కానీ పొద్దంతా జాతరలను తిరుగుతావురా అని. ఎడ్లను దేవులాడికి వస్తేనే ఇంట్లోకి అడుగు పెట్టాలి కొడుక అన్నాడు. ఆ రాత్రంతా పాటలు పాడుకోవచ్చునని 2 పుస్తకాలు కొనుక్కొచ్చిండు మామ. ఒకటేమో గయోపాఖ్యానం, ఇంకొకటేమో రుక్మాంగద. ఈ 2 యక్షగానాలే. పుస్తకాలు తెచ్చుకున్న సంతోషం ఏడుంటుంది? మా తాతనే బెదిరిచ్చే, బువ్వ కూడా దీనిలే మామిగ. పుస్తకాలను జేబులో పెట్టుకున్నాడా, రాత్రికి రాత్రి ఎడ్లను దేవులాడుకురాను పోయిండు. ఆ ఎడ్లు కొత్తయి, కొత్త కొనుకొచ్చినాం. గైసింగారం దొరల దగ్గర కొనుకొచ్చినాయి అవి. చక్కగా అక్కడికి కూడా పోలేదట అవి. జక్కుల చెరువు మీద పెద్దమ్మ జంగల్ ఉంది కదా, ఆ జంగల్ ఉన్నాయట. అక్కడ చెరుకు తోటలు ఉన్నాయి కదా, ఆ చెరుకు తోటలు పడ్డాయట. వాళ్ళు ఊకుంటారా, దొరకబట్టి నాగలు కట్టిండట. జాడ జాడలు పట్టుకుంటా తెలుసుకొని 2 రోజులకు ఎడ్లను కొట్టుకుని వచ్చిండు మా మామ. అప్పటికి కానీ మా తాత సలవాళ్ళే. ఎడ్లు దొరికినాక మా మామ చిన్నాయన మళ్ళా ఇద్దరు కలిసిండ్రు. మేళ్ళం పెట్టి నాటకాలు వేద్దామని అందరిని అడుగుతున్నారు. ఈ పని మామ ఒక్కడే చేస్తుండే, కానీ మామకు టైం లేదు. కూరుకు పొద్దుండగానే లేచి దొడికాడికోవాలి, ఆవులది ఎడ్లది పెండదీయాలి, ఎడ్ల గడ్డేసి దొడ్డిని చదురుకోవాలి, ఆవులం మందల కలపాలి. అప్పటికి అంబటాళ్ళు అవుతుంది. వచ్చి తానం చేసి అన్నం తినాలి. అన్నం తిన్నాకేంది మళ్ళా పనికోవాలి, ఎడ్ల మేపనో కోత కోయనో కలుపు కలవనో. పొద్దుకు వచ్చినాక ఎడ్ల గడ్డేసి ఆవులను దొడ్లదోలి వచ్చేసరికి మళ్ళీ కూరుకు రాత్రి దాటితే. ఇక ఇదే పనే, మామకేడ టైం ఉంటుంది. అందుకే మెల్లగా చిన్నాయనని బతిలాడి ఈ మేళ్ళాన్ని మనుషులను జమ చేసే పని చిన్నాయనకి అప్పచెప్పిండు. అంతదాకా మా ఊళ్ళో ఎవ్వరు మేళ్ళం పెట్టలే. అప్పుడప్పుడు దాసరోళ్ళు, గోత్రాలోళ్ళు ఆటలాడుదురు ఎప్పుడన్నో సరే వచ్చి. కొత్తగా మేళ్ళం పెడదామంటే ఎవ్వరు జమకూడతలేరు. అందరు నవ్వుతున్నారు, మనకేం మేళ్ళం రా, మనకేం ఆడత్తదిరా అని. దాస్ చిన్నాయన కొండాయ మామ కంటే దండోడు, ఎవ్వరు చెప్పి నినడు. ఎందరు ఏమన్నా సరే వారం రోజులల్లా 10 మందిని జమ చేసిండు. గొల్లకొమ్మరాయ ఇంట్లో మెల్లగా రిహార్సల్ మొదలుపెట్టినాం. వాళ్ళ ఇల్లు జర పెద్దగుంటది. ఆట నేర్పే మనిషిని కొండయమామనే మాట్లాడాడు. ఆయన పేరు బాలగౌడు. నాకు ఒక్కటే రుక్మాంగత ఆట నేర్పత్తది అన్నాడు. అయితే బాలగౌడ నేర్పు అని అన్నారు. దాసరోళ్లను తబ్లా తాళాలు అడుకొచ్చారు. అసలు కథ అప్పుడు మొదలైంది. ఒక్కరోజు కాదు, రెండు రోజులు కాదు, వరుసగా నెల రోజులు రిహార్సల్ చేయాలి. మా తాత తిడతాడన్న భయం మొదలైంది మా మామకు. నేను మామ కావాలే గాత్తున్నా, ఆయనతోని మెల్లగా బయట పడాలని చూస్తున్నా. మామ రిహార్సల్కు నేను కూడా అత్తా, నన్ను తోలుకపో అన్న సీటు మీద. మా మామ మనను పట్టించుకునే స్థితిలో లేడు. తనాగంలో తాను ఉన్నాడు. తిండి కూడా సరిగా తినలే, గొంగడి కొప్పర పెట్టుకున్నాడు. మెల్లగా ఎట్లా బయట పడదామని మూలమూలలు ఈగుతోండు. యాడికిరా రాత్రిపూట, సప్పుడేగా వండు కోపంగా అన్నాడు మా తాత. దొడికాడ వండుకుంటా, గడ్డినెత్తుకపోతుండ్రు, నిన్న నాలుగు పంజల గడ్డి మాయమైంది, ఇట్లా గడ్డి పోతే మొత్తం వామే మాయమైతుంది అన్నాడు మా మామ. మా మామకు తెలుసు ఇంట్లో బియ్యం లేకపోయినా సరే బాధపడడు మా తాత, కాని దొడ్లే ఎడ్లకు గడ్డి లేకపోతే మాత్రం బాధపడుతుందని. ఎప్పుడైతే గడ్డి ఎత్తుకపోతుండ్రని ఇన్నడో మా తాత మారు మాట్లాడలే. మామ ఇంట్లోకొచ్చి మెల్లే చెప్పులేసుకున్నాడు. మామ నేనత్త, మా సీటి భాషలో నేను అడిగిన. మామ వినరానట్టే బయటకు నడిచిండు. నేను మా లస్మా దగ్గరికి పోయి మెల్లగా అవ్వ మామందోలకు పొమ్మనే అన్న గౌరంగా. ఏ పిల్లగా అద్దు, దొడికాడ సలివెడుతుంది, పురుగు భూసి మీ బాప్తోను వశం కాదు అన్నది మా లస్మా. మామ దొడికాడికి కాదే, గొల్ల కొమ్మరే ఇంట్లో నాటకం నేర్తుండ్రే, మామ అటే పోతుండే, దొడికాడి కోతలేడే అన్న గుసగుసగా. మా తెలుస్తీ, తాతో చెప్పకు, నా నోరు మూసింది మా లస్మా. నాకు విచిత్రం అనిపించింది. రాత్రంతా నిద్రవట్లేదు. పొద్దున్నే మా మామను కలుసుకున్నా. ఏం పాటలు పాడింది, తబలా తాళం ఎట్ల కొట్టింది, ఎవలెవలు వచ్చింది, ఎవలెవలు ఏ రాగం ఎత్తుకున్నది, ఒకటి రెండు సార్లు ఊరిచ్చి చెప్పిండు మామ నాకు. ఇక నాకు ఆగబుద్ధి కాలేదు. ఎవరిని అడుగుడు ఎందుకనుకున్నా, మర్నాడు రాత్రి ఎవ్వలకు చెప్పక సక్క గొల్లకొమరాయ ఇంటికి పోయి ఆనే కూసున్నా. నేను ఎప్పుడూ మామతోనే ఉంటా కదా, నన్ను ఎవ్వరు అటకాయించలేదు. మామ కూడా నన్ను చూసి నవ్విండు. నాకు మంచి ధైర్యం వచ్చింది. వెనుక వరుసలో కూసుందోని మెల్లే ముందు వరుసలకు వచ్చి మా మామ పక్కనే కూసున్నా. దాస్యనాయనేమో తాళం కొడుతుండు, కొండయమావనేమో తబలా పట్టిండు. బాలగౌడు ఒక్కొక్క పాట ఎట్లా వాడాలని చదివినిపిస్తోండు. అది యక్షగానమే, అన్ని భాగవతం పాటలేనాయి. కొన్ని ఆట తాళం, కొన్ని దరువులు, కొన్ని సీస పద్యాలు, పాటలన్నీ మంచి శెల్తి మీద ఉన్నాయి. బాలగౌడు వాడుతుంటే తబలా తాళం దుమ్మురేగుతోందనుకో. ఇయ్య లచ్చినవ రేయ్, రేపటి నుంచి రాకు, వత్తే మీ బాపుకు చెప్తా. రిహార్సల్ అయినాక మెల్లగా మా మామ నన్ను బెదిరించుకుంటా. నేనుకుంటానా, నాకు కోపం వచ్చింది, నేను కూడా మీ నాయనకి చెప్తా అన్న. మామ నోరు తెరవలే. ఇద్దరం దొడ్డికాడికి పోయి పండుకున్నాం. కన్నిట్లా అంటుకుందో లేదో తెల్లారింది. ఇట్లా నెల రోజులు రిహార్సల్ పోయినాం. తాతకు మెల్లగా మా సంగతి తెలిసింది. ఏమంటాడోనని భయపడ్డా. ముందట ఏమనలేదు గాని మా లస్మావతోని మాత్రం, వానికి నువ్వే అలసిస్తున్నావు, ఆ భాగవతులు తిరుగుడేందో ఆ కథ ఏందో అది నీకే ఎరక వానికే ఎరక, ఎన్నడన్నా పనికి వెనక ముందు అయిండనుకో, అప్పుడు చెప్తా వాని సంగతి నీ సంగతి అని బెదిరించిండట. ఆ మాట మా లస్మా మా మామకు చెప్పింది. ఆనాటి నుండి నిద్ర పోయినా పోకున్నా తిన్నా తినకున్నా మామ ఏ పనికి వెనక ముందు కాలేదు. సరిగ్గా 33వ రోజునాడు 4 తోవల కాడ ఇదే రుక్మాంగత నాటకం వేసినాం. ఆట అంటే ఆట కాదు, మోత మోగిందనుకో. ఏషగాళ్లకు మంచి పేరొచ్చింది. తువ్వపొంటి పోతుంటే అసలు పేరు కాదని ఏషం పేరుతోనే మమ్మల్ని విలుసుడు మొదలుపెట్టిండు. కొండయ్య మామకు మురుపం చెప్పరాదు, కొండెక్కి కూసున్నాడు. అరే ఈ మేళాన్ని ఇట్లే చేద్దాంరా, ఇక చూడు, ఇంకా దీన్ని ఏడికి తీసుకుపోతానో చూడు అని నాతోనే అన్నాడు. మరి మామ దీన్ని ఏడికి తీసుకుపోతాడో చూద్దామని నేను కూడా చూస్తున్నా.
0: మా ఊరి భాగవతం కథలు కథల సంపుటి నుంచి మా భాగవతం మొదలైంది. కథ విన్నారు, రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 14555 पर कॉल करें।
1: ఈ రోజు రాత్రి 9:30 డాక్టర్ గోపరాజు నారాయణరావు రాసిన ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 51వ భాగం ఉంటుంది. నవలతో కార్యక్రమంలో ఈ రాత్రి 9:30 ప్రసారమయ్యే ఈ భాగం రేపు ఉదయం 8:30 పునఃప్రసారమవుతుంది. వినుడు మరకుండ్రే.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

సింగడి సినిమా పాటల కార్యక్రమం. పది గంటల వరకు మీకు నచ్చే మీరు మెచ్చే పాటల కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం అంటున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

0: సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎంపై. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, తెలుసుకుందాం ఎవరు. హలో
1: హలో అక్క.
0: హలో తమ్ముడు, ఎవరు? శుభోదయం.
1: బబ్లు అక్క, వరంగల్ నుంచి.
0: వరంగల్ నుంచి బబ్లు, ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా?
1: చాలా బాగున్నాం అక్క, మీరు?
0: మేము కూడా మస్తు.
1: ఇంకోటి, ఈసారి చాలా వర్షాలు పడుతున్నాయి అబ్బో, మా వరంగల్ అయితే ఒక్క వర్షం లేదు. ఈసారి బాబు టీవీలో చూస్తున్నాను, మీ సైడ్ అయితే అసలు వర్షం ఇలా పడిపోతున్నాయంట.
0: అంటే మామూలుగా భారీ వర్షాలు ఏం లేవు, కాకపోతే
1: చాలా వర్షాలు పడుతున్నాయని ప్రతిసారి అది జాగ్రత్తగా. సరే, రాఖీ సినిమా నుంచి వస్తావా మామిడి తోటకి వస్తావా పాట.
0: ఓకే, ఆ పాట వినిపించేస్తా బబ్లు. మీకు కూడా వర్షాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం.

0: ஜா பபலா
1: ஃபைபால்
0: நடுவுல காமரா
1: ஃபைபால்
0: புரத புள்ளா
1: ஃபைபால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి ஸ்ரீ ஓபிலாஷி ஃபைபால்
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుంచి ప్రసారమవుతున్న సింగడి సినిమా పాటల కార్యక్రమం ఇది. 10 గంటల వరకు ప్రసారమవుతుంది. మీకు నచ్చిన పాటల కోసం 0873 కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేసి కోరిన పాటి నుండి 10 గంటల దాకా

0: సింగడి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, ఎవరో చూద్దాం. హలో.
1: హలో
0: హలో, నమస్తే, శుభోదయం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పీపల్కోటి. విశ్వనాథ్.
0: ఏం చేస్తారు విశ్వనాథ్ మీరు?
1: వ్యవసాయం.
0: అయితే ఈ సంవత్సరం వర్షాలు మస్తు లేట్ వచ్చినాయి, కానీ ఇప్పుడు పడుతున్న వర్షాలు మంచిగా ఉన్నాయా పంటలకి? అవును, ఈసారి కొంచెం వర్షాలు తక్కువనే ఉన్నాయి. ఒక్క భారీ వర్షం కూడా పడలేదు నెల రోజుల నుంచి దాదాపు కదా, కానీ పంటలకు మంచిగా ఉన్నది. మొలకలు వచ్చినాయా మరి? మీకు ఏ పంటలు వేసిండ్రు ఇప్పుడు బజారత్నూర్లో? అదే అదే, సారీ, పిప్పలకోటిలో ఏం పంటలు వేసిండ్రు ఇప్పుడు?
1: పత్తి, సోయాబీన్.
0: మరి అన్ని మొలకలు వచ్చినాయి. ఇప్పటి వరకు అయితే ఆశాజనకంగానే ఉంది పరిస్థితులు కదా, వాతావరణ పరిస్థితులు. కానీ ఒక పెద్ద వర్షం కావాలి మనకు కూడా. సరే, భగవంతుని కోరుకుందాం మంచి వర్షాలు పడి ఈసారి పంటలు మంచిగా పండాలని. సింగడి యాడ్ చేసుకున్నారు, ఇలా ఏం పాటిందాం? తప్పకుండా ఆ పాట వినిపిస్తా విశ్వనాథ్. ఇది మీది మొదటిసారా మీరు ఇంతకు ముందు మాట్లాడినరా? మాట్లాడినరా. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. చెప్పండి. వింటుంటారు? ఓకే. పొలం పనులు చేసుకుంటూ ఎఫ్ఎం పెట్టుకొని వింటుంటారు కదా. ధన్యవాదాలు విశ్వనాథ్, మీరు అడిగిన పాట వినేద్దామా?
2: శ్రీ కామిని కామితాకార సాకార కారుణ్యధార నవాంకూర సంసార సంతాప నిర్వాపణ పాప నిర్వాపణోపాయ నామ

0: సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో, నమస్కారం మేడం. గుడ్ మార్నింగ్ మేడం. శుభోదయం. ఎలా ఉన్నారు?
0: నమస్కారం, శుభోదయం, గుడ్ మార్నింగ్. మంచిగున్నాం, మీరు ఎట్లా ఉన్నారు?
1: మేము కూడా సూపర్ ఉన్నాం మేడం. ఎందుకంటే ఇక్కడ వర్షాలు పడుతున్నాయి అనుకూలంగా.
0: ఎక్కడ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ పాడికే గ్రామం, మేము చిన్న పల్లెటూరు అయితే. ఆకాశవాణి అంటూ మా మనసు ఎప్పుడు నిండానే ఉంటున్నది. పాటలు, కిసాన్ వాణి కార్యక్రమాలు, పట్టల సంగతులు, ఇలా కార్యక్రమాలు ఎన్నో, గిరిజన కార్యక్రమాలు, ఇంకా రకరకాల మనకు అన్ని సంస్కృతుల అన్ని విషయాలు మాకు తెలియజేస్తున్నారు మేడం. కిసాన్ వాణి సామి కార్యక్రమంలో కూడా కొన్ని తెలియని విషయాలు కూడా లైవ్ కార్యక్రమం ద్వారా వినిపిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది మేడం.
0: నాకు నాకు తెలుస్తున్నది రమేష్, మీకు సంతోషం అనిపిస్తున్నది అనే విషయము నాకు తెలుస్తుంది. ఎందుకు చెప్పన్నా, నన్ను మాట్లాడనిస్తలేవు, మొత్తం నువ్వే మాట్లాడుతున్నావు.
1: అంటే ఎందుకంటే మేడం, ఒకటి చెప్పారా, అంటే మాకు ఇప్పుడు దొరుకుతుంది.

0: అవకాశం మాట్లాడడానికి మేడంతో కానీ ఆకాశవాణితో నలుగురు వింటే వాళ్ళెంత సంతోషపడాలా, నలుగురిలో మది పేరు పోతుంది కదా. అంటే ఇప్పుడు యూట్యూబ్ లో కొడితే మనకు ఎన్నో సాంగ్స్ వస్తాయి, కానీ అది పబ్లిక్ చూస్తుందో లేదో తెలియదు, కానీ ఇలా మాట్లాడుతుంటే మన గొంతు నుంచి స్వరం ఎక్కడికో వెళ్తుంది కదా.
1: మేడం ప్రపంచ వ్యాప్తంగా వెళ్తుంది మీరు మాట్లాడుతున్న మాటలు, మంచి మాటలు అందరికి, అంటే ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరూ ప్రపంచంలో ఎక్కడున్నా ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరికీ వినిపిస్తుంది మీరు మాట్లాడుతున్నది.
0: అంటే ఇప్పుడు ఇంతకు ముందు మనకు ఆన్లైన్ కూడా లేకుండా ఇప్పుడు ఆన్లైన్ ద్వారా యాప్ ద్వారా కూడా వినే అవకాశం కలిగించింది. మళ్ళీ ఇంకొకటి మాకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ మామూలుగా చూస్తున్నాము, అంటే సిగ్నల్ రావట్లేదు మేడం, మధ్యలో టవర్ చేశారని చెప్పారు, కానీ ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు 100 పైన ఉన్నది రావట్లేదు మేడం, 100 లోపల వస్తున్నది టవర్, అంటే రావట్లేదు మేడం.
1: కొన్నిసార్లు కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు కానీ వినిపిస్తుంది మంచిగానే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగుంది కదా.
0: నేరేడుగుండ ఇక్కడ ఇంకా శీతలకు ఉంది, అక్కడ మంచిగా కష్టంగా ఉంది మేడం, అక్కడ వరకు మామూలుగా కూడా నిర్మల్ లో కూడా కొంచెం కొంచెం వస్తుంది, అట్లా ఏం డిస్టర్బెన్స్ లేకుంటే, గాలి ఏం లేకుంటే.
1: కాదు అంటే ఇప్పుడు మీరు నిర్మల్ జిల్లా బైన్సా దగ్గర కుబీర్ మండలం దగ్గర ఒక విలేజ్ చిన్న పల్లెటూరు
0: పాడికి గ్రామం అని,
1: అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మంచిగా వినిపిస్తుంది.
0: అంటే మేము ఇలా వింటున్నాం మేడం, అంటే యాప్ ద్వారా వింటున్నాం, అంటే మామూలుగా ఆఫ్లైన్ వింటలేము కదా.
1: యాప్ ద్వారానే వినాలి మరి, ఫోన్ లో యాప్ ద్వారా వింటేనే స్పష్టంగా వినిపిస్తుంది.
0: ఈ రోజు నాకు మనసుతో మూవీ నుంచి ఆయన పడే వాదన హీరో, ఎందుకంటే ఆ సంతోషము ఈ రోజు ఆ వానజల్లు ఆమె వేదంతో పాడిన సాంగ్ అంటే నాకు చాలా ఇష్టమని ఆ పాట కోరుకుంటున్నాను మేడం.
1: తప్పకుండా వినిపిస్తారు రమేష్. మరి వర్షం పడ్డదా మీకు?
0: లేదు, నిన్న మొన్న పడ్డది, ఈ రోజు లేదు. అంటే మంచిగా అనుకూలంగా పడుతుంది మేడం, ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి 2 రోజులు పడడం అంటే ఇక గుట్టు కులుగిన అవి నడుస్తాయి కదా మేడం, గడ్డి వీగడమో కలవడమో అది అనుకూల సమయానికి కూడా పడుతుంది మేడం. ఎందుకంటే ఇటు రైతులకు సమయం కూడా పని చేసుకోవడానికి ఇస్తుంది, ఇక్కడ పడే టైంలో కూడా పడుతుంది, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది మేడం.
1: అంటే వర్షాలు తక్కువైనప్పటికీ పంటలకు మాత్రం మంచిగుంది కదా.
0: పంటలకైతే ఏం దోకలేదు,
1: దోకలేదు. సరే మీరు పంటలు మంచిగా పండియండి, అందరం సంతోషంగా ఉండొచ్చు. రైతన్న సంతోషంగా ఉంటే అందరం సంతోషంగా ఉన్నట్టే, కడుపు నిండా అన్నం పెట్టేది మీరే కాబట్టి. రమేష్ వినిద్దామా పాట? ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
0: ఓకే.

0: సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడు మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే, శుభోదయం. ఎవరు, ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు?
1: బదారత్నం మండలం మేడం, కినార్పల్లి గ్రామం. నా పేరు రామారావు.
0: రామారావు, మంచిగున్నారా?
1: అవును, మంచిగున్నా. మీరు మంచిగున్నారా?
0: మేము కూడా అందరం మంచిగున్నాము. అందరు మంచిగుండాలి కదా.
1: అవును మరి.
0: రామారావు, మీ బజారత్నూర్ మండల వాతావరణం ఎట్లా ఉన్నది ఇప్పుడు? ఈ 7 వర్షాలు తక్కనే ఉన్నాయి గానీ వ్యవసాయం కి సరిపడ పడుతున్నాయి అంటున్నారు మరి శ్రోతలు కొందరు. మీ దగ్గర పడలేదా?
1: పడలే.
0: అసలే లేదా వర్షం మీకు? తక్కువ ఉంది. అవును, ఈసారి వర్షాలు తక్కువ ఉన్నాయి. ఏం పని చేస్తారు మీరు? వ్యవసాయం ఉన్నదా మరి? పిల్లగాళ్ళు చూసుకుంటారు. నువ్వైతే ఇంటికాడ ఉంటున్నావు ప్రస్తుతానికి? ఇంతకుముందు చేతనవుతలేదు. వయసు ఎంత మీకు?
1: 68 9 దాకా ఉంటుంది.
0: అయితే చేతనైనప్పుడు ఏం పని చేసిండ్రు మీరు? మీరు వ్యవసాయం పని చేసి మీకు చేత కాక మీ పిల్లలకు అప్పచెప్పిండ్రు, వాళ్ళు కూడా ఇప్పుడు వ్యవసాయమే చేసుకుంటున్నారు కదా.
1: అవును మేడం.
0: మరి మీకు కాలక్షేపం ఎట్లా అవుతుంది? ఇంట్లోనే కూర్చుంటా అంటున్నారు కదా, మీకు టైం పాస్ ఎట్లా అవుతుంది అంటున్నా? టైం పాస్ కాకనే
1: పొద్దున పొద్దుగాల ఇంత అప్పటికి 5 గంటలకు ఇంత మళ్ళా మళ్ళా 8 గంటలకు 9 10:30కు ఇంట్లో అటు ఇటు తిరిగి
0: మొత్తానికి ఎఫ్ఎం తోని కాలక్షేపం చేస్తున్నారు. అంటే ఎఫ్ఎం తో టైం పాస్ చేసేస్తున్నారు అంతేనా?
1: అవును మేడం.
0: సరే, ఆరోగ్యంగా ఉండుండ్రి, ఆనందంగా ఉండుండ్రి. మరి ఈ సందర్భంగా ఏ పాట విందాం?
1: లక్ష్మీ సినిమా నుంచి వెంకటేశ్.
0: అదే పాట వచ్చేస్తుంది, వినేద్దాం. ధన్యవాదాలు రామారావు.
1: అవును మేడం.

0: సింగటి సినిమా పాటల కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు?
1: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం జ్ఞావనంది గ్రామం నుంచి శ్రీరామ్ హనుమాన్లు మాట్లాడుతున్నాను.
0: శ్రీరామ్ హనుమాన్లు.
1: హనుమాన్లు.
0: ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. ఇప్పుడే షాప్ వచ్చిన.
0: ఏం షాప్?
1: నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను మేడం. మోటార్స్ ఇవన్నీ ఫిట్టింగ్ చేస్తుంటారు.
0: ఫిట్టింగ్ చేస్తారు. ఖరాబ్ అయితే రిపేర్ కూడా చేసిస్తారు.
1: రిపేర్ కూడా చేస్తాం అన్నారు.
0: ఇప్పుడే వచ్చేసిండ్రా షాప్ కి?
1: ఇప్పుడే వచ్చేసిన మేడం. బాగున్నారా?
0: అందరం బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు?
1: అందరూ మంచిగున్నాం మేడం.
0: ఏం నడుస్తుంది షాప్ లో ఇప్పుడు ప్రస్తుతం వర్క్?
1: ఇప్పుడు ఫ్యాన్స్ రిపేర్ చేస్తున్నాం మేడం.
0: ఫస్ట్ పొద్దుగల ఎన్ని గంటలకు వస్తారు దుకాణంకు?
1: 8:30, 9:00
0: ఈ రోజు లేట్ అయిందా?
1: ఈ రోజు కొంచెం లేట్ అయింది. పిల్లల్ని స్కూల్ పంపించింది మనమల్ని, అందుకోసం లేట్ అయింది.
0: మనమల్ని అందరినీ అన్ని సదుపాయాలు చేసేసి మళ్ళీ మీరు వర్క్ లోకి దిగిపోయినరు.
1: వర్క్ లోకి మళ్ళీ అప్పుడు 12 గంటలకు ఇంటికి వెళ్తారు. సాయంత్రం మళ్ళీ
0: వస్తారు. 12 గంటల నుంచి ఎంతసేపు బంద్ ఉంచుతారు?
1: మేము ఒక 2 గంటలు బంద్ ఉంచుతాం మేడం. 3:00 మళ్ళీ
0: 3 నుంచి మళ్ళీ
1: రాత్రి 8:00 దాకా ఉంటారు.
0: అదే ప్రస్తుతం అంటే ఫస్ట్ దుకాణాలకు రాగానే దేవుడు పూజ చేస్తారు కదా?
1: చేసిన తర్వాత ముఖ్యంగా అన్ని పనులు.
0: దేవుడు పూజ అంటే దీపం పెట్టుకుంటారు. వర్క్ నడుస్తుందా? ఇప్పుడు ఎట్లా ఉంది? వర్షాకాలం కదా. మరి
1: వర్షాకాలం అంటే మామూలుగా పనులు నడుస్తున్నాయి మేడం. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు లేవు. 2-3 రోజుల నుంచి వర్షాలు బంద్ అయిపోయి వర్షాలు రైతులంతా పొలాలు వేసారు పాపం. మళ్ళా వాన కోసం ఎదురు చూస్తున్నారు.
0: అవును, రైతన్నలు పాపం. వరి పొలాలకైతే నీటి వసతి ఎక్కువ కావాలి కదా?
1: అయితే కొన్ని బోర్లు ఉన్న వాళ్ళు చేస్తున్నారు. బోర్లు లేని వారు కొద్దిగా వాటర్ అయిందంటే వర్షం ద్వారా చేస్తుంటారు అన్న.
0: కానీ
1: 8 నెలలు ఆగస్ట్ లో వాటర్ వస్తాయి, చెరువులన్నీ నిండుతాయి.
0: నిజామాబాద్ చుట్టుపక్కల మస్తు చెరువులు ఉన్నాయి, ఎప్పుడు నిండే ఉంటాయి కదా.
1: మా దగ్గర మంచి డెవలప్ ఉంటుంది అగ్రికల్చర్ మొత్తం.
0: అవును, అన్ని కొంచెం వరి పొలాలు ఎక్కువ కదా మీకు?
1: వరి పొలాలు, మొక్కలు,
0: మొక్కనారు,
1: కందులు ఇవన్నీ ఉంటాయి మేడం.
0: ఇంకేమన్నారు?
1: కందులు.
0: అవును, కందులు.
1: మీ దిక్కు బాగా పండుతాయి కందులు?
0: అవును, మాకు కందులు, సోయాలు, పత్తి.
1: అవునవును,
0: బాగా వస్తుంది.
1: అదే
0: మీకు నీటి వసతి ఉంది కాబట్టి వరి పొలాలు ఎక్కువ ఉంటాయి.
1: నీటి వసతి బాగుంటుంది మేడం. నీటి వసతి బాగుంటుంది
0: అందుకని వరి పంట ఎక్కువ మీ దగ్గర.
1: ఎక్కువ ఇప్పుడు కొంతమంది వేసిండ్రు, కొంతమంది ఇంకెవరు వేయలేదు.
0: అదే కొంచెం జోరు వానలు పడితే నాట్లు ఊపు అందుకుంటాయి కదా.
1: అదే
0: ఈ రోజు ఏ పాట విందాం శ్రీరామ్ హనుమాన్లు?
1: అంకుశం నుంచి.
0: ఓకే, నా పేరు వనజ. వినేద్దామా హనుమాన్లు పాటని? పాట వినేద్దామా?
1: వినేద్దాం.
0: ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
1: మీ అందరికి ధన్యవాదాలు.
0: ఓకే.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान। निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
1: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
2: सिंगड़ कार्यक्रमानिकि मरो श्रोता फोन लाइन लो उन्नारु। हेलो
3: हेलो मैडम।
2: हेलो शुभोदय अम्मा, एवरु एक्कडि नुंचि मात्लाडुतुन्नारु?
3: आदिलाबाद सायनगर टीचर्स कॉलोनी नुंडि राजेश्वरी।
2: రాజేశ్వరి, ఎలా ఉన్నావు?
3: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
2: మేము కూడా బాగున్నాం.
3: మీ వాయిస్ చాలా బాగుంది మేడం.
2: థ్యాంక్ యూ. నీది కూడా బాగుంది. రాజేశ్వరి, ఏం చేస్తుంటావు నువ్వు?
3: ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్.
2: ఈరోజు కాలేజ్కి పోలేదా మరి?
3: పోలేదు, ఈరోజు హాస్పిటల్.
2: ఓకే, హాస్పిటల్ పోయే పని ఉంది కాబట్టి కాలేజ్కి పోలేదు. ఈ ఈ గ్యాప్ లో సింగడి యాదకి వచ్చింది నీకు కదా? అదే అంటే నేను అన్నది ఏమంటే, సింగడి యాదికి వచ్చింది అంటే సింగడికి ఫోన్ చేయాలని. ఇవాళ నాతో మాట్లాడేది ఉండే కాబట్టి కలిసింది, అంతేనా? రాజేశ్వరి, మరి టిఫిన్ అయిపోయిందా? ఏం తిన్నావు?
3: ఇడ్లీ.
2: ఇడ్లీ సాంబార్ లేకపోతే ముందు అయితే మన దగ్గర ఇడ్లీ, దోశ, వడ, ఇట్లాంటి ఏమి ఉండకపోతుండే. మంచిగా జొన్న అంబలి, జొన్న రొట్టెలు చేసుకొని తిని. అవునా?
3: అమ్మమ్మ రాగి అంబలి తాగుతుంది.
2: మీ అమ్మమ్మనా?
3: నువ్వు
2: ఎప్పుడైనా తాగినవా మరి?
3: తాగుతాం పొద్దు పొద్దున, చాయకు బదులుగా రాగి జావ
2: తాగుతాం. చాయ్ తాగకుండా రాగి జావ తాగడం ఇంకా మంచిది, చాలా మంచిది. కానీ మనకు పొద్దున్న లేవగానే చాయనే కావాలి మస్తు మందికి కదా. అలవాటు అయిపోయింది అది. ఏది అలవాటు చేసుకుంటే అదే, కానీ రాగి జావ మస్తు మంచిది ఆరోగ్యానికి. రాజేశ్వరి, ఏం పాట విందాం ఈరోజు?
3: అభినందన మూవీ నుండి అదే నీవు అదే
2: నేను వచ్చేస్తుంది, వినేద్దామా? ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.

0: సింగటి సినిమా పాటల కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో,
0: శుభోదయం. శుభోదయం చెప్తున్నది ఎవరు, ఎక్కడి నుంచి? వినోద్ అంకోలి. మనకు దగ్గరనే కదా ఆదిలాబాద్ కి. ఇక ఆదిలాబాద్ లో కలిసిపోయినట్టే ఉంటది కదా. ఓకే, ఏజెన్సీ ఏరియా. ఏం చేస్తారు అంకోలిలో మీరు? వచ్చేసిందా మరి షాప్ కి? అయితే మీరు సామాన్ అంతా ఆదిలాబాద్కి వెళ్ళి తీసుకుపోతారేమో.
1: అవును మేడం, ఆదిలాబాద్
0: అవసరం ఉన్న సామాన్.

0: పొద్దుగల పొద్దుగల ఎక్క దేనికి గిరాకీ అవుతుంది కిరాణా షాప్ లో?
1: మార్నింగ్ టైమ్ పార్లే అండ్ బిస్కెట్స్.
0: పార్లే జీ, ఆహా, బిస్కెట్లు, పాలా,
1: పాలు,
0: ఇంకా చక్కెర చాయ్ పత్తి కూడా మస్తు మంది వేస్తారు కదా.
1: తక్కువ మేడం, ఎందుకంటే అవి ఒక వారం తర్వాత వారం ఉంటాయి అవి.
0: కానీ రోజు మాత్రం
1: మార్నింగ్ మార్నింగ్ పాలు బిస్కెట్లు ఎక్కువ పోతాయి. ఇప్పుడు తక్కరి వనకాల్లో ఒక 2-3 కేజీ అంటే బఫెట్ తీసుకుంటారు కాబట్టి ఒక వారం వస్తుంది మేడం.
0: అవును,
1: తక్కువ.
0: అవును, అంటే వారంకి ఒకసారి అవి ఎక్కువ గిరాకీ ఉంటది, కానీ రోజు మాత్రం పాలు బిస్కెట్లు పోతాయి.
1: మార్నింగ్ టైం ఉంటుంది, మరి కాసేపు అయినాక కొంచెం వేరే గిరాకీ ఉంటుంది.
0: అవును, మరి పాలు ఎక్కడి నుంచి తెస్తారు మీరు?
1: పాలు వాళ్ళే తెచ్చేస్తారు మేడం.
0: మీ దగ్గర పాడి ఉన్నోళ్ళు మీ దుకాణంలోకి వచ్చి పాలు పోస్తే మీరు అమ్ముతారా?
1: పాడి కాదు మేడం, మతలో కొంచెం ప్యాకెట్లు వస్తాయి.
0: అదే,
1: మాకు మాత్రం ఒక బర్రె, మా ఇంటి పూర్తి ఒక బర్రె ఉంది మేడం, గేదె. మేము ప్యాకెట్ పాలు తీసుకో, మీ గేదె పాలు.
0: బర్రె అంటే నాకు కూడా అర్థమవుతుందిలే, మనదంతా తెలంగాణ భాష కదా.
1: అదే, అందుకే గేదె అని.
0: మనం తెలంగాణ వాళ్ళం కాబట్టి మనకు బర్రెలు అవి తెలుసు.
1: బర్రె,
0: బర్రె పాలే మంచివి. అవును. తర్వాత ఈ పాల చాయ్ టైం అయిపోయిన తర్వాత వేరే సామాన్లు ఎక్కువ గిరాకీ ఉంటది కదా. మరి ఎప్పటి దాకా ఉంచుతారు రోజు దుకాణం?
1: మార్నింగ్ 11 మేడం.
0: 11 నుంచి మళ్ళా తర్వాత 3 నుంచి రాత్రి వరకు.
1: రాత్రి 9 దాకా మళ్ళీ. ఏమన్నా చేన్లకు ఉంటే చేన్లకు, ఏమన్నా అదలాబాద్ అవసరం అదలాబాద్, ఏమన్నా బాంధవులు ఎండిపోతుంటే ఆ టైంలో బాంధవులు ఎండిపోయారు.
0: అన్ని అన్ని సమానంగా చూసుకుంటారు, అటు చేయండ్ల పని, ఇటు ఆదిలాబాద్కి వచ్చి మీకు కావాల్సిన సామాన్లు, శుభకార్యాలు కూడా అటెండ్ అవుతారు అన్ని కార్యాలకు. ఏమన్నారు? నిజంగానే ఇప్పుడు జీవితంలో డబ్బు అవసరమే, అంతకంటే అవసరం కూడా బంధాలు ముఖ్యం కదా. అందరితోనే ఉండాలి, డబ్బు కూడా అవసరమే. ఈ రోజుల్లోనైతే డబ్బు లేకుంటే కష్టమే, గానీ ఎన్ని లక్షల కోట్లున్నా సమయానికి ఒక్క బంధువు లేకపోతే కూడా వేస్టే కదా. మంచి మాటలు చెప్పిన వినోద్, ఏ సినిమా పాట విందాం
1: మనకు మేడం?
0: మల్లె పందిరి నీడలో. అదే పాట వస్తుంది, వినేద్దాం. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు వినోద్.
1: థాంక్యూ మేడం.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
8: సింగడి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. హలో.
9: హలో, నమస్తే. శుభోదయం మేడం.
8: నమస్తే. శుభోదయం. మస్తాన్ భాష. అవునా?
9: బాగున్నారు మేడం.
8: ఆ, బాగున్నాను. మస్తాన్ భాష, మీరు ఎలా ఉన్నారు?
9: బాగున్నాను మేడం.
8: నెల్లూరు నుంచి?
9: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మేడం. మాది
8: బుచ్చిరెడ్డిపాలెం.
9: బుచ్చిరెడ్డిపాలెం.
8: అక్కడ మీరు ఏం పని చేస్తారు?
9: నేను కార్పెంటర్, వడ్రంగి పని చేస్తాను మేడం. మామూలుగా చేసుకుంటానే సంగీతం పట్ల ఆసక్తి ఉండి నేను తబలా తయారు చేయడం కూడా నేర్చుకుని తబలా వాయించే వాళ్ళకి తబలాలు తయారు చేసి అందిస్తుంటాను. తబలాలు, డోలకులు, కాంగోలు, డప్పు కళాకారులకి డప్పులు తయారు చేయడం, గుళ్ళో డంకాలు ఉంటాయి ఆ డంకాలు
8: వాటిని కూడా మీరు తయారు చేస్తారు?
9: తయారు చేస్తాను మేడం, లేదర్ ఇన్స్ట్రుమెంట్ అంత.
8: మరి మంచి గిరాకీ ఉంటుందా దీనికి
9: మేడం? గిరాకీ అంటే పర్లేదు మేడం, మాదిరిగా ఇది పర్లేదు. కొన్ని కొన్ని ఇబ్బంది అవుతుంది. తబలాల్లో ఏంటంటే రెడీమేడ్స్ వచ్చేసాయి మేడం, రెడీమేడ్స్ మూతలు వచ్చేస్తున్నాయి. ఇంక మెయిన్ విషయం ఏంటంటే కొద్దిగా గవర్నమెంట్ వల్ల ఏదైనా తబలా కళాకారులకి తయారు చేసే వాళ్ళకి లబ్ధి పొందితే బాగుంటుందని ఆశిస్తున్నాం.
8: అయితే మస్తాన్ భాష, మరి అంటే ఒక ఒక డప్పుని, ఒక డోలక్ని గాని తబలాని గాని తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది?
9: తబలా తయారు చేయాలంటే మినిమం ఒక ఒక వారం టైం తీసుకుంటాం మేడం.
8: వారం పడుతుంది.
9: ఆ వారం టైం అంటే స్కిన్ తేవాలి, రా మెటీరియల్ అదంతా తెచ్చి అది ఊరబెట్టి తర్వాత దాన్ని డ్రై చేయాలి, ఎండబెట్టాలి.
8: అవునవును.
9: అదంతా నీట్ గా చేసుకుని అదంతా చేయాలంటే దాదాపు ఒక వారం టైం పెట్టుకుంటాం. టైం పెట్టుకుని చేస్తాం. డప్పు అంటే మామూలుగా డప్పు అంటే ఒక రోజుకి 2 డప్పులు తయారు చేయొచ్చు అట్లాగా. అది డప్పు ఇప్పుడు చర్మం వేయటం లేదు మేడం ఎవరు, ప్లాస్టిక్ పేపరే వేయించుకుంటున్నారు. వేయించుకునే వాళ్ళే ఆ చేయించుకునే వాళ్ళు ఏంటంటే మనకు ప్లాస్టిక్ పేపర్ ఇవ్వండి మనకు చర్మం వద్దంటున్నారు వాళ్ళే.
8: అయితే ఈ సందర్భంగా ఏ పాట విందాం మనం?

0: మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అందెలు పిలిచిన అలికిడిలో అణువణున అలజడులు ఎదపదమొకటం లాహిరిలో ఎదపదమొ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఈరోజు గాయకుడు కైలాష్ కేర్, అలాగే కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ఇంకా మహేంద్ర సింగ్ ధోని వీరందరి పుట్టినరోజులున్నాయి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న శ్రోతలకు శుభాకాంక్షలతో ఇది ఈఎల్టీ సింగడే.

ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സു നിണ്ട സമയം 10 ഗണ്ടൽക്ക് വസ്തുంది కొంచెం సేపట్లో ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. సాయంకాలం 5 గంటలకు మీ అభిమాన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమంతో మీ ముందుంటది.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సహకార రంగంతో ముడిపడి ఉన్న దాదాపు 30 కోట్ల మంది ప్రజల జీవితాల్లో సహకార మంత్రిత్వ శాఖ గత 5 ఏళ్లలో కొత్త ఉత్సాహం నింపిందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ 2021లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన ఈ మంత్రిత్వ శాఖ సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన వ్యవస్థగా మార్చిందని ఆయన అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ బహ్రెయిన్లో ఆ దేశ రాజు హమద్ బిన్ ఇసాల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు. ఎల్నీనియో పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లాల వారీగా రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సిద్దం కావాలన్నారు. ఎన్నికల కమిషన్ నియమించిన బీఎల్ఓలు సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై ఓటర్లకు సరైన అవగాహన కల్పించడంలో చాలా చోట్ల విఫలమవుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును పొడిగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ డిమాండ్ చేశారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాల రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో వీరి పేర్లు బయటకు రావడంతో ఇద్దరు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఇంతవరకు 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ రోజు అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవం జరుపుకుంటున్నారు. చాక్లెట్ ను 1550లో మొదటిసారిగా యూరప్ కు పరిచయం చేసిన రోజు గుర్తుగా దీన్ని జరుపుకుంటారు. చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం దీని ముఖ్యోద్దేశం. ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ ప్రియులు ఈ రోజున తమకు ఇష్టమైన డార్క్ మిల్క్ లేదా వైట్ చాక్లెట్లను ఆస్వాదిస్తూ ప్రియమైన వారికి బహుమతులుగా ఇచ్చుకుంటారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో మరి ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఏ పాటలు మనం వినబోతున్నాం అని అంటే మాత్రం 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు. మీకు బాగా నచ్చిన పాట ఉందా? సో మరి ఆలస్యం ఎందుకు? 0402324082 కి వాట్సాప్ చేసేయండి. సో మరి ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి పాటలు విందాం. సో మరి మొదటగా నేను మీ అందరి కోసం వినిపిస్తున్నాను 2002 సంవత్సరంలో విడుదలైనటువంటి అల్లరి. మరి ఈ సినిమాల నుంచి శ్రీనివాస్ అపర్ణ కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎస్ దసో ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వినబోతున్నాం. సమరి 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి హిట్ అయినటువంటి సినిమాల నుంచి మీకు బాగా నచ్చినటువంటి పాటలు ఏమైనా ఉంటే 0402324082కి వాట్సాప్ పంపించండి. అండ్ వాట్సాప్ చేసే ముందు మీ పేరు, మీ ఊరు అండ్ మీకు బాగా నచ్చినటువంటి పాటను టైప్ చేసి 0402324082కి వాట్సాప్ చేయండి. సో మరి నెక్స్ట్ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఫస్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు శాంత గారు మెసేజ్ చేశారు కామారెడ్డి నుంచి. సో మరి వారు రిక్వెస్ట్ చేస్తున్న పాట, కోరుతున్నటువంటి పాట మహేష్ బాబు గారు యాక్ట్ చేసినటువంటి మురారి సినిమాల నుంచి మాకు ఏదైనా పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం మహేష్ బాబు గారు నటించినటువంటి ఒక మంచి సూపర్ హిట్ పాట మాకోసం ప్రసారం చేయండి అంటూ కరీంనగర్ జిల్లా అమనగుత్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ, సాయి కిరణ్, అలాగే నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుంచి అజీజ్, మతీన్, షేక్ చాంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్, షేక్ సలీం మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే నాగర్ కర్నూల్ నుంచి కళ్యాణ్చారి. సో మరి వారి కోసం మురారి సినిమాల నుంచి ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కేంద్రం తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశ్రేణి మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఒక సూపర్ హిట్ పాట విన్నాం. మురారి సినిమా నుంచి శంకర్ మహాదేవన్ పాడినటువంటి సూపర్ హిట్ పాట. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోత లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ వివిధ్ భారతి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈ రోజు మా కోసం జయం సినిమాలో నుంచి ప్రియతమ తెలిసిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు శ్రవణ్ గారు. తప్పకుండా అండి. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు లక్ష్మారెడ్డి కాలనీ నుంచి భూమేశ్వరి, భూలక్ష్మి, శ్రీశ్రాంగ్, శివాజీ, చంద్రకళ, పద్మ, ఆనంద్, సరోజిని మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే హస్తినాపురం ఈస్ట్ నుంచి సత్యన్న

నారాయణ, ఇంద్రవేణి, మేధాంజ్, అనిరుద్ధ, శ్రేయాంజ్, షాపల నుంచి చింత శ్రీనివాస్ గారు. మరి మీకోసం ఆర్పి పట్నాయక్ గారు సంగీతం సమకూర్చి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో జయం సినిమా నుంచి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు బేగంపేట నుంచి యాంటోనీ గారు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ వివిధ భారతి. గుడ్ మార్నింగ్ అండి. సో మరి మా కోసం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకు ఎంతగానో ఇష్టమైనటువంటి సూపర్ సినిమాల నుంచి మిలమిల మెరిసిన సాంగ్ మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు ఫార్సిగుట్ట సికింద్రాబాద్ నుంచి స్వర్ణలత శ్రీనివాస్, ఆర్మూర్ చేనేత కాలనీ, రంగాచారి నగర్ నుంచి నరహరి లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయ్ రేఖ, రియాన్ష్ మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే జీడిమెట్ల నుంచి కరీముల్లా, రియాన్షి అండ్ నస్రీన్ రిక్వెస్ట్ చేసినటువంటి ఈ పాట సూపర్. మరి ఈ సినిమా నుంచి సందీప్ చౌదా కంపోజ్ చేసినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

దశలో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి లిజనర్ ఎవరనంటే మాత్రం నిజామాబాద్ నుంచి రాకేష్ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ వివిధ భారతి. గుడ్ మార్నింగ్ అండి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం డిఎస్పీ గారు కంపోజ్ చేసినటువంటి వెంకీ సినిమాల నుంచి ఒక పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటని ఇదే సినిమా నుంచి కోరుతున్నటువంటి శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుంచి సల్లా సుదర్శన్ సరిత వినయ్ పూజ లోహిత్ మెసేజ్ చేశారు. మరి వారి కోసం రాక్ స్టార్ డిఎస్పీ సంగీతం సమకూర్చినటువంటి రవితేజ గారు యాక్ట్ చేసినటువంటి వెంకీ సినిమాల నుంచి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎస్ దోస్తో, ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ మన షోలో 2000 సంవత్సరం నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నిజామాబాద్ సీఎం రోడ్, ఆటో నగర్ నుంచి పర్వీన్, ఉదయ్ భాను, మీనా సత్యం, శారద, సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత మెసేజ్ చేశారు. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుంచి రామచంద్రం, సుమిత, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, సుహాసిని, కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. సో మరి వారు కోరుతున్నటువంటి పాట నువ్వే

పరిచిత్ర నుంచి ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుందే అనే పాటని ప్రసారం చేయండి అంటే మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను మీ అందరికోసం వినిపిస్తాను. సో మరి శ్రీరామ్ ప్రభు గోపికా పూర్ణిమ కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీ ఫేవరెట్ పాటలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మెసేజ్ చేయమని అడిగాను. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మండలం నుంచి గంగు, మహేంద్ర, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, శాన్విక, సాయి చరణ్, చాణక్య మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట 2003లో విడుదలైనటువంటి ఒట్టేసి చెబుతున్న సినిమాల నుంచి పాట అడుగుతున్నారు. చాలా మంచి సినిమా అండ్ పాటలు అన్నీ చాలా బాగుంటాయి. మరి ఈ సినిమాల నుంచి టైటిల్ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను, ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: నాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం మనం. బలా మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఈ ఎంటర్టైన్మెంట్ ని అలా ఎక్స్టెండ్ చేయడానికి, కంటిన్యూ చేయడానికి,
2: హలో, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికి, అలాగే శ్రీని నీకు కూడా.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ.
2: గుడ్, మంచి పాటలు వేస్తున్నావు, ఎవర్ గ్రీన్ హిట్స్ అని చెప్పి అందరు శ్రోతలు మంచి మెసేజెస్ కూడా పంపిస్తున్నారు. కానీ నువ్వు ఎప్పుడెప్పుడు ఇచ్చేస్తావా, నేను ఎప్పుడెప్పుడు మైక్ తీసుకుందామా అని నేను రెడీగా ఉన్నాను.
1: రైట్, ఇవాళ 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం కదా.
2: అవును,
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీ ఫేవరెట్ పాట ఏంటి ఈ మధ్యలో, ఇయర్స్ లో విడుదల?
2: ఆ టైమ్ జోన్ లో అయితే నాకు వెంటనే గుర్తొచ్చేది మనసంతా నువ్వేలో, కిటకిట తలుపులు.
1: ఓ వావ్, మంచి మంచి సినిమా. విఎన్ ఆదిత్య గారు ఆ టైంలో రిలీజ్ అయినటువంటి లవ్ స్టోరీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్
2: సూపర్బ్. అండ్ ఆ పాట స్పెషల్లీ ఎందుకు ఇష్టం అని అంటే ఆ లిరిక్స్ చాలా బాగుంటాయి.
1: రైట్,
2: దే టచ్ యువర్ హార్ట్ అంటే మనసుని ఇలా తట్టి ఇలా నిద్ర లేపుతాయి అంటారు కదా, సో అది అలా క్యాచీగా అనిపించి నాకు ఆ పాట ఇష్టం.
1: చిత్ర గారు పాడినటువంటి పాట. అండ్ ఆ టైంలో ఆర్పి పట్నాయక్ గారివి గోల్డెన్ బ్లాక్ బస్టర్స్. ఎస్ దోస్త, మరి ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ లో మరి అనుపమ గారి ఫేవరెట్ సాంగ్ 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నాం. సో మరి ఈ పాట మీకు వినిపిస్తూ మరి మీ ఆర్జే శ్రీని మీ అందరికి గుడ్ బై చెప్పేస్తున్నాడు. సో మరి మరో షోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా దిస్ ఈస్ యువర్ ఆర్జే శ్రీని సైనింగ్ ఆఫ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అవయవ మార్పిడి శస్త్రచికిత్సల కేంద్రంగా సనత్ నగర్ టిమ్స్ ను తీర్చిదిద్దుతున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ చెప్పారు. ఉస్మానియా గాంధీ ఆసుపత్రులకు చెందిన ట్రాన్స్ప్లాంట్ సర్జన్లతో కలిసి సనత్ నగర్ టిమ్స్ ను మంత్రి సందర్శించారు. టిమ్స్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ప్రీ పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఐసీయూలు, ఇతర వైద్య సదుపాయాలను పరిశీలించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సైన్స్ విద్యార్థుల కోసం ప్రాక్టికల్ పరీక్షల విధానంలో మార్పు చేసింది. కొత్త విధానం ప్రకారం మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం సైన్స్ విద్యార్థులకు 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. థియరీ పరీక్ష 60 మార్కులకు ఉంటుంది. కళాశాలల విద్యార్థులతో అన్ని ప్రయోగాలు పూర్తి చేయించి ప్రాక్టికల్ రికార్డులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని బోర్డు ఆదేశించింది. బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించేందుకు పోరాటం చేస్తామని, దీనిపై 6వ తేదీన హైదరాబాద్ లో సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి మొత్తం 49 ఫిర్యాదులందే ఆయన అధికారులు తెలియజేశారు. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య పరిశీలించి వాటి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. హైదరాబాద్ లోని తార్నాకాలని సీఎస్ఐఆర్ ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డికి ప్రతిష్టాత్మక కెమికల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా సిల్వర్ మెడల్ లభించింది. రసాయన శాస్త్ర పరిశోధనలో ఆయన అందించిన విశిష్ట సేవలు, శాస్త్రీయ నాయకత్వానికి గుర్తింపుగా బెంగళూరులోని సీఆర్ఎస్ఐ ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం కీలక ఐపీఎస్ అధికారుల నియామకాలకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అమిత్ గార్గ్ ను జాతీయ నేర రికార్డుల బ్యూరో ఎన్సీఆర్బీ డైరెక్టర్గా నియమించింది. ప్రస్తుతం ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 2027 అక్టోబర్ 31 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. ప్రధానమంత్రి పర్యటన, రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఆహార భద్రత, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పలు ఒప్పందాలకు మార్గం సుగమం చేయనుందని, దీనివల్ల భారత్ ఇండోనేషియా తమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెడతాయని

0: ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 12:30 జాతీయ వార్తల్లో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11:00 దాటి 3 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം. మంగళవారం బయోపిక్ షో వేస్తున్నాం రండహో. సాధారణంగా పలు రంగాలలో విశేష కృషి చేసిన వారి జీవితాలను ఆధారంగా చేసుకుని బయోపిక్స్ గా చేస్తారు, అవునా? మరి ఈరోజు మనం చెప్పుకునే వ్యక్తి ఏ రంగంలోనూ విశేష కృషి చేయలేదు. మరి బయోపిక్ గా ఎలా తీశారంటారా? అన్ని రంగాలకు అతీతమైనది వీరి జీవితం. ఒక పాట వినిపిస్తాను, ఆ పాటలో ఒక క్లూ దాక్కునుంది, కనుక్కోండి చూద్దాం.

చాలా మంది శ్రోతలు భక్త తుకారం అని చెప్పి జవాబు పంపించేశారు, కానీ నేను ఇందాక చెప్పాను కదా ఈ పాటలో ఒక క్లూ దాక్కనుంది కనుక్కోండి అని. మరి వినండి ఏ సినిమా గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం తెలుసా? కల్మషం లేని కుమ్మరి కమనీయమైన కథ ఇది. ఆ పాండురంగడి భక్తిలో మైమర్చిపోయి పాట పాడుకుంటూ కన్న కొడుకునే పాదాలతో మట్టిలో తొక్కేసిన గోరా కుంభర్ కథ ఇది. ఎవరి గోరా కుంభర్? ఈ కథ ఇప్పటిది కాదు, 10 శతాబ్దాల క్రితం అంటే దాదాపుగా 11 నుంచి 12వ శతాబ్దం మధ్యలో మహారాష్ట్రలోని సత్యపురి గ్రామంలో పుట్టింది ఈ గోరా కథ. ఇప్పటికైనా గుర్తుపట్టారా?

0: విఠల పాండురంగ విఠల జై పాండురంగ విఠల.
1: సరిగ్గా ఇప్పుడు ఊహించారు మన శ్రోతలందరూ. బాలకృష్ణ నర్సంపేట నుంచి, అనితా సీతాఫల్మండి నుంచి, అలాగే అరుణ ఇబ్రహీంపట్నం నుంచి, ఆర్ఎస్ఆర్ మూర్తి ముసరంబాగ్ నుంచి వీరందరూ సరిగ్గా గెస్ట్ చేశారు. ఈ రోజు మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాము? కల్లా కపటం లేనివాడు గోరా. కుండలు చేసుకుంటూ సాటివారికి సహాయపడుతూ లాభాపేక్ష లేకుండా కుండల్ని అమ్ముకునే మంచి మనిషి. తన జీవితం పాండురంగడికి అంకితమని మనసా వాచా నమ్మే ఒక సామాన్య భక్తుడు. మరి ఇటువంటి సామాన్యుడి జీవితాన్ని బయోపిక్గా తీశారా, ఎందుకు అని ప్రశ్నించొచ్చు. ఎందుకంటే అసామాన్యమైన నిష్కల్మషం లేని, అంటే ఎటువంటి కల్లా కపటం ఎరగని కల్మషం లేని హరిభక్తిని, అలాగే ఆధ్యాత్మిక మార్గానికి కారెవ్వరూ అనర్హులు అని తెలియచెప్పడానికే ఈ చక్రధారి సినిమాని బయోపిక్గా తీశారు గోరా కుంబర్ జీవిత కథని ఆధారంగా చేసుకుని.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీ

0: www.voterenumeration.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బయోపిక్ స్పెషల్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం చక్రధారి చిత్ర విశేషాలు. చక్రధారి చిత్రం 1977 అంటే 1977లో విడుదలైంది. ఇది 1974లో విడుదలైన కన్నడ మాతృక భక్తకుంభర చిత్రం రీమేక్. కన్నడ చిత్రానికి సంగీతం అందించిన జీకే వెంకటేష్ గారే తెలుగులో కూడా స్వరాలందించారు. మరో విశేషమేంటంటే 4 పాటల ట్యూన్స్ ని యథాతథంగా ఉంచేశారు కూడా. మనకి మహారాష్ట భక్తుడు అనగానే భక్త తుకారాం గారు గుర్తుకొస్తారు కదా. మరి గోరా కుంభర్ కథ అంతగా ప్రాచుర్యం లేకపోవచ్చు, కాని భక్తికి పబ్లిసిటీ అవసరమా చెప్పండి.

బయోపిక్ షోలో మనం మాట్లాడుకుంటున్నాం చక్రధారి చిత్ర విశేషాలు. కుమ్మరి గోరా కుంభర్కి భార్య లక్ష్మి, చిన్నారి విట్టు కొడుకు. హరినామంతో పులకించే మనసు, నలుగురికి సహాయపడే మంచి భావన, ఇది అతని జీవితం. మరి మరొక భక్తుడు నామదేవుడికి పాండురంగడి భక్తుడిని అంటూ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు, ఆ స్వామికి ఎవరైనా ఇష్టుడు అంటే అది నేనే, నాకంటే ఆ రంగడికి ఎవ్వరూ ఇష్టులు లేరు అన్న ధీమా గర్వం ఉండేది. అదే గర్వంతో పాండురంగడికి ప్రసాదం కూడా పెడుతూ ఉంటాడు. నేను పెట్టిన ప్రసాదం మాత్రమే స్వామి స్వీకరిస్తాడు అని ప్రగల్భాలు కూడా పలికేవాడు. కాని తర్వాత అర్థమవుతుంది, ఆ విఠలుడికి నేనేనా ఇష్టుడు అన్న అనుమానం ఆయనలో మొలకెత్తుతుంది. అప్పుడు జ్ఞానదేవుడనే గురువు, నిన్ను మించిన భక్తుడు ఒకడున్నాడు, గ్రహించుకో, తెలుసుకో అని జ్ఞానబోధి చేస్తాడు.

చక్రధారి చిత్ర విశేషాలు మనం మాట్లాడుకుంటున్నాం కదా. మన శ్రోతలు బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి మెసేజ్ చేశారు. ఏంటంటే, వారి చిన్నతనంలో ఈ సినిమా షూటింగ్ నర్సంపేట పాకాల్లో జరిగిందట. చాలా మంచి విషయం మనకు తెలిసింది కదా. మరి ఇందాక నేను మీకు చెప్పాను కదా, నామదేవుడికి చాలా గర్వం వస్తుంది. ఎందుకు అంటే పాండురంగడికి నేనే అత్యంత ఇష్టుడిని అని చెప్పి అహంకారంతో ఉంటాడని. సో అప్పుడు గురువు జ్ఞానదేవుడు జ్ఞానోదయం చేయడానికి ప్రయత్నిస్తాడు. తనతో పాటు ఊర్లన్నీ తిప్పుతూ ఉంటాడు. అలా వారు నామదేవుడు జ్ఞానదేవుడు ఇద్దరూ కలిసి సత్యపురికి వస్తారు. కాని గోరాకి ఇవేమీ తెలియవు. పాండురంగడిలో తనను తాను లీనమైపోతూ మైమరుస్తూ వృత్తిధర్మం నిర్వహిస్తూ ఉంటాడు. నామదేవుణ్ణి కలిశాక అప్పుడు గోరా ఏమంటాడో తెలుసా, నీ జ్ఞానం ఇంకా పరిపక్వత చెందలేదు, నువ్వు సగం కాలిన కుండవి అని చెప్తాడు. కాని నామదేవుడి అహంకారం ఒప్పుకోనివ్వదు. నేను అనే నీ అహం వదిలితేనే భక్తి అనే కొలిమిలో పూర్తిగా కాలతావు అని గోరా చెప్పినా కూడా ఆ అహంకారం అతన్ని ఒప్పుకోనివ్వదు. నా గురువుని నేనే వెతుక్కుంటూ వెళ్ళిపోతాను, నాకన్నీ తెలుసు, నువ్వు చెప్పే అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు నామదేవుడు.

బయోపిక్ స్పెషల్లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం చక్రధారి చిత్ర విశేషాలు. స్వచ్ఛమైన భక్తిలో పూర్తి నిశ్చలత్వంతో హరినామ సంకీర్తన చేస్తూ మట్టి తొక్కుతూ విఠలనామం స్మరిస్తూ ఉంటాడు గోర. పాక్కుంటూ వచ్చిన తన కొడుకు విఠుని కూడా చూసుకోకుండా ఆ మట్టిలో తన పాదాలతో తొక్కేస్తాడు. కాసేపయ్యాక భార్య లక్ష్మి ఈ విషయం తెలుసుకుని ఆగ్రహంతో బాధతో, జీవితంలో మీరిక నన్నెప్పుడూ తాకకూడదు, ఆ అర్హత మీరు కోల్పోయారు అని చెప్పి ఒట్టేస్తుంది. ఇటు తెలియక కొడుకు ప్రాణాన్ని తీసుకున్న క్షోభ, అటు భార్యతోనూ పంచుకోలేని వ్యధతో గోరా జీవితం భారంగా గడుస్తూ ఉంటుంది.

చక్రధారి చిత్ర విశేషాల్లో మరి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మట్టి తొక్కుతూ విఠలనామం స్మరిస్తూ తన కొడుకుని చూసుకోకుండా ఆ విట్టుని కూడా తొక్కేస్తాడు తన పాదాలతో. మరి భార్య లక్ష్మి ఒట్టు పెడుతుంది జీవితంలో నన్ను ఇంక మీరు తాకకూడదు అని. భర్త జీవితం ఇలా గడవడం కొన్ని రోజుల తర్వాత తాను పెట్టిన ఒట్టు వల్ల సంసార జీవితానికి దూరం అవ్వడం భరించలేకపోతుంది లక్ష్మి. తన చెల్లెలు మంజుకిచ్చి రెండవ వివాహం చేస్తుంది భర్తకి, కాని ఘోర మరదల్ని కన్నెత్తి కూడా చూడడు. తన వల్ల అపచారం అయిందన్న బాధలోనే ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా పొరపాటున భార్యల్ని తాకుతాడు. విఠల తప్పు నాదే అని తన రెండు చేతుల్ని కోసేసుకుంటాడు. స్వయంగా తనకు తానే శిక్ష విధించుకుంటాడు ఘోర.

భక్తులను కాపాడటానికి ఆ పాండురంగడు ఎప్పుడూ వస్తాడు అన్న నమ్మకాన్ని వమ్ము చేయని ఆ దేవదేవుడే స్వయంగా కుమ్మరి రంగన్నగా గోరా ఇంటికి గోరాకు సపర్యలు చేయడానికొస్తాడు. వెండితెరపై గోరాగా అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంత గొప్పగా నటించారో అంతకు మించి అన్నట్టు సమాన ఫాయాలు దేవదేవుడు రంగడిగా రామకృష్ణ గారు కూడా నటించి మెప్పించారు. స్వయంగా సాక్షాత్తు ఆ హరిసేవలే అందుకున్న గోరా అదృష్టం ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. నిజానికి భక్తిభావనే అలాంటిదేమో. రంగడి మాయకు అందరం విధేయులమే. స్వచ్ఛమైన భక్తి అనే ప్రసాదాన్ని తప్ప ఆ హరికి మనం ఏమివ్వగలం చెప్పండి.

బయోపిక్ స్పెషల్ గా మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం చక్రధారి చిత్ర విశేషాలు. మరి కథలో మరోవైపు నామదేవుడికి జ్ఞానోదయం అవుతుంది. నేను అన్న అహం వీడి భక్తి మార్గం అంటే ఏంటి, ఆత్మతత్వం అంటే ఏంటో తెలుసుకుంటాడు. ఇక్కడ గోరా దగ్గరున్నది స్వయంగా పాండురంగుడు అన్న సంగతి స్వయంగా గోరా కూడా తెలుసుకుని విభ్రమకు లోనైన సన్నివేశం ఎంత అద్భుతంగా నేచురల్గా తీశారో దర్శకులు వి. మధుసూదన్ రావు గారు. అంతకంటే అద్భుతంగా నటించారు అక్కినేని నాగేశ్వరరావు గారు.

స్వయంగా పాండురంగుడు చచ్చిపోయిన విఠూని తిరిగి గోరాకి అందించి ఇద్దరి భార్యలతో ధర్మబద్దమైన జీవనం గడపమని చెప్తాడు. లక్ష్మి పెట్టుకున్న ఒట్టును, గోరా పాటిస్తున్న బ్రహ్మచర్యాన్ని వీడి సంసారం సాగిస్తూ భక్తి మార్గాన్ని కొనసాగించమని ఆ శ్రీహరి ఆదేశం. జీవితాంతం పాటించి చివరికి ఆ శ్రీహరిలోనే ఐక్యమైపోతాడు చక్రధారి.

0: ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బయోపిక్ ప్రత్యేకంగా ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకున్నాం 1977లో విడుదలైన చక్రధారి చిత్ర విశేషాలు. విశేషంగా ప్రేక్షకాదరణ పొందింది ఈ సినిమా. మరి ఈ బయోపిక్ ఉద్దేశం మనందరికీ అర్థమైన సంగతే. భక్తి విశేష అలంకారాలు కోరదు, ఆడంబరాలు అంతకంటే అడగదు. ఆ దేవదేవుడిచ్చినవే తిరిగి ఆయనకే అర్పించే మనం ఎంత అల్పులం కదా. ప్రతి మనిషిలోనూ ఆ శ్రీహరిని చూడాలి. సాటి మనిషికి సహాయం అందిస్తూ జీవనం సాగిస్తూనే, స్వచ్ఛమైన మనసుతో, నిర్మల చిత్తంతో ఆ దేవదేవుడిలో లీనమవుతూనే, అంతర్యామి లీలలు తెలుసుకుంటూ మనల్ని మనం మంచి మనుషులుగా తీర్చిదిద్దుకోవడమే ఈ చిత్రం అంతరార్థం. ఆ శ్రీహరి అంతరంగం కూడా ఇదే. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారమంటోంది మీ రేడియో సఖీ అనుపమా.

మన జనరంజని. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, మీ రేడియో సఖి అనుపమాతో. కాశ్మీర్ ప్రకృతి అందాలు, లోయలు. కాశ్మీర్ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేవి ఇది. బెంగళూరు, కబ్బన్ పార్క్, ఫాస్ట్ మెట్రో, ఇలా ఒక్కొక్క సిటీ లేదా ప్రాంతం పేర్లో కొన్ని ల్యాండ్ మార్క్స్ వెంటనే గుర్తుకొస్తాయి. అవునా? మరి చంబల్ అంటే ఠకీమని చెప్తాం, అమ్మబాబు ఈ దొంగలు అని భయంతో భయపడిపోతుంటాం. అయినా చైతన్య స్ఫూర్తిలో ఈ దొంగల గోలేంటండి అంటారా? కాస్త ఆలోచనలకి బ్రేక్ ఇచ్చి నేను చెప్పేది వినండి. మరి ఈ చంబల్ దొంగలు ఆ ప్రాంతం రూపురేఖల్ని మార్చారు. ఒక సత్కార్యంలో భాగస్వాములయ్యారని చెప్తే నమ్ముతారా? ఏంటిది దొంగలేంటి, మంచి పనిచేయడం ఏంటి, ఇది ఏంటి, ఏం జరుగుతుంది, సినిమా కథలా ఉంది అని ఆలోచిస్తున్నారా? ఆలోచనలకి బ్రేక్ ఇవ్వండి, ఈ కథంతా చెప్తాను కదా. మరి ఇంకొక మాట ఏంటంటే, ఈ రోజు నేపథ్య గాయకులు కైలాష్ ఖేర్ గారి పుట్టినరోజు. శుభాకాంక్షలు అందిస్తూ వారు పాడిన ఒక పాట ముందుగా వినేద్దాం, దాని తర్వాత ఈ చెంబల్లోయ దొంగల కథ అన్ని చెప్తాను.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇందాక నేను మొదలు పెట్టాను చెంబల్లోయ దొంగలు అని చెప్పేశాను కదా. చెంబల్లోయకు ఒకసారి పురావస్తు శాస్త్రవేత్త కేకే మహమ్మద్ గారు చేరుకున్నారు. అందరూ అసలు నువ్వు బతికి బట్ట కడతావా, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. నాకేం కాదని చెప్పి మహమ్మద్ గారు ఊరంతా చుట్టేశారు. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన రాళ్లనే చూస్తున్నారు. ఈ రాళ్లనేం చేస్తారు సార్, వీటినెందుకు చూస్తున్నారు అని అక్కడ ప్రాంతీయులందరూ అడిగారట. అయినా ఇక్కడ దొంగల బెడద చాలా ఉంది, మీరు తట్టుకోలేరు, తిరిగి వెళ్లిపోండి అని కూడా చెప్పారట. కాని ఆయనకి మాత్రం ఆ రాళ్ల గుట్టలు కనిపించలేదు. వ్యర్థంగా వదిలేసిన మన వారసత్వ సంపద కనిపించింది. ఇదేంటి రాళ్లగుట్టల్లో వారసత్వ సంపద అని అంటున్నాను, మాట్లాడుకుందాం.

పురావస్తు శాస్త్రవేత్త కెకె మహమ్మద్ గారు చెంబల్లోయకు చేరుకుని అక్కడ రాళ్లగుట్టల్లో వ్యర్థంగా వదిలేసిన మన వారసత్వ సంపదను చూశారని చెప్పాను కదా. మరింతకీ ఆ రాళ్లేంటో తెలుసా? మొరేనాలో ఉన్న బాటేశ్వర్ గుడి శిథిలాలు. భూకంపాల వల్ల దాదాపు 200 గుళ్లు నేలపాలయ్యాయి. వాటిని ఎవ్వరూ పునర్నిర్మించే ప్రయత్నం కూడా చేయలేదు. దశాబ్దాలు గడిచిపోయాయి. కాని ఈ అసంపూర్ణ వారసత్వ సంపదను దేశానికి అందించాలనుకున్నారు పురావస్తు శాస్త్రవేత్త మహమ్మద్ గారు. కనీసం గుడి నమూనా చిత్రాలు కూడా లేవు. చేతిలో ఒక ప్లాన్ లేదు, ఏమీ లేదు. అయినా సరే 2005 ఎలాగైనా ఈ పజిల్ని పూర్తి చేయాలనుకున్నారు మహమ్మద్. ఎందుకంటే ఇవి కేవలం గుళ్లు మాత్రమే కాదు, మన దేశ అమూల్యమైన వారసత్వ సంపదలు.

చేతిని స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం చెంబల్ లోయకు వెళ్లిన కేకే మహమ్మద్ గారి గురించి. వీరు బాటేశ్వర్ గుడి శిథిలాల నుంచి నిర్మించాలని చెప్పి ప్లాన్ చేశారని చెప్పాను కదా. మరి ఒక్కొక్క రాయిని ఆ శిథిలాల నుంచి చేతిలోకి తీసుకున్నారు మహమ్మద్. మొదలు పెట్టాల్సిందే అని నిర్ణయించుకున్నారు. పని కూడా ప్రారంభమైంది. ఎంత చేసినా తిరిగి ఒక్క ప్లేస్లో ఆగిపోయేవారు. కాని ఈ సత్కార్యంలో మేమున్నామంటూ సహాయానికి ముందుకు వచ్చారు చెంబల్ లోయలోని దొంగలు. ఇది మా ప్రాంతం, మేము కూడా పనిచేస్తామని ప్రతి రాయి రాయిని కలిపారు. చేయి చేయి కలిసింది. మన వారసత్వ సంపద నేడు 80 గుళ్ల వరకు పునర్నిర్మాణం చేయబడింది. ఇదంతా క్షణాల్లో జరగలేదు. 7 సంవత్సరాల సుదీర్ఘమైన శారీరక శ్రమ మాత్రమే కాదు, మానసికంగా కూడా చాలా అలసట తెప్పించే పని. ఒక గుడి అనేది కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది ప్రపంచానికి మన వారసత్వాన్ని, సాంప్రదాయాన్ని పరిచయం చేసే విధానం. ఇటువంటి అద్భుతాన్ని సాధించిన పురావస్తు శాస్త్రవేత్త కేకే మహమ్మద్ గారి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఎందుకంటే ఆయన పునర్నిర్మించింది బాటేశ్వర్ గుళ్లని మాత్రమే కాదు, అమూల్యమైన మన వారసత్వాన్ని. చెయ్యాలి అనుకుంటే ఎటువంటి కష్టాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకెళ్లిన వారే విజేతలు అవుతారు అనడానికి ఇంతకంటే నిదర్శనం, ఇంతకంటే స్ఫూర్తి మంత్రం ఇంకేదుంది చెప్పండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల సమాపేశం రేపు కేరళలోని కొచ్చిలో ప్రారంభమవుతుంది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్, బెల్జియం క్వార్టర్ ఫైనల్స్ ప్రవేశించాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ ఈ రోజు నాటింగ్హామ్లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జకార్తాలో ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంతోతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపునందించడంపై ఇద్దరు నాయకులు చర్చించారు. పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కుదుర్చుకున్న పలు అవగాహన ఒప్పందాల మార్పిడికి కూడా ఇరు నాయకులు అంగీకరించారు. ఈ సందర్భంగా జకార్తాలో ఇండోనేషియా అధ్యకుడితో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ 2018లో ప్రారంభమైన భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పుడు సరికొత్త పురోగతి దశలో ప్రవేశిస్తోందన్నారు. పెరుగుతున్న పరస్పర విశ్వాసం వల్ల రక్షణ, భద్రత, సముద్ర తీర రంగాల్లో సహకారం మరింత బలోపేతమైందని, రక్షణ మార్పిడి, విపత్తు నిర్వహణ, పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ఆయన చెప్పారు.
1: భారత్ ఆర్ ఇండోనేషియా కే ఐతిహాసిక్ ఆర్ ఆత్మీయ సంబంధో కా హై మై ప్రెసిడెంట్ ప్రబోజీ ఇండోనేషియా కి సర్కార్ ఆర్ యహాన్ కి జనతా కా హృదయ సే ఆభార్ వ్యక్త కర్తా హూ. బీతే వర్షో మే భారత్ ఆర్ ఇండోనేషియా కే సంబంధో మే ఏక్ నయీ ఊర్జా, ఏక్ నయా విశ్వాస్ ఆర్ ఏక్ నయీ గహరాయి ఆయీ హై. 2018 మే బనీ హమారీ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఆజ్ ఏక్ నయీ ఉడాన్ లే రహీ హై.
0: అభివృద్ది, భద్రత, సాంకేతికత, సంస్కృతి, విద్యతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో భాగస్వామ్యం ముందుకు సాగుతోందని మోదీ పేర్కొన్నారు. భారత ఇండోనేషియా భాగస్వామ్యంలో ఈవేళ నుండి కొత్త సువర్ణాధ్యాయం ప్రారంభమవుతుందని, ఈ రోజు కుదిరిన అనేక అవగాహన ఒప్పందాల వల్ల భారత్కు చెందిన నాణ్యమైన, సరసమైన ధరల మందులు ఇండోనేషియా ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అలాగే ఇండోనేషియా వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణుల సామర్థ్యాల పెంపుకు భారతదేశం తన వంతు సహకారం అందిస్తుందని కూడా ఆయన చెప్పారు.
1: భారత్ ఆర్ ఇండోనేషియా కే లియే గరీబీ కో పరాస్

0: करना और अपने नागरिकों तक कल्याणकारी योजनाओं का लाभ पहुंचाना सर्वोच्च प्राथमिकता है। हमने इंडोनेशिया के साथ अपनी मिड डे मील स्कीम और पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम के सॉल्यूशंस साझा किए हैं। अब हम इस सहयोग को नेक्स्ट लेवल पर लेकर जा रहे हैं।
1: మన దేశంలో అభివృద్ది చేసిన గోధుమ విత్తనాల సరఫరా ఇండోనేషియా ఆహార భద్రతను బలోపేతం చేస్తుందని, మన దేశంలో మధ్యాహ్న భోజన పథకం తాలూకు ఉత్తమ పద్దతులను తాము ఇండోనేషియాతో పంచుకుంటున్నామని, సుస్థిర వ్యవసాయం అగ్రీ టెక్నాలజీ రంగాల్లో ఉత్తమ పద్దతులను కూడా పంచుకుంటామని ప్రధానమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ త్వరలోనే ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థలో అనుసంధానమవుతుందని, ఇది వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు.
0: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కి సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుషీ హై కి భారత్ కి యూపీఐ ఇండోనేషియా కే పేమెంట్ సిస్టమ్ కే సాథ్ ఇంటిగ్రేట్ హోనే జా రహీ హై. ఇస్సే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఔర్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ దోనో కో హీ బల్ మిలేగా.
1: 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ప్రాంబునన్ ఆలయ పరిరక్షణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు తాను రేపు యోగ్యకర్తలో అధ్యక్షుడు ప్రభువ సుబియాంతోతో చేరనున్నట్లు పేర్కొన్న ప్రధానమంత్రి, ఆ ఆలయాన్ని భారత ఇండోనేషియా ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా అభివర్ణించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఇండోనేషియాలో పర్యటించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాలు శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటాయని కూడా ప్రకటించారు. ఇండోనేషియా మొదటి విద్యాశాఖ మంత్రి హజార్ తేవంతర చేసిన సేవను గుర్తు చేస్తూ ఆయన విద్యా తాత్వికత గురుదేవ్ ఠాగూర్ ఆలోచన ద్వారా ప్రభావితమైందని ప్రధానమంత్రి చెప్పారు. బ్రిక్స్ అధ్యక్ష స్థానం భారత్ రేపటి నుంచి కేరళలోని కొచ్చిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమాపేశాన్ని 2 రోజుల పాటు నిర్వహించనుంది. ఈ సమాపేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలో అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకువెడతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు నిపుణులు, విధాన రూపకర్తలు మొదలైన వారితో కూడిన ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. అనుభవాలను పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలు పెంపొందించుకోవడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశంగా నిలవనుంది. ఈ నెల 6-7 తేదీలో జరిగే బ్రిక్స్ విమెన్ వర్కింగ్ గ్రూప్ సమాపేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమాపేశం జరుగుతోంది. వర్కింగ్ గ్రూప్ సమాపేశంలో ఉన్నతాధికారులు బ్రిక్స్ విమెన్ ట్రాక్ కింద ఉన్న ప్రాధాన్యత రంగాలపై చర్చలు జరిపారు. ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమాపేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలను విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్రకు సంబంధించిన 6వ బ్యాచ్ యాత్రికులను ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జెండా ఊపి బయలుదేరదీశారు. కశ్మీర్లోని పవిత్ర మన్సు గుహాలయం వైపు మొత్తం 8,815 యాత్రికులు బయలుదేరినట్లు ఆకాశవాణి జమ్మూ ప్రతినిధి వివరించారు. మొత్తం యాత్రికుల్లో 3,989 మల్తాల్ మార్గం గుండా వెళ్లగా 4,826 యాత్రికులు పెహల్గాం మార్గం ద్వారా బయలుదేరారు. మొత్తం 363 వాహనాల్లో వీరు ప్రయాణిస్తున్నారు. పోలీస్, సీఆర్పీఎఫ్, ఇతర భద్రతా సంస్థల ఎస్కార్ట్ ఏర్పాట్లతో కట్టుదిట్టమైన రక్షణ వలయం మధ్య యాత్రా కాన్వాయ్ ముందుకు సాగింది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ద నౌకను శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. మహేంద్రగిరి అనే ఈ యుద్ద నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించగా ముంబైలోని మజ్గాం డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తూర్పు కనుమల్లోని కీలకమైన మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ద నౌక భారత సముద్ర తీర చరిత్రలో మరొక గర్వించదగిన అధ్యాయం కానున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో సియాటల్లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో బెల్జియం 4-1 తేడాతో అమెరికాను ఓడించి ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. బెల్జియం జట్టు శుక్రవారం నాడు లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగే క్వార్టర్ ఫైనల్స్లో స్పెయిన్తో తలపడుతుంది. నిన్న రాత్రి డల్లస్లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ను 1-0 తేడాతో

0: నుంచి స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్ లోకి చేరుకుంది. ఇలా ఉండగా తమ దేశం రౌండ్ ఆఫ్ 16 నుంచి నిష్క్రమించిన తర్వాత పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తాను తదుపరి ఫిఫా ప్రపంచ కప్ కు తిరిగి రావడం లేదని ప్రకటించారు. భారత ఇంగ్లండ్ జట్ల మధ్య ఈరోజు రాత్రి నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ లో 5 మ్యాచ్ల సిరీస్ లోని 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీలో ఇంకా భారత జట్టుకు తొలి విజయాన్ని నమోదు చేయనందువల్ల ఈ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను కనీసం సమం చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు 3వ టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్లు ఎటువంటి మార్పులు చేయలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఇలాంటి ఫలితం లేకుండా ముగిసింది. 2వ మ్యాచ్ సౌతాంప్టన్ లో జరిగింది. దీని తర్వాత ఇంగ్లాండ్తో 3 వన్డే మ్యాచ్ల సిరీస్ లో కూడా భారత్ తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యకుడు ప్రభువో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల సమావేశం రేపు కేరళలోని కొచ్చిలో ప్రారంభమవుతుంది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ద నౌక మహేంద్రగిరిని శనివారం విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16 గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్, బెల్జియం క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశించాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ ఈ రోజు నాటింగ్హామ్ లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటల దాటి 40 నిమిషాలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. ఇప్పుడు విందాం కొన్ని చిత్రగీతాలు. ముందుగా ద రాజాసాబ్. ఈ చిత్రంలో ఎస్ఎస్ తమన్ స్వీయ సంగీతంలో విశాల్ మిశ్రా, శృతి రంజనితో కలిసి పాడిన కృష్ణకాంత్ గీతం విందాం.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: అమరం చిత్రంలో పాట విన్నారు రమ్య బెహ్రా అనురాగ్ కుల్కర్ణిల గళంలో. రామజోగేశాస్త్రి గీతానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటల దాటి 59 నిమిషాలు. మీరు వింటున్నారు ఫిలిం గీతాలు. ఇప్పుడు విందాం బింబిసారా. ఈ చిత్రంలో స్వీయ సంగీతంలో చిరంతన్ భట్ కాలభైరవతో కలిసి ఆలపించిన శ్రీమణి గీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల

పది గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 MHz.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

స్టూడియో క్లాక్ లో సమయం 1:10 అవస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. 1:20 షో టైం, 2 గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 2:15 శక్తిశీలి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ లో గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026 ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రారంభించారు. వలస కార్మికుల పిల్లలకు అంగన్వాడీ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట ప్రభుత్వం మొబైల్ అంగన్వాడీ వాహనాలను ప్రారంభించింది. హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్ సేవలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం తమ అభిప్రాయాలను రాష్ట ప్రధాన ఎన్నికల అధికారికి ఈరోజు వినతి పత్రం సమర్పించింది. హైదరాబాద్ లో గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026 ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు అభివృద్దిపై కీలక దిశానిర్దేశం చేశారు. పర్యావరణ హిత ఏఐ డేటా సెంటర్ల నిర్మాణంలో తెలంగాణ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఏఐ మౌలిక సదుపాయాలు పర్యావరణానికి మేలు చేసేలా ఉండాలని, నీటి వనరుల వినియోగంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఏఐ పెట్టుబడుల ఫలాలు గ్రామీణ ప్రాంతాలు యువతకు చేరేలా పీపుల్స్ క్రెడిట్ భావనను ముందుకు తీసుకెళ్తున్నామని, ప్రజా సంక్షేమానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. వలస కార్మికుల పిల్లలకు అంగన్వాడీ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట ప్రభుత్వం మొబైల్ అంగన్వాడీ వాహనాలను ప్రారంభించింది. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మంత్రులు సీతక్క వివేక్ ఈ సేవలు ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్మిక శాఖ సహకారంతో ఈ వాహనాలను రూపొందించింది. అంగన్వాడీ కేంద్రాలు లేని ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు పోషకాహారం, ప్రీ స్కూల్ విద్య, ఆరోగ్య సేవలతో సహా అన్ని అంగన్వాడీ సౌకర్యాలను ఈ మొబైల్ కేంద్రాల ద్వారా అందించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్ సేవలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. ఐటీ ఉద్యోగుల ప్రయాణానికి ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు మెట్రో, ఆర్టీసీ, రైల్వే సేవలను సమన్వయం చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో రాష్ట ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్బంగా ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా సమర్థవంతంగా అమలయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్టు పార్టీ తెలిపింది. ఈ బృందంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు ఉన్నారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన తుది శ్వాస వరకు నీతి నిజాయితీతో ప్రజల కోసం పనిచేశారని కొనియాడారు. గోదావరి జలాల సాధన, మూసి పరిరక్షణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. భూదానోద్యమానికి 300 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిన మానవతావాదిగా ఆయన్ను స్మరించారు.

ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికారంతో పాటు ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తోందని, గర్భిణులు బాలింతల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా యశ్వంతరావుపేటలో ఉపాధి హామీ పథకం నిధులతో కొత్తగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. తెలంగాణలో ఫుట్బాల్ అభివృద్దికి యువ తెలంగాణ ఫుట్బాల్ లీగ్ తదుపరి సీజన్ నిర్వహణపై తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ సమీక్ష నిర్వహించింది. హైదరాబాద్ లో జరిగిన సమాపేశంలో ప్రైవేట్ ఫుట్బాల్ అకాడమీలు, క్లబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా లీగ్ ను విస్తరించడం, ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం, బాలురు బాలికలకు వివిధ వయో పరిమితి విభాగాల్లో పూర్తిస్థాయి పోటీల నిర్వహణపై చర్చించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ద్వారా దేశీ ప్రోగ్రాంలో శిక్షణ పొందిన డీలర్లు రైతులకు సరైన సలహాలు అందించాలని ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి అన్నారు. జనకాపూర్ రైతు వేదికలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ దేశీకు వ్యవసాయ సహాయ సంచాలకులు మిలింద్తో కలిసి సర్టిఫికెట్లు అందజేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీ గ్రామాల ప్రజల స్వచ్చంద పునరావాసం కోసం బాచారం వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీ పనులను కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువకులకు రేపు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పన అధికారిని నిర్మల తెలియజేశారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరవ్వాలని కోరారు. జవహర్ నవోదయ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ నవోదయ పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, నవంబర్ 28వ తేదీన పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. చాక్లెట్ను 1550లో మొదటిసారిగా ఐరోపాకు పరిచయం చేసిన రోజుకు గుర్తుగా దీనిని జరుపుకుంటారు. చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్ జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరుతో మొక్కను నాటడం జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్లలో ప్రవేశం కోసం రేపు పాలిసెట్ 2026 అర్హత పొందిన విద్యార్థులు, 10వ తరగతి పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకరాచారి తెలిపారు. నాగర్ కర్నూల్లో రేపు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో నిర్మించిన నూతన జిల్లా రవాణా శాఖ భవనం పనులను పరిశీలించారు. భారత్ అభివృద్ది పదంలో నడవాలంటే యువత భాగస్వామ్యం అవసరమని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి అన్నారు. మై భారత్ సంస్థ చేపట్టిన వికసిత్ ప్రచార కార్యక్రమంలో భాగంగా వికసిత్ భారత్ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాలో విజయవంతంగా జరుగుతుందని, ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ క్రతువులో ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, పలువురు డీజీపీలు ఎస్పీలతో కలిసి ప్రణాళిక రూపొందించామని డీజీపీ సివి ఆనంద్ చెప్పారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో

0: ఏర్పాటు చేసిన రహదారి భద్రత అవగాహన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమాపేశం నిర్వహించారు. హనుమకొండ జిల్లాలో వరి పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా కందులు పప్పుదినుసులు కూరగాయలు తదితర పంటల సాగును ప్రోత్సహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ లో గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026 ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రారంభించారు. వలస కార్మికుల పిల్లలకు అంగన్వాడీ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట ప్రభుత్వం మొబైల్ అంగన్వాడీ వాహనాలను ప్రారంభించింది. హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్ సేవలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం తమ అభిప్రాయాలను రాష్ట ప్రధాన ఎన్నికల అధికారికి ఈరోజు వినతి పత్రం సమర్పించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:20. శ్రోతలందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమా. ఇంకెందుకు, దేనికి అంటారా ఇంత ఉత్సాహంగా? షో టైం. మరి షో టైం లో ఎలా పాల్గొనాలి అంటే, మేము అడిగిన ప్రశ్నలకి మీరు జవాబులు పంపించేయండి. మా ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి, నోట్ చేసుకుంటే ఒకసారి సరి చూసుకోండి. 0402324085204324285 ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. అన్వేషణ చిత్రంలో భానుప్రియకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? అన్వేషణ చిత్రంలో భానుప్రియకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324085252 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

నిర్ణయం సినిమాలో పాట అయితే వినేశాము, మరి చాలా మంది శ్రోతలు స్పందించారు. అన్వేషణ చిత్రంలో భానుప్రియకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఇది నా తొలి ప్రశ్న. మరి జవాబేంటో తెలుసా? భానుప్రియ గారే తొలిసారి సినిమాల్లో తనకు తాను డబ్బింగ్ చెప్పుకోవడం మొదలు పెట్టింది ఈ సినిమాతోనే. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? ఖైరతాబాద్ నుంచి కేవీరావు, పిపిరావు, ఉమ్మడి నుంచి దివాకర్, రేణుదీన్, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, గజ్వేల్ నుంచి వెంకటేష్, సుగుణ, నాంపల్లి నుంచి దయానంద్, పిడేన నుంచి అప్పలరాజు, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి రాజ్కుమార్, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, బోయిన్పల్లి నుంచి బలరామ్, అలాగే పొద్దుటూరు నుంచి దస్తగిరి, ఇల్లంతుకుంట నుంచి మహేందర్, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: షోటైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి శ్రోతలు చాలా మంది మెసేజెస్ ఏం పంపిస్తున్నారంటే, ఈ రోజు చాక్లెట్ డే కాబట్టి మీకు ఇష్టమైన చాక్లెట్ ఏదో చెప్తే మేము స్టూడియోకి పంపిస్తామని. మీ తీయని ప్రేమకు ధన్యవాదాలు అంటుంది ఆకాశవాణి వివిధ భారతి. ఇలాగే వింటూనే ఉండండి కార్యక్రమాలు, అదే మాకు ఒక పెద్ద కానుక. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? 0402324 0852, 0402324 0852, ఇది మా వాట్సాప్ నంబర్. నెక్స్ట్ క్వశ్చన్, రెడీగా ఉన్నారు కదా? దాశరథి గారు, మనకు తెలియంది ఏమీ లేదు వారి గురించి, మరి వారికి సంబంధించిన ఒక ప్రశ్న. దాశరథి గారి ఏ రచనకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? దాశరథి గారి ఏ రచనకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? జవాబు తెలిస్తే 0402324 0852, 0402324 0852, 0402324 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో ఇందాక నేను అడిగాను ఒక ప్రశ్న, దాశరథి గారి ఏ రచనకు సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది అని. మరి జవాబేంటో తెలుసా? తిమిరంతో సమరం. తిమిరంతో సమరం అంటే చీకటితో యుద్ధం అని అర్థం. ఈ రచనకు దాశరథి గారికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. మరి అందరు శ్రోతలు సరైన జవాబులే పంపించారు. చందనగర్ నుంచి హేమంతరావు, అలాగే చెంచల్గూడ హైదరాబాద్ నుంచి పద్మ, శిల్ప, ప్రసాద్, భద్రాద్రి నుంచి కట్ల సతీష్, హైదరాబాద్ నుంచి సాయిమన్విత, మలక్పేట నుంచి విజయ్ కుమార్, ఆదిలాబాద్ నుంచి భూమన్న, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, నందిపేట నుంచి మధుకర్, మదీనగూడ నుంచి నిఖిల్, మానస, కోదాడ నుంచి శ్రీనివాసరావు, గోధుమకుంట నుంచి కృష్ణగౌడ్, సికింద్రాబాద్ నుంచి రమణీ సుబ్బారావు, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, అలాగే బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, వీరందరూ సరైన జవాబులు పంపించారు.

గోవిందా గోవిందా సినిమా నుంచి ఒక సూపర్ ట్రాక్ వినేశాం కదా. మీరు వింటున్నారు, మీరు పాల్గొంటున్నారు షో టైం ఆకాశవాణి వివిధ భారతిలో. మన స్టూడియో క్లాక్ లో టైం అయితే 1 గంట దాటి

0: 44 షో టైమ్ లో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే కనుక రేడియో సెట్ ఆన్ చేసుకుంటే మా నంబర్ నోట్ చేసుకోండి, 0402324 0852, 0402324 0852. ఇది మా వాట్సాప్ నంబర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధంగా ఉన్నారు కదా? సరే, జాగ్రత్తగా వినండి. మన ముస్లిం సోదర సోదరిమణులు ప్రతినిత్యం నమాజ్ చేస్తారు కదా, మరి ఈ నమాజ్ అనేది వారు ఒక వస్త్రాన్ని పరుచుకుని చేస్తారు, ఆ పవిత్ర వస్త్రం పేరేంటి? మన ముస్లిం సోదర సోదరిమణులు ప్రతినిత్యం నమాజ్ చేస్తూ ఉంటారు ఒక పవిత్రమైన వస్త్రాన్ని పరుచుకొని, ఆ పవిత్ర వస్త్రం పేరేంటి? జవాబు తెలిస్తే 0402324 0852 కి వాట్సాప్ చేసేయండి.
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నీకు
2: నీకు
1: నే
2: రాసే
1: నేను రాసే
2: ఉత్తరం
1: ఉత్తరం లెటర్ చా లేక కాదు ఉత్తరమే అనరా చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా బ్రహ్మాండం. కవిత కవిత పాడు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో ఇందాక నేను అడిగాను, మన ముస్లిం సోదర సోదరీమణులు నమాజ్ చేసి, అంటే ప్రతిరోజు వారు నమాజ్ చేస్తారు కదా, ఒక పవిత్ర వస్త్రాన్ని పరుచుకొని నమాజ్ చేస్తారు. ఆ వస్త్రం పేరేంటి? ఆ పవిత్ర వస్త్రం పేరు జానమాజ్ లేదా సజ్జాద్ అని చెప్పి అంటారు. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారో తెలుసా? మరిపళయాం నుంచి శ్రీనివాస్, అలాగే శ్రీపాల్ పంపించారు, ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు. ఉమ్మడి నుంచి జైనుద్దీన్, దివాకర్, బీహెచ్ఎల్ నుంచి రవిగౌడ్, హన్మకొండ నుంచి విద్యాహరిణి, ఉప్పల్ నుంచి శివపార్వతి, ఇంకా చిత్రియాల నుంచి వెంకటాచారి, వెల్లుల నుంచి జప, భూమేశ్వర్, వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్, పొదుటూరు నుంచి శ్రీనివాసరెడ్డి, పోతంగల్ నుంచి సంతోష్, అలాగే శ్రీనివాస్, రాజన్నపేట నుంచి సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేకానేక ధన్యవాదాలంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: Soon to further advance into parts of Gujarat, Haryana, Punjab and Rajasthan during next 3 days. With that, we end the midday news.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2:15. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. శక్తిశీలి మహిళా శక్తికి ప్రతీక. చిన్న పిల్ల నుంచి శతాధిక వృద్ధురాల వరకు అందరూ శక్తిశీలురే. 116 సంవత్సరాల నవనీతమ్మ తిరుమల కొండకు వెళ్లాలన్న ఆశ, తన జీవితకాలపు ఆశను ఈ వయసులో ఆ కొండను కాలినడకన అంటే తిరుమల మెట్లెక్కి తీర్చుకున్న అసాధారణమైన శక్తిశీలికి నమస్సులు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. వయస్సు ఆరోగ్యం పెద్దగా సహకరించకపోయినా అద్భుతాన్ని ఆవిష్కరించారు కర్ణాటకకు చెందిన ఈ పరమ భక్తురాలు. మరి ఈ భక్తురాలి కోసం ఆ దేవదేవుడే మెచ్చి అతి దగ్గరగా తన దర్శన భాగ్యం కలిగించాడేమో. ఎందుకంటే టీటీడీ వారు ఈమెకి వీఐపీ బ్రేక్ దర్శనం కూడా కలిగించారు. వయస్సు ఒక సంఖ్య మాత్రమే అని ఇప్పుడైనా ఒప్పుకుంటారా?

శక్తిశీలిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం హర్యానాకు చెందిన చేతన సైని గురించి. మరి ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్ తోటి బాక్సింగ్ నేర్చుకున్నారు, బాక్సర్ గా మారారు. అటు తర్వాత పెళ్లి పిల్లలు, కాస్త గ్యాప్ వచ్చింది. మరి ఇంట్లో వాళ్లని అడిగారా లేదా అని ఇందాక చెప్పాను కదా. ఇంట్లో చెప్తే అందరూ సానుకూలంగా స్పందించడమే కాదు ప్రోత్సహించారు కూడా. నిన్ను నువ్వు నవ్వు, ముందుకు వెళ్లు అని వెన్నుతట్టారు. 5 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రాక్టీస్ అంత తేలికగా లేదు, మునుపునంత ఉత్సాహము లేదు, శరీరము అదివరకులా లేదు. ఎందుకంటే పెళ్లయ్యాక అమ్మయ్యాక శారీరకంగా తనలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. తొందరగా అలసిపోయేది చేతన. అలాగే తనకి నిస్సత్తుగా ఎందుకు అనిపించేదంటే, నేను అదివరకులాగా ఎందుకు ఆడలేకపోతున్నాను అని. కానీ ఇంట్లో వాళ్లందరూ ఆ అమ్మాయిని చాలా ఎంకరేజ్ చేశారు.

చేతిన సైని అనుకున్నారు. నన్ను నమ్మి ఇంట్లో వారందరూ ప్రోత్సహించారు. నేను నా కళ సాకారం చేసుకోవాలి అని బలంగా నిశ్చయించుకుని ఉత్సాహంతో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. మొదటి అడుగు నుంచి మళ్లీ స్టార్ట్ రీస్టార్ట్ చేసుకున్నట్టు అయింది చేతన సైనికి. బాక్సింగ్ అంటే ఫిజికల్ గా అంటే శారీరకంగా కూడా చాలా తొందరగా అలసిపోతారు. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఫిట్నెస్ మీద దృష్టి పెట్టింది చేతన. ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయడం వల్ల ఆటలో ఎలాగైనా సరే నేను సస్టైన్ అవ్వాలి అన్న తన నిశ్చయానికి, తన బలంగా నిశ్చయించుకున్న దానికి ముందడుగు పడింది.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచింది.

స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు దాటి 50 నిమిషాలు. మీరు వింటున్నారు శక్తిశీలి ఆకాశవాణి వివిధ భారతిలో. మనం మాట్లాడుకుంటున్నాం బాక్సర్ చేతనా సైని జర్నీ గురించి. పెళ్లయ్యాక పిల్లలు పుట్టాక కూడా తనకి ఆట మీద ఇష్టంతో ప్యాషన్తో తిరిగి మళ్లీ బరిలోకి దిగడానికి సిద్దమయ్యారు చేతనా సైని. జూన్ 28, 2026 ద గ్లోవ్స్ గేమ్స్ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ ఈవెంట్ జరిగింది ఢిల్లీలో. థాయిలాండ్ కి చెందిన క్యూన్టీ కున్యాను ఓడించి తన కెరీర్ లోని 8వ అత్యద్భుతమైన గెలుపును నమోదు చేసుకున్నారు అమ్మ చేతన. పెళ్లయ్యాక అమ్మయ్యాక ఆడలేరేమో అన్న ఎందరి సందేహాలకు తన గెలుపుతో జవాబిచ్చారు చేతనా సైని.

ఈ గెలుపు చేతనను భారతదేశపు నంబర్ వన్ ర్యాంక్ ప్రొఫెషనల్ మహిళా బాక్సర్గా నిలిపింది. అద్భుతం అనిపిస్తుంది కదా, మనిషి తలుచుకుంటే చెయ్యలేంది ఏది.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 5 గంటలు. ఈ నుంచి రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి కార్యక్రమాలు కొనసాగుతాయి. మా ఈ కార్యక్రమాలను 100.2 మెగాహెడ్జ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు. కాసేపట్లో మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి శ్రోతలు కోరిన సినిమా పాటలు. 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో జూట్ బ్యాగుల తయారీ సిరికొండకు చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఎస్ రజితతో ముచ్చట, ఆ తర్వాత వెదురు ఉత్పత్తులతో ఉపాధి మంచిర్యాల జిల్లా జన్నార మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన సత్యతో ముచ్చటుంటుంది. మిగతా కార్యక్రమాల వివరాలు ఈ సాయంత్రం 6:05 వినిపించడం జరుగుతుంది.

ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സു നീണ്ട మాట చెప్పుండ్రీ పాట ఇనుండ్రీ మీ మాటలు మీకోసం పాటలతో రేడియో నేస్తాం యు దినేష్ 5:30 దాకా ఉండేటువంటి ఈ కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ చేయవచ్చు మీరు నచ్చినా మీరు మెచ్చినా పాట కూడా వినవచ్చు మా ఫోన్ నంబర్లు 08732 అనే ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ను జత చేస్తూ 2300081 ఇంకొక నంబర్ 2950081 ఈ రెండు నంబర్కి లేదొక నంబర్కి ఫోన్ చేసి మీరు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినవచ్చు. అయితే శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడా పాటల్ని కోరుకునే అవకాశం ఉంది. కాబట్టి శ్రోతలు ఉత్తరం రాయాల్సినటువంటి మా చిరునామా

స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 504002. ఈ చిరునామాకు ఉత్తరము రాసి పంపినట్లయితే శ్రోతలు కోరినటువంటి పాటల్ని వినిపించడం జరుగుతుంది. కార్యక్రమంలో ముందుగా దేవదాసు చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కూరినటువంటి సినిమా పాటల కార్యక్రమం 5:30 వరకు కొనసాగుతుంది. కాబట్టి శ్రోతలు ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్లు 08732 ఇది ఆదిలాబాద్ స్ట్రీట్ కోడ్ ను జత చేస్తూ 2300081 ఇంకొక నంబర్ 2950081 ఈ నంబర్లో ఏదో ఒక నంబర్కు ఫోన్ చేయవచ్చు. మీరు నచ్చిన మీరు మెచ్చిన పాట సినొచ్చు. అయితే శ్రోతలు ఉత్తరం ద్వారా కూడా పాటల్ని కోరుకోవచ్చు. ఇప్పుడు ఒక శ్రోత ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా దొనబండ నుంచి చంద్రశేఖర్ ఆజాద్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కోసం దేవీ చిత్రంలోని పాట వినిపించినట్టు కోరుతున్నారు. ఓకే చంద్రశేఖర్ ఆజాద్, మీరు కోరినటువంటి పాటను వినిపిస్తాం. శ్రోతలు మీరు కూడా ఇలాగే ఉత్తరం ద్వారా పాటల్ని కోరాలి అనుకుంటే శ్రోతలు ఉత్తరం రాయాల్సినటువంటి మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ 504002 ఈ చిరునామాకు ఉత్తరం రాసినట్లయితే మీరు కోరినటువంటి పాటను వినిపించడం జరుగుతుంది. ఇప్పుడైతే దేవి చిత్రంలోని ఈ పాట మీకోసం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట్లాడదలిగి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
2: హలో, నమస్తే.
1: నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరు?
2: శంకర్.
1: బాగున్నారా? షాప్ కదా మీకు?
2: కిరాణా షాప్.
1: ఏమో కిరాణా షాప్? ఇట్లా మరి ఇప్పుడు ఏం గిరాకులు ఎక్కువ నడుస్తున్నాయి మరి?
2: ఇప్పుడు వర్షాలు లేవా సరిగా పడలేకలు తక్కువ అయిపోయింది. ఇప్పుడు
1: షాప్ లో, ఇప్పుడు షాప్ లో ఇప్పుడు రేడియో నడుస్తూనే ఉంటుందా?
2: ఎప్పుడు మన 6:30 చాలా
1: అయితే ఎప్పుడు దాకా వింటారు?
2: ఇప్పుడు మేము 8:30
1: దాకా షాప్, 8:30 దాకా 8:30 దాకా రేడియో నడుస్తూనే ఉంటది.
2: ఇప్పుడు చాలా ఉన్నది.
1: మరి మీ ఇంట్లో వేరే మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరు రేడియో నడుస్తూనే ఉంటది అంతే? ఇక
2: అంతే అంతే. ఇక
1: ఏం పాట వినాలనుకుంటారు చెప్పండి, ఇప్పుడు వినిపిస్తాను. ఏం పాట? గణగణనా.
2: గణగణ సుందర
1: వచ్చింది మరి పాట మీకోసం, విందమ్మా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ సర్పే లాల టోపీ రూసీ ఫిర్ బి దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి

0: మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: ఈరోజు సాయంత్రం 7:00 కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఖరీఫ్ పంటల్లో పోషక లోపాలు నివారణ ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 0872 ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 2950 ఇంకొక నంబర్ 2301. ఈరోజు సాయంత్రం 7:00 కిసాన్ వాణి కార్యక్రమంలో

వర్షాలు బాగానే కురుస్తున్నాయి. సాధ్యమైనంత మట్టుకు కనిపించిన ఖాళీగా ఉన్నటువంటి చాలా జాగాలలో సాధ్యమైన కాడికి చెట్లు పెడుతూ ఉండండి. ఒకవేళ పెట్టడానికి మొక్కలు దొరకని సమయంలో కొన్ని చెట్ల యొక్క కొమ్మలు విరిచిపెట్టినా చెట్టుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి కొమ్మలు కూడా తీసుకుని వచ్చి ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పెట్టినట్లయితే ఆ చెట్టు పెరిగి పెద్దయిన తర్వాత కాయనో పండో చివరికి నీడనో ఇస్తుంటుంటుంది. కాబట్టి చెట్లను పెంచాలి. ఈ చెట్లు అనేటువంటివి ప్రకృతిని మరింత అందంగా మారుస్తుంటుంటాయి. ఆ చిత్రంలోని ఈ పాట విందాం.

0: మాట చెప్తుంది పాట అయినుంది. ఈ కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరినటువంటి సినిమా పాటలవి. ఇలా రాత్రి 8 గంటల నుంచి 8:45 దాకా ఉండేటువంటి హుషారు కార్యక్రమంలో కూడా ఫోన్ చేయవచ్చు. రోజట్లకనే రేపు సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శక్తి స్త్రీల కార్యక్రమంలో జూట్ బ్యాగుల తయారీ ఈ అంశం గురించి సిరికొండకు చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఎన్ రజితతో గంగామణి పెట్టిన ముచ్చట, ఆ తర్వాత వెదురు ఉత్పత్తులతో ఉపాధి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన సత్యతో గంగామణి పెట్టిన ముచ్చటుంటుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల

0: అధికారి తెలంగాణ.
1: ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో ముందుగా ఉంటున్నారు. ఉద్యోగం లేకపోతే స్వయం ఉపాధి రంగంలో కూడా రాణిస్తున్నారు. కొంతమంది మహిళలు బ్యాగుల తయారీ, జూట్ బ్యాగుల తయారీ కూడా చేస్తున్నారు. దాని ద్వారా ఉపాధి పొందడమే కాకుండా నలుగురికి ఉపాధిని కూడా ఇస్తున్నారు. జూట్ బ్యాగుల తయారీ గురించి సిరికొండకు చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఎన్ రజితతో గంగామణి పెట్టిన ముచ్చట విందాం.
2: అందరికీ నమస్కారం. నా పేరు రజిత. మాది సిరికొండ మండల్ విలేజ్ కొండాపూరు, ఆదిలాబాద్ జిల్లా. నాది మా వారు అంటే ఇంతకు ముందు ట్రాక్టర్ నడుపుతుండే, ఇప్పుడు అతను దుబాయ్ వెళ్ళిండు. మా పాప చదువుకుంటది ఇప్పుడు 10వ తరగతి కాగజ్ నగర్ గన్నారంలా. పాప బాబు ఏమో 7వ తరగతి ఇక్కడ సిరికొండలనే చదువుకుంటున్నాడు. నేను 5వ తరగతి వరకు చదువుకున్నా. ఫస్ట్ స్టార్టింగ్ లా అంటే ఈ టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మా నాన్నమ్మ అప్పుడు ఆ జమానా కాలంలా అద్దతులం బంగారం ఇచ్చి నేర్పించింది నాకు ఈ టైలరింగ్. దాని ద్వారా నేను చిన్న చిన్నగా బట్టలు కుట్టడం, అంటే చిన్న చిన్న పరుసులు తయారు చేయడం, పాత బట్టలతోటి తయారు చేసిన నేను ఫస్ట్, అంటే నాకు కుట్టచ్చా కుట్టరాదా అనేది దాని మీద ట్రై చేసుకుంటా వెళ్ళిన ఉంటే. దాని ద్వారా నేను డ్రెస్సులు, బ్లౌజులు, మగ్గం వరకు, జూట్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ తయారు చేయడం అలవాటైంది. తర్వాత పెళ్లి అయిన తర్వాత నేను అత్తగారింటి కడ మిషన్ లేదు, తల్లిగారింటి కడ కూడా మిషన్ లేదు, కానీ వేరే వాళ్ళు నేర్చుకునే వాళ్ళ దగ్గరనే ఇవన్నీ కుడుతుంటాయి. వాళ్ళ పాత మిషన్ ఇచ్చారు నాకు, ఇట్లా కుట్టుకోమని. దాని ద్వారా కుట్టడం అనేది నేర్చుకున్నా. నాకు పెళ్లి అయిన తర్వాత మా ఆయన నువ్వేం చేస్తావు అని నాకు అడిగిండు అన్నట్టు. ఒక 2-3 నెలలకు అడిగిండు నువ్వేం పని చేస్తావు అని అన్నాడు. అంటే నాకు వ్యవసాయం కూడా అచ్చు, అంటే నువ్వు ఇంటికాడ ఉండి చేసే పనులు నీకేమైనా అచ్చా అని అడిగిండు. అంటే నాకు టైలరింగ్ అచ్చు అని అంటే మరి అయితే ఇప్పుడైతే డబ్బులు లేవు నా చేతులు అని ఆయన ఆలోచించుకున్నాడు. పాపం డబ్బులు లేవు అంటే బీద పరిస్థితి మాది. అంటే నేను అతన్ని అడగలేని పని చేస్తాను డైరెక్ట్ అని ఆయననే అడిగిండు అన్నట్టు. నువ్వేం చేస్తావు చెప్పు మరి, నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే నేను మిషన్ తెచ్చుకుంటా అంటే వారం చిట్టిలా వారం వస్తారు చూడు, వాళ్ళ దగ్గర నేను 5,000 రూపాయలు లోన్ గా అప్పుగా తీసుకున్నా అన్నట్టు. 5,000 రూపాయలు తీసుకుని అప్పుడు నేను కొన్న మిషన్ 3,500 3,500 నిర్మల్ నుంచి తీసుకొచ్చడానికి 4,500 వరకు కిరాయితో పాటు అయింది. అయితే దాంట్లో దాని నుంచి బ్లౌజులు, డ్రెస్సులు అన్ని కుట్టడం అనేది నేర్చుకున్నా. నాకు వచ్చిన వీటిని కూడా ఒకరోజు ఏం చేసిన అంటే పాతది బియ్యపు సంచి చూసుకొని నేను ఒక బ్యాగ్ తయారు చేస్తా, మనం ఏదన్నా కింద అంతా చెత్త చెత్త ఉంటుంది అన్నట్టు ఒక బ్యాగ్ తయారు చేసుకున్నా నేను. ఈ హ్యాండ్ బ్యాగ్ లాగానే కటింగ్ చేసుకుని కుట్టి తయారు చేసిన తర్వాత మంచిగా గుడుతున్నావు కదా బ్యాగులు, ఒకసారి ఒక 2-3 కుట్టి చూడు, ఎవరన్నా కొంటారేమో అన్నట్టు మా ఆయన అంటే దాని ద్వారా ఒక 2-3 కుట్టి మా అమ్మ వాళ్ళకి ఇచ్చినా నేను. మేమే తీసుకుంటాం అన్నట్టు మా అక్కలు పట్టుకుని అటు ఇటు కూరగాయలు అవ్వటం విడుగుండంగా బ్యాగులు మంచిగా ఉన్నాయి ఇవి ఎక్కడ ఉన్నారు అంటే మా చెల్లె కుట్టింది అని అంటే మాకు కూడా ఒక 2-3 కావాలంటే మా అక్క ఫోన్ చేసి నేను ఆ బియ్యపు సంచి ద్వారానే దానికి క్లాత్ గా అంటే మోడల్ గా తయారు చేసి ఇచ్చినా నేను. ఒక 10-12 తయారు చేసి ఇస్తే వాళ్ళు తీసుకున్నారు. అంటే అప్పుడు నేను బ్యాగ్ ఎంత పెట్టినా 60 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు కుట్టి ఇచ్చిన అన్నట్టు. ఆ చెల్లె మంచిగా ఉన్నాయి నువ్వు కుట్టడం ఏం కాదు ఇట్లా కుట్టి ఒకసారి నువ్వు ఎక్కడన్నా ఎవరికన్నా ఇయ్యు మంచి అమ్ముడు పోతాయి అంటే జూటు అనేది నేను హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నా. అంటే ప్రింటెడ్ జూటు మనకు రెడీ దొరుకుతుంది కాబట్టి మనకు దగ్గర ప్రింట్ మిషన్ లేదు కాబట్టి అక్కడ నుంచి జూటు తెచ్చుకున్నా. జూటు తెచ్చుకొని కుట్టి మండల ఎంపీడీఓ సార్కి ఒకటి ఇచ్చిన లంచ్ బ్యాగ్, ఆ బ్యాంకు మేనేజర్ కు కూడా 3 బ్యాగులు క్యాషరు మంచిగా ఒకటి అనేది వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు కొన్న తర్వాత నాకు ఏం చేసిరంటే మళ్ళీ డిఆర్డిఏ వాళ్ళు ఇట్లా స్టాల్స్ కి వెళ్తావమ్మా నీ దగ్గర అన్ని తయారు చేస్తావు మగ్గం వరకు బ్లౌజులు ఇవన్నీ మరి నువ్వు వెళ్తావంటే అవును అంటే నేను సరస్సు పోగ్రాలకు కూడా ఎగ్జిబిషన్స్ పెట్టడానికి హైదరాబాద్ వైజాగ్ ఇట్లా పంపుడు వాళ్ళు. నేను దాంతో పాటు షర్ట్స్ కూడా తయారు చేస్తుంటే అంగీలు కుట్టడం వీటితో పాటు అవి కూడా పెట్టినా మగ్గం వరకు బ్లౌజులు ఇవన్నీ పెడుతూ వెళ్ళినా. నా భర్త కూడా నాకు సహకారం చేస్తాడు, సపోర్టింగ్ ఉంటాడు. అంటే ఎల్లు సరే నేను అద్దానా చేసుకోవాలా 10 రూపాయలు సంపాదించుకోవాలా అంటే మనం వెళ్ళాలి అంటే ఇంట్లో మన పర్మిషన్ కూడా వాళ్ళ సపోర్ట్ కూడా మనకు ఉండాలి. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తున్నా అంటే 10 కానీ 12 రోజులు కానీ అక్కడ మనం అక్కడ ఉండబడుతుంది కాబట్టి నాకు చిన్న ఉన్న పిల్లల్ని కూడా మా యారాల వాళ్ళకి అప్ప చెప్పిన కానీ వాళ్ళు చూసుకున్నారు. అంటే సొంత మాకు అత్త మామ లేరు, మొన్న రీసెంట్ గా మామయ్య అనిపోయిండు. మరుదులే గాని ఆ యారన్లే గాని నాకు సపోర్ట్ మంచిగానే చేస్తారు. ఎటన్నా వెళ్ళినా వాళ్ళ దగ్గర ఉన్నా గానీ ఉంచుకుంటారు. నా భర్త కూడా నాకు బాగా సపోర్టింగ్, అంటే అమౌంట్ లేకపోయినా గానీ వేయడం గ్రూపుల తీసుకున్నా, శ్రీనిధి నుంచి కూడా 1 లక్ష రూపాయలు తీసుకున్నా. తీసుకొని ఆ బిజినెస్ అనేది కొంచెం కొంచెం కొంచెం కొంచెం ముంగటికి. ఇప్పుడు మిషన్లు అవసరం దీనికి, మెయిన్ జూట్ మిషన్ ఉంటుంది దీనికి సపరేట్. కానీ నేను నార్మల్ మిషన్ మీనే చూది చేంజ్ చేసుకుని 21 నంబర్ సూది పెట్టుకుని ఈ జూట్ అనేది కంప్లీట్ చేసుకుంటా. ఇంటికాడనే కుడతా నేను జూట్ డెలివరీ, అక్కడ హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటా మొత్తం.

0: దీని ద్వారా నేను స్టాల్స్ అన్ని డిఆర్డిఏ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ కూడా మంచిగా చేస్తారు, ఎక్కడికైనా వెళ్తారు. మంచి లాభాలు ఉన్నాయి. అంటే ప్లాస్టిక్ నిషేధం చేయాలి అంటే కొంచెం మనకు ఇది ఎక్కడి నుంచో ఇక్కడికి అవుతుంది, ఈ జిల్లాలో ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఈ మెటీరియల్ అంతా వస్తుంది కాబట్టి మనం ఇక్కడనే మనం ఒక మ్యాన్షన్ ఒక కంపెనీ లాగా ఏర్పాటు చేసి ఒక 20 మందికి ఉపాధి ఇవ్వాలి అంటే డబ్బుతో ఊడుకున్నది మేడం. ఇది కంపల్సరీ, టైలరింగ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ కుట్టగలుగుతారు, ప్లాస్టిక్ నిషేధం కూడా చేయగలుగుతాం. మనం ఈ ప్లాస్టిక్ మీద కూడా ఏమయ్యకుంట ఇంద్రవెల్లి దగ్గర ఉన్నది ఏమయ్యకుంటకు కలెక్టర్ వాళ్ళు ప్లాస్టిక్ నిషేధం పైన నేను అక్కడ 170 బ్యాగులు కూడా ఇవ్వడం జరిగింది. 7000 బ్యాగులు నేను అక్కడ అందించిన ప్లాస్టిక్ నిషేధం పైన. అదేమన్నానంటే కలెక్టర్ ప్లాస్టిక్ నిషేధం చేయాలంటే ప్రతి గ్రామ పంచాయతీలకు ప్రతి విలేజ్లకు సప్లై చేసుకుంటే ప్లాస్టిక్ అనేది నిషేధం అవుతుందని కలెక్టర్ వాళ్ళు చెప్పిండ్రు. మంచిగా ఉంటది షాపులకు, ఈ స్కూళ్లకు, ఈ స్కూల్ బ్యాగులే గాని ఏవే గాని మొత్తం మనం సప్లై చేసడానికి ఉంటది మేడం. కానీ మెయిన్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళు మేనేజర్లు మనకు సహకరించాలి.
1: అంటే మీరు ఒక లోన్ ద్వారా ఇంకా
0: ఎక్కువ చేయాలి, ప్లాస్టిక్ నిషేధం చేయాలి.
1: మినిమం ఎంత ఖర్చు పెడితే మీరు అనుకున్నది అవుతుందని అనుకుంటున్నారు?
0: ఇగో బాగా లక్షల పోకపోయినా అవసరం లేదు, ఒక 20 లక్షలు ఇచ్చారు అనుకో, 20 లక్షలలో ఒక 10-12 లక్షలు సామానుకుంటది. మన మెటీరియల్ కు 2-3 లక్షల మెటీరియల్ అడ్వాన్స్ గా తెచ్చుకొని పెట్టుకోవడానికి ఈ రన్నర్స్, ఈ జూట్స్, ఈ రన్నర్స్ ఉన్నది కదా, దీనికి సంబంధించి ఉంటది. దేనికి ఏదైతే పెట్టాలనేది దానికి సంబంధించిన మెటీరియల్ దొరుకుతుంది కాబట్టి మళ్ళా ఈ పర్సులు తయారు చేయడం, ల్యాప్టాప్ పెట్టుకోవడానికి, లెజర్స్ బ్యాగ్, దీన్ని కూడా మనం ఇక్కడనే తయారు చేయొచ్చు మేడం. అది తక్కువ రేటుగానే మనకు దొరుకుతుంది అక్కడ, మీటర్ల హిసాబ్ దొరుకుతుంది. ఇక్కడ మనం లేజర్ బ్యాగ్ కొనాలంటే, ఒక్క బ్యాగ్ కొనాలంటే 1200 ఉన్నది. అదే మనం తయారు చేస్తే మనకున్న కస్టమర్లకు కూడా తక్కువ రేటుగా కూడా ఇవ్వచ్చు, వాళ్ళకు కూడా 10 రూపాయలు 5 రూపాయలు ఏదో మిగులు పట్టు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు లాస్ అవుతారు. ఇప్పుడు కొనేది 1000 రూపాయలు పెట్టుకుంటారు, 1500 పెట్టుకుంటారు, 2000 అంటారు. లేజర్ బ్యాగ్ ఇంత పర్చుకే ఒక 250-250 లేజర్ ఉంటది కాబట్టి దానికి రేట్ ఎక్కువ ఉంటది. అట్లా అన్ని చేసి కూడా అమ్మచ్చు అన్న ఉద్దేశం ఉన్నది కానీ నాకు బ్యాంక్ వాళ్ళు సహకరిస్తే ఇవన్నీ చేయాలన్న ఆలోచన నాకున్నది.
1: మీరు ఇప్పుడు అంటే ఈ తయారీ గురించి కానివ్వండి, బయట మీటింగ్స్ నేర్చుకోవడానికి కూడా బయట ప్రాంతాలకు వెళ్ళాను అన్నారు కదా, అంటే ఒక మహిళ మామూలుగా ఒక గృహిణివి ఇట్లా అలా వెళ్ళడము, అందరిని కలవడం, మీలో ఉన్న ఒక టాలెంట్ ని బయటకు చూపించడం అనేది ఎలా ఫీల్ అవుతుంది?
0: అది నేను మంచిగా ఫీల్ అవుతున్నా. అంటే గ్రేట్ కదా, ఒక మహిళ ఇంటి మందమే ఉంటది. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు ఆదిలాబాద్ రావాలన్నా గానీ ఏం పోతామని భర్త తీసుకుని వస్తాడు. కానీ ఆ ఫ్రీడమ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నా భర్త వల్ల వచ్చింది. నాకు నా భర్త సపోర్ట్ బాగా ఇచ్చిండు. అంటే 10 మందిని నేను కలుసుకోగలిగిన నా భర్త చేసే సపోర్ట్ వల్ల నేను ఈ 10 మంది ఆఫీసర్లని కలిసిన ఒక స్థాయికి ఎదుగుతున్నా అంటే నా భర్త వల్లనే. ఫస్ట్ నా భర్తనే నాకు సపోర్టింగ్. ఇట్లా ఉంటే నేను ఎవరిని చూడకపోతుండే, బయట ప్రపంచమే నాకు తెలియకపోతుండే. ఇది నేను గర్వకారణంగా అనుకుంటున్నా మేడం.
1: అంటే మీరు చిన్నతనంలో నేర్చుకున్న టైలరింగ్ మిషన్ వర్క్ అనేది ఇప్పుడు ఇంత యూజ్ అవుతుందని మీరు అప్పుడు అనుకున్నారా? అసలు
0: అట్లా ఊహించుకోలేదు నేను. గి టైలరింగ్ అనేది ఇంటి మందమే కదా, బట్టలు, బ్లౌజులు, డ్రెస్సులు అని అంత మందమే అనుకున్నదాన్ని నేను ఇంత పెద్ద స్థాయికి ఎదుగుతా ఇట్లా వెళ్తా అనే ఫీల్డ్ అని అనుకోలేను కూడా.
1: మీరు ఈ నేర్చుకున్న దాన్ని ఇంకా వేరే వాళ్ళకి నేర్పిస్తున్నారా మామూలుగా మీతో?
0: నేను నేర్పిస్తున్నా. నేను టైలరింగ్ కూడా డిఆర్డిఏ వాళ్ళ నుంచి కూడా నేను మహిళా సంఘాల సభ్యులకు టైలరింగ్, జూట్ బ్యాగ్, అగర్బస్తీలు, అప్పడాలు చేయడం పైన ట్రైనింగ్ కూడా ఇచ్చిన. నేను 400 మండలు, 100, దంతనపల్లి, ఇవన్నీ ఇంద్రవెల్లి ఇవన్నీ వెళ్ళిన. నేను
1: నేర్పడానికి
0: కూడా డిఆర్డిఏ నుంచి పెట్టిర్రు. ఇప్పుడు డిఆర్డిఏ ద్వారా కూడా నేను ఇక్కడ టీటీడీస్ లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నా. నేను స్కూల్ టీచింగ్ బట్టలు కూడా నాకు ఇచ్చిండ్రు. స్కూల్ వర్క్ కూడా నేను 592 జతల పుట్టినా నేను పిల్లలకు, 392 మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చినా నేను. మళ్ళా విలేజ్ లో సిరికొండ మండల్లో ముస్లింస్, మళ్ళా మాలా ఎస్సీ ఎస్సీలకు, బీసీలకు కూడా నేను 200 పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చిన. వాళ్ళ అత్తగారి ఇళ్లలో కూడా టైలరింగ్ కుట్టుకొని వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు కూడా నిలబడుతున్నారు.
1: అంటే ఇప్పుడు మీరు ఇవి తయారు చేస్తున్నారు, అటు నేర్పిస్తున్నారు, టైం షెడ్యూల్ అనేది ఎలా?
0: టైం అంటే మేడం, ఇప్పుడు నేను ఇప్పుడు స్కూల్ బట్టలు కొడుతున్నా, ఈ మధ్యలో మనకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు డిఆర్డిఏ వాళ్ళు, ఫోన్ చేస్తారు ఇట్లా ఒక 20 రోజులు అయిన తర్వాత మీకు ఎగ్జిబిషన్ ఉందమ్మా మీరు రెడీ చేసుకోనంటే అది నేను ఆ పనిని ఆపేస్తా. అక్కడికి ఆపేసి ఈ పనిని ముంగట పెట్టేసుకుంటా. అంటే అక్కడ నుంచి 4 తిట్లు పడ్డా సరే కానీ ఈ పని కంప్లీట్ చేస్తా, ఎందుకంటే ఇది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే కాబట్టి నేను అక్కడ ఆఫీస్ అయినా ఈ వరకు చేసుకుని తీసుకుని వస్తాను.
1: మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళకి నేర్పియాలంటే కూడా 4-5 రోజులు ఇలా ఉంటుంది కదా.

0: ఊరికి వెళ్ళడం రావడం
1: వెళ్తా, వెళ్ళి వాళ్ళకు నేర్పించి వస్తా. నేను విలేజ్ లో కూడా నా ఇంటి ఖర్చులకు కూడా బ్లౌజులు కూడా కుడతాను నైట్. నేను ఇంటికి చిల్లర ఖర్చులకు కావాలి, నెల అయినాక అమౌంట్ ఇస్తారు నాకు కాబట్టి ఇంటి ఖర్చులు, చాయ్ పత్తి చక్కెర కావాలన్నా కానీ విలేజ్ వాళ్ళు బ్లౌజులు డ్రెస్సులు కుట్టమంటారు కదా, అవి కూడా చేసుకుంటాను నేను. నైట్ 12-11 వరకు చేసుకుంటాను నేను. దాంట్లో కూడా సహకరించుతాను నా భర్త. ఎట్లా అంటే నైట్ ఒకటి భయపడతాదేమో అని వీడియో కాల్ ద్వారా మాట్లాడుకుంటా ఆయన డ్యూటీ పోయొచ్చి కూసుండి మాట్లాడతాను. నేను వరకు చేసుకుంటా కూసుంటా, నాకు ఆయన అట్లా కూడా సపోర్టింగ్ చేస్తాను. నైట్ టైం ను వేస్ట్ చేసుకోను, మనకు ఇప్పుడు ఉన్న టైం వేస్ట్ చేసుకుంటే మళ్ళా ఈ టైం రేపు చేయలేము.
0: భర్త ఒక దూర ప్రాంతాల్లో ఉన్నారు, మీ వర్క్ మీరు చేసుకోవడం, ఏ టైం కి బయటకు వెళ్లాలో తెలియదు, వర్క్ మీద ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు రాను. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొందరు సపోర్ట్ ఉంటారు, కొందరు వ్యతిరేకంగా కూడా ఉంటారు. అలాంటి సందర్భాలు వచ్చినాయి అంటే వ్యతిరేకంగా
1: ఎదుట వాళ్ళ మాటలు పట్టించుకోకు.

0: ఒక్కళ్ళని అడగలేము. అడిగే పరిస్థితి లేదు. నేను ఎవరిని పక్కింటి వాళ్ళని 10 రూపాయలు అడగను, ఎవరిని కూడా అడగను.
1: సరే, ఇప్పుడు మీలాగా మహిళలు అంటే వారిలో ఉన్న నైపుణ్యం, వారిలో ఉన్న టాలెంట్ తో ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఇలా ఉంటే గెలుపు వస్తుంది అని అంటారు. మీరు కొన్ని చూశారు, వాతావరణాలు చూశారు కదా, మనకు వచ్చిన పనిని మనం అందులో గెలవాలి, లబ్ధి పొందాలి, మంచి పేరు రావాలి అంటే ఎలా ఉండాలి అంటారు?
0: ఇగో, మనకు మంచి పేరు రావాలి అంటే ఒక పని చేసి మార్కెట్ లకు వచ్చినామంటే మనం గట్టిగా నిలబడాలి. అది చెయ్యాలి. చెయ్యాలి అంటే మన దగ్గర టాలెంట్ కూడా ఉండాలి, మన ఇంటి వాళ్ళ సపోర్ట్ ఉండాలి. మనం ఒక పని చేస్తున్నామంటే మనం నిలబడి చేస్తేనే మనకు అది కరెక్ట్ సక్సెస్ అవుతుంది. ఉండడానికి ఓపిక కూడా ఉండాలి.
1: మీరు ఎన్ని రకాల బ్యాగులు చేస్తారు?
0: నేను హ్యాండ్ బ్యాగ్ ఒకటి, జూట్ బ్యాగ్ ఒకటి, లంచ్ బ్యాగ్ ఒకటి, మళ్ళీ స్కూల్ బ్యాగ్ ఒకటి, 4 తయారు చేయగలుగుతాను. మళ్ళీ వాటర్ బాటిల్స్, ల్యాప్టాప్ పెట్టుకోవడానికి, క్లాత్ ద్వారా అంటే బ్యాంకులలో బంగారం పెట్టుకోవడానికి అవి కూడా తయారు చేసి నేను సిరికొండ మండల మేనేజర్ కూడా ఇచ్చిన, అంటే వజ్రాల వేసుకుని ఇట్లా ముడేస్తారు ఆ టైప్ లో కూడా నేను చేస్తాను. అట్లా కూడా బ్యాంకు సంబంధించి కూడా చేస్తాను. ఆర్డర్స్ ఇస్తారు 60, 70, 80, 100 ఇట్లా ఇస్తే అవి కూడా రెడీ చేసి ఇస్తాను నేను. మళ్ళీ పసుపు కుంకుమలు, రిటర్న్ గిఫ్ట్, వాయనాలకు కూడా సంబంధించిన ప్రింటెడ్, గృహ ప్రవేశం అవన్నీ తయారు చేస్తాను మేడం.
1: ఇప్పుడు అంటే మనం ఈ రోజు చూసిన ఫ్యాషన్ అనేది మళ్ళీ కొన్ని రోజులకు
0: మారుతూ ఉంటది.
1: అది మీరు ఎలా గమనిస్తారు ఆ మార్పుని, కొత్త వాటిని క్రియేట్ చేయడం అనేది?
0: పబ్లిక్ కు ఏది అవసరము అనేది మనం క్యాచ్ చేసుకోవాలి ఫస్ట్. పబ్లిక్ దేని మీద పోతున్నారు, వాళ్ళ ఫోకస్ ఎట్లుంది, వాళ్ళ మైండ్ సెట్ దేని మీద బాగా ఫాలో అవుతుంది అనేది మనం గమనించాలి. పబ్లిక్ లో తిరుగుతాం కాబట్టి వాళ్ళు ఏమంటారు ఇది బాగుంది అన్నప్పుడు, అంటే దీనికి సంబంధించిన మోడల్ అనేది ఎన్నుకుంటా నేను, అంటే ఇట్లా మోడల్ తీసుకురావాలా అన్నట్టు ఒక ఆలోచన నాకు వచ్చింది. ఇప్పుడు మేడం సార్ వాళ్ళు ఏమన్నారు, రజితమ్మ ఇట్లా వేరే మోడల్ ఉన్నాయి ఇంట్లో లేవేంది అని అన్నారు, అంటే అది ఎట్లా చేయాలి అనేది మనం వెంటనే గమనించుకోవాలి. అది మనం తయారు చేయాలి పబ్లిక్, అది అవసరం కాబట్టి.
1: మీతో పాటు ఎంతమంది పనిచేస్తారు?
0: ఇగో, నా దగ్గర నేను ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు చాలా ఉంటారు. వాళ్లకు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు కూడా దీని మీద అవగాహన చెప్పిన, అంటే ఇట్లా దీంతో పాటు మన జూటు కూడా చేసుకుంటే ప్లాస్టిక్ నిషేధం మేడం పెట్టుకుందాం, మీకు మేము సపోర్ట్ ఉన్నాము, మేము చేద్దాము అని అందరు ఆధార్ కార్డులు కూడా రెడీ చేసారు మేడం. ఏదో ఒక బ్యాంక్ ద్వారా అడిగి లోన్ తీసుకుని ఈ సిరికొండల మహిళా
1: చేస్తున్నారు.
0: నేను ఒక్కదాన్ని ఓన్ గా చేసుకుంటాను,
1: అంటే ఫ్యూచర్ లో ఇంకొక 4 కలుపుకొని
0: పెద్దగా చేయాలి అనేది నా గోల్ ఉంది. కనుక
1: ఈ క్రియేటివిటీ మీ చేతుల ద్వారా జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు?
0: మంచిగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా మంది కూడా చేయాలా, ఆడవాళ్ళు కూడా ముందుకెళ్లాలా. ఇంటి మందమే పరిమితం ఉండద్దు, మన భర్తకు కూడా మనం సహకారం చేయాలి. ఒక్కోని కష్టాజితం మీద బతకడం కరెక్ట్ కాదు. మన పిల్లలు ఉంటారు, అతను కూడా ఎంతో కష్టపడతాడు కాబట్టి అతని కష్టంలో కూడా మనం తోడు ఉండాలి మేడం.
2: జూట్ బ్యాగుల తయారీ, ఈ అంశం గురించి సిరికొండకు చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఎన్ రజితతో గంగామణి పెట్టిన ముచ్చట అది.

ఇప్పుడు విందాం. వెదురు ఉత్పత్తులతో ఉపాధి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన సత్యతో ముచ్చట గంగామణి వీరితో ముచ్చట పెట్టింది.

0: అడవి తల్లిని నమ్ముకుని బతికే కుటుంబాలు ఎన్నో. అందులో నాయక్పూర్ తెగకి చెందిన వారు వెదురు కళ్ళలతో తడకలు గంపలు చేస్తూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఎన్నో ఏళ్ల సంది ఉపాధి పొందుతున్నారు. వారికి వచ్చిన పనికి మరింత నైపుణ్యతను చేర్చి ఉపాధి పొందే మార్గాన్ని ఎంచుకొని అందులో రాణిస్తున్న ఇందన్పెల్లి గ్రామ మహిళలో ఒకరు సత్య. వెదురుతో ఎన్నో రకాల అలంకరణ వస్తువులు చేస్తూ లబ్ధి పొందుతున్నారు. ఈరోజు శక్తి స్త్రీల కార్యక్రమంలో వారి వృత్తి అనుభవాన్ని వారి ముచ్చట్లోనే విందాం. వీరిది మంచిర్యాల జిల్లా చెన్నారం మండలం ఇందన్పెల్లి. నమస్తే సత్య.
1: నమస్తే.

0: మీరు ఈ మధ్య కాలంలో వెదురు బొంగులతోని కొన్ని వస్తువుల్ని తయారు చేస్తూ అమ్మడం జరుగుతుంది కదా, దాన్ని చాలా విజయవంతంగా మొదలు పెట్టారు. దాని గురించి మాట్లాడదాం. అయితే దానికంటే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకోండి, అంటే మీ ఊరు, మీ కుటుంబం గురించి.
1: మాది ఇందన్పల్లి. నా పేరు సత్య. మా ఆయన పేరు శ్రీనివాస్. కూలి పనికని వెళ్లేవాళ్ళం. అయితే బద్ద తెచ్చి తడక తీసేవాళ్ళు నాయక పొలం. అయితే తడకలకు వెళ్లేవాళ్ళు. తీసుకొస్తే అది ఎటు తడకలితే 300-350 అట్లా ఉండే. అయితే ఇట్లా సార్లు వచ్చిండ్రు, వచ్చి బొంగులో ఇవి చేస్తే బాగుంటదమ్మా, ట్రైనింగ్ తీసుకొర్రి, ఇంట్లో కూడా లాభం ఉంటది, మీకు ఒకసారి ట్రై చేయబరి అని ట్రైనింగ్ ఇచ్చిర్రు. 15 బొంగులలో ఒక తడక అవడంలో ఇందులో 4-5 రకాలు అవుతాయి. అంటే 15 బొంగులలోనే ఈ సోఫాలు ఇవన్నీ అవుతాయి.
0: శిక్షణ ఎన్ని రోజులు తీసుకున్నారు?
1: ఒక నెల తీసుకున్నారు.
0: ఇక్కడ ఇక్కడేనా వేరే?
1: మా గ్రామంలో.
0: అయితే మీరు ఈ శిక్షణ తీసుకోక ముందు మీ ఊర్లో అంటే ఎంత మంది నేర్చుకోవడానికి సిద్ధమయ్యారు?
1: 40-50 మంది నేర్చుకున్నాం.
0: మొత్తం మహిళలేనా? మగవాళ్ళు కూడా నేర్చుకున్నారా?
1: ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు. అట్లా వాళ్ళతోటి కూడా కొంచెం పని ఉంటది, వాళ్ళు కూడా వచ్చారు.
0: మొత్తం నెల రోజుల శిక్షణ తీసుకున్నారు. ఏమేమి ఉండే మీకు ఆ శిక్షణలో? ఎవరెవరు నేర్పించారు?
1: దేవేందర్ సార్, వెంకట్ సార్, ట్రైనింగ్ ఇచ్చిన అన్నయ్య, చంద్రమౌళి గారు, హిరాయసం అన్నయ్య, వీళ్ళందరూ ఉండే. శ్రీనివాస్ అనేటైన పూర్తి నేర్చుకున్నాడు. మాకు కూడా అన్ని నేర్చుకున్నాం. మీరు ఫోన్ స్టాండ్, ఈ పెన్ స్టాండ్, ఆ తర్వాత ఏంటిది బుక్ ట్రే అనేది ఉన్నది, ఇంకా ఫ్లవర్ వాస్ అవన్నీ,
0: ఇంటికి సంబంధించిన అలంకరణ వస్తువులన్నీ తయారు చేశారు. అలాగే ఈ సోఫా సెట్ కు సంబంధించి అవన్నీ కూడా నేర్చుకున్నారు.
1: నేర్చుకున్నాం.
0: మహిళలు నేర్చుకోవడానికి ముందుకు వచ్చారు కదా, మీ ఇంట్లో సపోర్ట్ అనేది, ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎలా ఉంది? అంటే నేను ఇది నేర్చుకోవడానికి వెళ్తాను అని మీరు కుటుంబంతో చెప్తారు కదా, అప్పుడు మీ కుటుంబం వాళ్ళు సపోర్ట్ చేశారా? ఎందుకు అది మనకేం వస్తుంది అన్నారు?
1: అంటే ఒక 2-3 వారాలు ఇంట్లో కొంచెం గొడవ అయింది. అంటే దాంట్లో ఏమొస్తుంది, అసలు నువ్వు కూడా వెళ్తున్నావు, అది అసలు పనికిరాని పని, అది ఉత్త బొమ్మలు, అవసరం లేదా పని, మనం కూలే వేసుకుందాం అన్నట్టుండే. కానీ కూలే అనేది కాదు, ఒకసారి పోయే ట్రై చేద్దామని వచ్చినాం. కానీ బాగుంది పని. నెలకు నేనైతే 10,000 దాకా సంపాదించుకున్నాను.
0: నెలకు 10,000 దాకా మీరు చేసిన పనికి
1: వస్తుంది.
0: మీకు ఇది చెయ్యక ముందు తడకలు చేసే వాళ్ళము, అది అన్నారు కదా, కూలీలకు వెళ్లే వాళ్ళం అన్నారు కదా, దానికి దీనికి తేడా ఏమనిపిస్తుంది?
1: ఇదే బాగుంది మేడం, ఇదైతే బాగుంది. అది అమ్మినాక వాళ్ళు అత్తే కొనడం ఉంటది. ఇక్కడైతే మేము చేసుకుని అన్ని గిన్నె ఇన్ని పోతున్నాయి కదా, ఇట్లా బాగుంది. తడక కోసం ఎదురు చూసుడు కదా, అట్లా లేదు.
0: ఒకే రకం చేసేవారు, దానికోసం వచ్చినప్పుడే అమ్మేవాళ్ళు. ఇవి అన్ని చాలా రకాలుగా చేస్తున్నారు కాబట్టి అమ్మడం అనేది ఎక్కువ
1: జరుగుతుంది. ఇప్పుడు ఎండాకాలం అయితే కూలి అస్సలు ఉండదు, ఇప్పుడైతే ఇట్లా బాగున్నది.
0: మొత్తానికి చేయడం అనేది ఎలా ఉంది మీ అనుభవం?
1: బాగున్నది. నేర్చుకున్నాక ఇంకా బాగా ఫ్రీగా ఉన్నది.
0: అంటే నేర్చుకుని చేస్తున్నారు కాబట్టి. మీరు శిక్షణ తీసుకున్నప్పుడు అనుకున్నారా అంటే నేను ఇది నేర్చుకోగలుగుతాను, అమ్ముతాను అని అనుకున్నారా?
1: లేదు మేడం,
0: మామూలుగా చూద్దామని
1: నేర్చుకుందాం, ఏముంది దీంట్లో చూద్దాం, ట్రయల్ చేద్దామని చేసినాం. కానీ బాగుంది. ఇంట్లో 40 మంది ఇక్కడ వచ్చి నేర్చుకున్నాం అక్కడనే. కానీ ఇక్కడికి వచ్చి
0: ఇప్పుడు ఎంత మంది ఇక్కడ చేస్తున్నారు?
1: 40 మంది
0: చేస్తున్నారు. ఎలా మీరు రోజు ఏ టైంకి వస్తారు, ఏ టైంకి వెళ్తారు?
1: 4-5
0: మీరు ఒక వస్తువును చెయ్యాలి అని అనుకోండి, ఏ వస్తువుకు ఎంత టైం పడుతుంది మీకు?
1: ఈ పెన్ స్టాండ్ అనేది ఉంటది మేడం, ఈ దీన్ని ఒక 4 గ్రాం చేస్తాం. అంటే ఒకళ్ళు కటింగ్ గాని, ఒకళ్ళు గమ్ము అస్త పెట్టడం గాని, ఒకళ్ళు పెయింట్ వేసడం గాని.
0: పూర్తిగా ఒకరు చేయరా?
1: అట్లా లేదు, 4 గ్రాం కూర్చుండి దీన్ని పూర్తి చేస్తాం.
0: అంటే ఏ పని చేస్తారు?
1: ఒకళ్ళు కటింగ్ చేస్తారు, ఒకళ్ళు ఇట్లా సెట్టింగ్, దీన్ని పెయింటింగ్ చేసుడు. అట్లా 4 కోటి 5 అట్లా వేసుకుంటాం. ఇవి గిన్నె వేయాలనుకుంటే అయిపోతాయి. ఇక మేము ఒక ఇది చేద్దాం అనుకుంటే ఆ రోజు పూర్తి చేద్దామంటే చేద్దాం.
0: అంటే మీరు ఇప్పుడు ఒక్కొక్క స్టాండ్ కి ఎంత టైం పడుతుంది? మీరు చెయ్యాలి అని అనుకుంటే దీనికి ఎంత టైం పడుతుంది? ఒక వస్తువు ఇంకో కొంచెం పెద్దది చెయ్యాలనుకోండి, దానికి ఎంత టైం పడుతుంది? మీ అందాల కొద్ది
1: ఇవి మేము 4 గ్రాము 6 చేస్తాను.
0: నువ్వు ఒక్కదాని కూర్చున్నావు అనుకో?
1: నేను ఒక్కదాన్ని అయితే 4 అట్లా చేయదు మేడం, పొద్దున్న నుంచి 4 చేస్తాను.
0: అంటే పూర్తి పని మీదైతే 4 చేయగలుగుతాం. అయితే నువ్వు అలా 4 చేసినప్పుడు దాన్ని అమ్మితే నీకు మిగిలేదు ఎంత? ఇట్లా లాభం అనేది ఎంత ఖర్చు పెడతావు దీనికి నువ్వు?
1: దీనికి 200 వస్తాయి మేడం, అమ్మితే 30-40 పడుతుంది దీనికి.
0: మీ ఖర్చు?
1: ఖర్చు.
0: ఆ ఖర్చు పోగా మీరు 200కు 150కి అమ్ముకున్నా కానీ మీకు సైకిల్ అనేది వెళ్ళిపోతుంది. సరే, మీరు ఇన్ని ఏమేమి వస్తువులు చేశారు పూర్తిగా, మీకు ఎన్ని వస్తువులు?

0: తయారు చేయడం వస్తుంది.
1: 10 రకాల వస్తువులు చెప్తాం. దాంట్లో ఇవి ఫోన్ స్టాండ్, పెన్ స్టాండ్, బుక్ స్ట్రే, ఫ్లవర్ వాస్ అంటే ఇంకున్నాయి.
0: అంటే అలంకరణ వస్తువులు మొత్తానికి అయితే అన్ని చెయ్యగలుగుతారు. ఈ పెద్ద వస్తువులు సోఫా సెట్ కానివ్వండి, టేబుల్స్ అలాంటివి చేస్తారా మీరు, బాయ్స్ చేస్తారా?
1: దీనికి మేము మా సహాయం కూడా ఉంటది, ఆయనే చేయలేడు. మేము దీన్ని పేపర్ పట్టాలా, పాలిష్ మేమే ఇస్తాం. వాళ్ళు మిషన్ తోటి ఇవి హోల్ చేయడం గానీ అవి ఈ బద్దలు కూడా మేమే ఇస్తాం. ఆయన హోల్ చేసి ఫిట్టింగ్ చేస్తాడు.
0: అంటే ఇద్దరు కలిసే చేస్తారు?
1: కలిసే
0: చేయడం అనేది ఇద్దరు చేస్తారు. మొత్తానికి మీరు అంటే మీ కుల వృత్తి కూడా ఇదే కాబట్టి దీంట్లో చేయడం అనేది ఎలా ఉంది?
1: బాగుంది, అంటే తడక కంటే ఇది బాగుంది.
0: మీ అమ్మకం అనేది ఎలా ఉంది? అంటే ఈ ఊర్లోనే అమ్ముతారా, బయట ప్రదేశాలకు కూడా పోయినాయి ఉన్నాయా వస్తువులు? ఇక్కడివి
1: హైదరాబాద్ నుంచి, మంచిర్యాల నుంచి, ఆదిలాబాద్, కామారెడ్డి అట్ల నుంచి ఆర్డర్లు ఉన్నాయి. అయితే వాళ్ళు ఆర్డర్ పెట్టారు కదా, చేసి పంపుతాం.
0: ఏది కావాలి అంటే అది మీరు చేసి పంపగలుగుతారు?
1: చేసి పంపుతాం.
0: మీ పంపడం అనేది ఎలా అంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారా, మీరు ఆర్డర్ మీద వెహికల్స్ మీరే అరేంజ్ చేస్తూ ఉంటారు?
1: వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు.
0: ఈ పని అనేది మీ ఊరికే ఒక సపోర్ట్ గా నిలిచింది కదా మహిళలకి. మీరు ప్రతిరోజు కైకిలకి వెళ్లే వాళ్ళము, బయట తడకలు అల్లే వాళ్ళం అన్నారు, ఇది నీర పట్టణ చేసి బతుకుతున్నారు, ఒక ఇన్కమ్ అనేది కూడా వస్తుంది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీరు ఇంతకుముందు అనుకోలేదు ఇలా చేస్తాను అంటాను అని అనుకోలేదు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే మనం చేసిన ఒక వస్తువు ఎక్కడికో వెళ్లి ఎన్నో ఏళ్ళు ఉండే ఒక వస్తువును తయారు చేసిస్తున్నారు మీ చేతితో, అది
1: బాగుంది మేడం, బాగుంది. కానీ ఇంత అవుతుందని అట్లా అనుకోలేదు. కానీ ఈ తడక చేయడం కాదు, ఇది బాగున్నది. ఇట్లా 4 అత్తూరు తీసుకెళ్తారు మన వస్తువులు అన్నట్టు, మళ్ళీ మాకు కూడా
0: ఒక మంచి పేరు,
1: పేరు అనేది ఉన్నది మాకు కూడా. ఇవి వేస్తే ఎంత
0: ఇన్కమ్ అనేది,
1: ఇన్కమ్ అనేది
0: మీకు ఎంత, ఒక నెలకు ఎంత ఆదాయం అనేది సంపాదించగలుగుతున్నారు? ఇక్కడ
1: 10,000 అయితే వస్తాయి మేడం, 10,000 వస్తాయి. ఇంతకు ముందు కూలీ అనే వాళ్ళు పిలిస్తేనే వెళ్లేవాళ్ళం, కానీ ఇక్కడ మనం గిజ్ చేసుకుంటే బాగుంటది. వాళ్ళు పిలకపోయినా మనకి ఇక్కడ ఒక పని ఉన్నది కదా, చేసుకుందాం అన్నట్టు ఈ పని బాగుంది. కూలి పని అనేది ఏంటి, ఇప్పుడు వ్యవసాయం అనేది ఇప్పుడు సీజన్ బట్టి ఉంటది కదా, సీజన్ కు నాటు గాని నాట్ల కలుపులు గాని అలాంటిది ఉంటది, ఒక సీజన్ బట్టి ఉంటది. కానీ ఇది మనము ఎప్పుడు చేసుకుంటే చేసుకుంటాం అన్నట్టు.
0: మీరు ఇప్పుడు ఇక్కడ చేసి బయట అమ్ముతున్నారు కదా, మీ ఇంట్లోకి మీరు అంటే మీ ఆనందంతో మీ ఇట్లా నాకు ఇది వచ్చు అని మీ ఇంట్లో చేసుకుని పెట్టుకున్న వస్తువులు ఉన్నాయా?
1: ఉన్నాయి.
0: ఎలాంటి వస్తువులు చేసి పెట్టుకున్నారు ఇంట్లో?
1: ఇంట్లో ఫోన్ స్టాండ్ పెట్టుకున్నా, పెన్ స్టాండ్, పిల్లలు కూడా అది ప్యాడు
0: ప్యాడ్ చేసారు,
1: చేసినాం. ఇంట్లో కూడా బాగా కప్పులు అనేది ఉంటది కదా, వాటర్ అవి వేసుకున్నాం. పిల్లలు అయితే ఇంకా బాగా మురిసిపోతారు. ఇక
0: మీరు చేసిన ఒక వస్తువు ఏదైనా వస్తువు ఉంటే ఇది బాగా నచ్చిందని మిమ్మల్ని మెచ్చుకున్న వస్తువు ఏదింది మీరు చేసిన దాంట్లో?
1: ఫోన్ స్టాండ్ ఉన్నది బాగున్నది, మళ్ళీ ఏంటిది కప్పు అనేది ఉన్నది, చాయ్ కప్
0: రెండు. ఇప్పుడు మీలాగా అంటే కొందరికి నేర్చుకోవాలి చెయ్యాలి అనే వాళ్లకు ఇది బెనిఫిట్ గా ఉంటుందా? అంటే మీకంటే ఒక మీ కుల వృత్తి

0: పట్టు అలసట నేర్చుకున్నాం.
1: అంటే కొంచెం ఇబ్బందులు అయినా గానీ నేర్చుకుని అయితే కష్టం కూడా ఉంటుంది.
0: కష్టం ఖచ్చితంగా
1: కష్టం అనేది ఉంటుంది. ఒక వస్తువు తయారు చేయాలంటే కష్టం ఉంటుంది, దాంతో పాటు మనకు పేరుతో పాటు సంపాదన కూడా ఉంటుంది.
2: వెదురు ఉత్పత్తులతో ఉపాధి మంచిర్యాల జిల్లా జన్నార మండలం ఇందనపల్లి గ్రామానికి చెందిన సత్యతో గంగామణి పెట్టిన ముచ్చట అది.
3: పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1455 पर कॉल करें।
1: శక్తి కార్యక్రమంలో ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ రెండు ముచ్చట్లు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. రేపు సాయంత్రం 5:30 కత్తిందాం కార్యక్రమంలో పలు కథలను వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 6:00. మరి కాసేపట్లో సమాచార సంధ్య ఢిల్లీ నుంచి రిలే.

0: मिलने के बाद भोगापुरम अंतर्राष्ट्रीय हवाई अड्डा उद्घाटन के लिए तैयार है। हवाई अड्डे का निरीक्षण करने के बाद श्री नायडू ने कहा कि यह परियोजना केंद्र सरकार, राज्य सरकार और जीएमआर समूह के आपसी सहयोग से निर्धारित समय से पहले पूरी कर ली गई है। आपातकालीन ऋण गारंटी योजना के पांचवें चरण के अंतर्गत 4 लाख से अधिक गारंटियां जारी की जा चुकी हैं और गारंटीकृत राशि 1,55,000 करोड़ रुपए से अधिक हो गई है। इस वर्ष मई में शुरू की गई इस योजना से सूक्ष्म, लघु और मध्यम उद्यम एमएसएमई सबसे अधिक लाभान्वित हुए हैं। वायनाड के मिपड़ी में कल्लाड़ी के पास सुरंग निर्माण स्थल पर तेज बारिश के बाद हुए भूस्खलन में 3 लोगों की मौत हो गई। जमीन के नीचे फंसे 9 मजदूरों को बचा लिया गया और उन्हें मिपड़ी के सरकारी मेडिकल कॉलेज अस्पताल में भर्ती कराया गया है। 6 अन्य अभी भी लापता हैं और उनके मलबे के नीचे दबे होने की आशंका है। अग्निशमन और आपदा राहत दल बचाव अभियान में लगे हुए हैं। इस बीच वायनाड और कोझिकोड जिले के लिए बारिश का रेड अलर्ट जारी किया गया है। वायनाड के शिक्षण संस्थान कल बंद रहेंगे। जम्मू कश्मीर में मूसलाधार वर्षा के कारण आज सुबह डोडा जिले के थथरी क्षेत्र में एक बादल फट गया, जिससे कई घरों में दुकानों को नुकसान पहुंचा। हालांकि बादल फटने से कोई हताहत नहीं हुआ है। सीरिया की राजधानी दमिश्क में आज दोपहर 2 विस्फोट हुए। इनमें 4 पुलिसकर्मियों सहित 18 लोग घायल हो गए। ये विस्फोट फ्रांस के राष्ट्रपति इमानुअल मैक्रों और सीरिया के राष्ट्रपति अहमद अल शराकी राष्ट्रपति भवन में होने वाली बैठक से ठीक पहले हुए। भारत और इंग्लैंड के बीच तीसरा T20 क्रिकेट मैच आज रात 10 बजे से नॉटिंगहम में खेला जाएगा। भारत 5 मैचों की श्रृंखला में 0-1 से पीछे है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట కార్యక్రమాలు. ఈ సాయంత్రం 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం కప్పర్ల గ్రామానికి చెందిన మామిడి లక్ష్మీ బృందం పాడినటువంటి సరసం పాటలు, తర్వాత గుడిహతునూరు మండలం తోషం గ్రామానికి చెందిన మెంగని నర్సయ్య బృందం పాడిన సరసం పాటలు వింటారు. ఏడుంబావుకు కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఖరీఫ్ పంటల్లో పోషక లోపాలు నివారణ, రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా

0: అడిగినటువంటి ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలిస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 0872 3 2, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ ను జత చేస్తూ 2300 8 1 2950 8 1 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. 8 గంటల నుంచి 8 గంటల 45 నిమిషాల దాకా హుషారు శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరినటువంటి సినిమా పాటలు. 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, నవల ధారావాహిక పఠనం. 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ వడ్డెల గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారాం బృందం చెప్పిన కొండల రాయిని కథ బుడిగజంగం కథ 3వ భాగం. మధురిమ 10:30 ఇవి ఈ పూట కార్యక్రమాలు. రేపు ఉదయం మేడంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం 10 శీర్షికన వర్షాకాలంలో వచ్చే వ్యాధులు లక్షణాలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ విశ్రాంత వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తొడసం చందుతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చటుంటుంది. ఆ తర్వాత భేటీ శీర్షికన రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ది చేకూర్చుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చటుంటుంది. ఆ తర్వాత నల్లరేగడి భూమిలో 40 తీర్ల పంటలు బి మురళీధర్ అందించిన లఘు ప్రసంగం 2వ భాగం. రేపు సాయంత్రం 5:30 కతిందాం, 6:20 గిరిపదం, 7 బావుకు ఇల్లు యోసం. ఇవి ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 6:10. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ నుంచి రిలే.
1: ఆకాశవాణి సమయం 6:10, తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు అందించేందుకు వారి వివరాలను డిజిటలైజ్ చేసి 100 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తాటిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను వేలంపాట లేకుండానే సంస్థకు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఎలినో ప్రభావం వల్ల తెలంగాణలో తలెత్తే తాగునీటి కొరతను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్దం కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రాష్టంలో డిజిటల్ గవర్నెన్స్ ను బలోపేతం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ 100 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో డిజిటల్ గవర్నెన్స్ ద్వారా పరిపాలనలో పారదర్శకత పెంచాలని అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ప్రతి నెల 1 నుంచి 5వ తేదీలోపు ఖచ్చితంగా జీతాలు అందేలా వారి వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని అన్నారు. రాష్టంలోని వివిధ ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు తెలపడంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు చేరేలా పూర్తిస్థాయి డిజిటలైజేషన్ కోసం అవసరమైన చట్టాలను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థకు ఎలాంటి వేలంపాట లేకుండానే తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను కేటాయిస్తున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదంతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సింగరేణి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని, అలాగే సంస్థకు సుమారు 64,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరడమే కాకుండా వేలం ప్రీమియం రూపంలో కట్టాల్సిన 2,550 కోట్ల రూపాయలు ఆదా అవుతాయన్నారు. 182 మిలియన్ టన్నుల నాణ్యమైన గ్రేడ్ 8 బొగ్గు నిల్వలు

0: ఈ బ్లాక్ ద్వారా రాబోయే 40 నుంచి 50 ఏళ్ల పాటు బొగ్గు ఉత్పత్తి చేయవచ్చన్నారు. దీని ద్వారా 1200 మందికి ఉపాధి లభించడంతో పాటు తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో 16,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు.
1: తాడిచెర్ల 2లో బొగ్గు ఉత్పత్తి చేయొచ్చు. గ్రేడ్ GIT అంటారు. చాలా మంచి గ్రేడ్ కింద లెక్క ఈ బొగ్గు. అది సింగరేణికి చాలా లాభాలు చేకూరుస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియొస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి కూడా 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ తాడిచెర్ల 2 బ్లాక్ ద్వారా మరి లభిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియొస్తున్నాను.
0: తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల సంక్షేమ విధానాల రూపకల్పనపై హైదరాబాద్లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద జరిగిన ఉన్నతస్థాయి రాష్ట కమిటీ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వైద్య సేవలు, గృహవసతి, పెన్షన్లకు సంబంధించి కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమకారుల నుంచి కీలక సూచనలను సేకరించారు. ఈ ఫీడ్బ్యాక్ను నివేదిక రూపంలో పొందుపరిచి ముఖ్యమంత్రి ఆమోదం కోసం సమర్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. పాఠశాలలు, వసతి గృహాల్లో పరిశుభ్రతను పాటించాలని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇతర రాష్టాల్లోని విజయవంతమైన నమూనాలను అధ్యయనం చేయడం ద్వారా బీసీ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, అలాగే నైపుణ్యాభివృద్ది, ఆర్థిక సహాయ పథకాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని స్పష్టం చేశారు. దీంతోపాటు ఈ నెల 16 నుంచి సంప్రదాయ వృత్తుల మేళాలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన మంత్రి, వసతి గృహాల్లో నాణ్యమైన వసతులను నిర్ధారించడానికి నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కన్నేపల్లి పంప్ హౌజ్ నుంచి నీటి విడుదలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్డీఎస్ఏ సంస్థనే నిషేధించిందని అన్నారు. ఈ విషయంలో తారక రామారావు టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదన్నారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీజేపీ, బీఆర్ఎస్ లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ లు చేస్తున్న రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ముందు ఖచ్చితంగా ఎండగడుతుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @EIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట ప్రభుత్వం ఇప్పటికే తీర్మానం చేసి సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన నేపథ్యంలో వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో బంజారాల శీతల పండుగలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ,
2: కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద దోసుకున్న ఆ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒక్క వారి మీద శిక్షించకుండా పరోక్షంగా కాపాడుకుంటూ మళ్ళా కాంగ్రెస్ మీద నిందలేస్తాను. ఏమాత్రం నీకు బాధ్యత గల మంత్రి నువ్వు అనుకుంటే తక్షణమే సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలే.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ప్రజలందరూ పాల్గొనాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కోరారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, 20 మండలాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఇప్పటికే పూర్తయిందని, ఈ ఫారాలను అప్లోడ్ జరుగుతోందని తెలిపారు.
3: అందరు ఎన్యూమరేట్ ఫార్మ్స్ అని ఫిలప్ చేసి బిఎల్ఓలకి ఇచ్చి రిసిప్ట్ తీసుకోవాల్సిన కోరుతా ఉన్నాం. దయచేసి అందరికి చెప్పండి, వెంటనే ఫార్మ్స్ ఫిలప్ చేయండి. ఒక ఓటర్ కూడా ఓటర్ లిస్ట్ లో పేరు మిస్ కావడానికి వీలు లేదు.
0: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సరిగ్గా వినియోగించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ అన్నారు. అసిఫాబాద్ కలెక్టరేట్లో కేంద్ర ప్రభుత్వం నిధులకు సంబంధించి జిల్లా కలెక్టర్ హరిత అధ్యక్షతన నిర్వహించిన దిశ మానిటరింగ్ సమాపేశానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ, అసిఫాబాద్ ఆకాంక్షిత జిల్లాగా ఉందని, అందువల్ల కేంద్రం నిధులను సరిగా వినియోగించుకోవాలని, శాఖల వారీగా లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి 3 నెలలకొకసారి దిశ సమాపేశం నిర్వహించాలని తెలిపారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్, ఎంఐఎంలు బూత్ స్థాయి అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, గత ప్రభుత్వాలు సైతం ఎంఐఎంకు మద్దతు ఇస్తూ వచ్చాయని ఆ పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో బూత్ స్థాయి అధికారులు ఓటర్ల నమోదు ఫారాలను ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయకుండా నేరుగా ఎంఐఎం పార్టీ నిర్వహిస్తున్న శిబిరాలకు తరలిస్తున్నారని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆరోపించారు. అంతేకాకుండా ఆ పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన యాప్ను అనధికారికంగా ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, వరంగల్, కరీంనగర్ వంటి నగర ప్రాంతాల్లో లోపాలు ఉన్నాయని బీజేపీ గుర్తు చేసింది. ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల పేర్లు వేరువేరు పోలింగ్ బూతుల్లో నమోదు కావడం వల్ల ఓటర్లను గుర్తించడం కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్టంలో ఎలినినో ప్రభావం అవకాశం ఉన్న నీటి

0: వృత్తును ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. తెలంగాణ తాగునీటి సరఫరా బోర్డు సమాపేశంలో మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు నీరందించే 29 జలాశయాల నిల్వ స్థాయిలను పర్యవేక్షించాలని, నీటిపారుదల శాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, ప్రభావిత జిల్లాలో నీటి ఎద్దడి రాకుండా చూసేందుకు భూగర్భ జలాల ఆధారిత ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీకి తెలంగాణ రక్షణ సేనాని పేరును ఖరారు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు దీనిపై నేరుగా జోక్యం చేసుకోకుండా మొదట కేంద్ర ఎన్నికల సంఘం జూన్23వ తేదీన జారీ చేసిన నోటీసుకు సమాధానం ఇవ్వాల్సిందిగా కవితను ఆదేశించింది. రాష్టంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు తగ్గించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాములతో కూడిన ప్రముఖ విద్యావేత్తలు, న్యాయమూర్తులు, సామాజిక విశ్లేషకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 23,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం విద్యా హక్కు చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు అందించేందుకు వారి వివరాలను డిజిటలైజ్ చేసి 100 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగరెడ్డి సంస్థ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తాటిచెర్ల 2 బొగ్గు బ్లాకును వేలంపాట లేకుండానే సంస్థకు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయని రాష్ట ఎన్నికల ప్రధానాధికారికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, సైబాల్
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: పల్లె పదాలు ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం సాయంత్రం 6:20 సంధి 7 గంటల మధ్యలో పల్లె పదాలు కార్యక్రమంలో ప్రేమ పాటలు, భక్తి పాటలు, బతుకమ్మ పాటలు, బొడ్డెమ్మ పాటలు, సరసం పాటలు లాంటివి వినిపించడం జరుగుతుంది. ఇప్పటి పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం కప్పర్ల గ్రామానికి చెందిన మామిడి లక్ష్మీ బృందం పాడిన సరసం పాటలు, ఇంకా గుడిహద్దులూరు మండలం తోషం గ్రామానికి చెందిన మెంగని నరసయ్య బృందం పాడిన సరసం పాటలుంటాయి. ముందుగా విందాం తాంసీ మండలం కప్పర్ల గ్రామానికి చెందిన మామిడి లక్ష్మీ బృందం పాడిన సరసం పాటలు.
5: సరసం పాట నేను వాడేది రామజిల్కల మీద బావమరదలు పాట.

ఈరోజు సాయంత్రం 8:00 కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఖరీఫ్ పంటల్లో పోషక లోపాలు నివారణ ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలిస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 087732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 230081. పల్లె పదాలు కార్యక్రమంలో మామిడి లక్ష్మీ బృందం పాడినటువంటి సరసం పాటల్లో మరొక పాట విందాం.

పల్లె పదాలు కార్యక్రమంలో మీరు ఇంతవరకు తాంసీ మండలం కప్పర్ల గ్రామానికి చెందిన మామిడి లక్ష్మీ బృందం పాడిన సరసం పాటలు విన్నారు.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: QR కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
4: చిక్కుకున్నాడు.
5: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. గుడిహత్తునూరు మండలం తోషం గ్రామానికి చెందిన మెంగని నరసయ్య బృందం పాడిన సరసం పాటలు.
8: ఇంటికి కోడలు ఇష్టం లేకుండా వెళ్ళొద్దని అపశకునాలుగా పాడుకునే పాట ఇది.

చిత్రాలు ప్రియుణ్ణి లొంగదీసుకునే పాట. ప్రియుడు లొంగడు, ల్యాత ల్యాత చింతల లైటయ్య వేమిన నరుడవో నరసయ్య అనే పాట. ల్యాత ల్యాత చింతల

పోతుంటే ఒక పడుచు పిల్లను చూస్తూ ఒక ప్రియురాలు ప్రియుడు ప్రియురాలు కలిసి పాడుకునే పాట, నీళ్ళకు పోయేటి నీలవనిరో.

పల్లె పదాలు కార్యక్రమంలో గుడిహత్తులూరు మండలం తోషం గ్రామానికి చెందిన మెంగని నరసయ్య బృందం పాడిన సరసం పాటలవి. ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈనాటి సరసం పాటలు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో బజార్ హత్తునూరు మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పల్వె బబ్రువాన్ బృందం పాడినటువంటి భీమరావు మహారాజ్ భజనలు, తర్వాత బోత్ మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన రాథోడ్ ఉమాజీ మహారాజ్ బృందం పాడిన ఆధ్యాత్మిక భజనలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. విద్యా ఉద్యోగ సమాచారం. అంబేద్కర్ వర్సిటీ బీఈడి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్, వర్సిటీ రీజనల్ సెంట్రల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎస్ జ్యోతి తెలియజేసిండ్రు. ఆసక్తి అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేయాలని, 500 రూపాయల అపరాధ రుసుముతో 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. పూర్తి వివరాలకు సంబంధిత వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. వరంగల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఈ నెల 7వ తేదీ వరకు ఏర్పడే ఖాళీ సీట్లకు ఈ స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కాబట్టి ఆసక్తి అర్హత కలిగిన విద్యార్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లతో బుధవారం కళాశాలలో 10:00 గంటలకు హాజరు కావాలని తెలియజేసిండ్రు.

పురపాలక శాఖ పరిధిలోని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 10 మల్టీ జోనల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు జూలై 10వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు టీజీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 2026 జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి 58,850 రూపాయల నుంచి 1,37,050 రూపాయల వేతన శ్రేణి వర్తిస్తుంది. బీఆర్క్ బీఈ బిటెక్ సివిల్, బి ప్లానింగ్ బిటెక్ ప్లానింగ్, ఎంఏ ఎంఎస్సీ జియోగ్రఫీ, ఎంఎస్సీ జియో ఇన్ఫార్మెటిక్స్తో పాటు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్లో పీజీ డిగ్రీ లేదా డిప్లొమా

సమానమో లేదా సమాన అర్హత కలిగి ఉండాలని టీజీపీఎస్సీ తెలిపింది. పూర్తి వివరాలు కమిషన్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగిందని సంబంధిత అధికారులు తెలియజేశారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల T20 సిరీస్ లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. భారత్ ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది రెండు దేశాల సంక్షేమానికే కాకుండా ప్రాంతీయ ప్రపంచ శాంతి స్థిరత్వానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈరోజు జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, భారత్ ఇండోనేషియాల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివని, ఇరు దేశాలు ఒకే రకమైన ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకం, భవిష్యత్తు పట్ల ఉమ్మడి దృక్పథం పంచుకుంటున్నాయని చెప్పారు.
1: मैं इस गर्मजोशी भरे स्वागत के लिए अपने मित्र प्रेसिडेंट प्रभवो का हृदय से आभार व्यक्त करता हूं. आज सुबह मुझे आदर के साथ इंडोनेशिया का सर्वोच्च सम्मान दिया गया है. ये सम्मान कोटि कोटि भारतवासियों का है, इंडोनेशिया के लोगों की भावनाओं का है.
0: भारत देशों अभिवृद्धि శాంతి స్థిరత్వం శ్రేయస్సును నమ్ముతుందని ప్రధానమంత్రి అన్నారు. ప్రాంతీయ భద్రతను దెబ్బతీసే ఏకపక్ష చర్యలు, అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ సమిష్టిగా పోరాడవలసిన అవసరం ఉందని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు గ్లోబల్ సౌత్ స్థిరత్వం గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
1: भारत इंडोनेशिया का स्ट्रेटेजिक ट्रस्ट इंडो पैसिफिक में स्टेबिलिटी का मजबूत आधार बनेगा. हमारी साझेदारी केवल दो देशों का संबंध नहीं है, यह इंडो पैसिफिक की स्टेबिलिटी, ग्लोबल साउथ की शक्ति और विश्व के शेयर्ड फ्यूचर में विश्वास का संकल्प है.
0: रक्षणा, समुद्र भद्रता, वाणिज्यम, డిజిటల్ సాంకేతికత, విద్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కీలక ఖనిజాల రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం ఉండాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో పోటీతత్వం, వృద్ధిని పెంపొందించడానికి పరిశ్రమతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో కలిసి పరిశ్రమ భాగస్వాములతో అత్యంత ఫలప్రదమైన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా ఈరోజు పేర్కొన్నారు. ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఈ రంగం పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త అవకాశాలు అందుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్టు చెప్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. ఈ సందర్బంగా భారతదేశ పత్తి ఉత్పాదకత మిషన్ గురించి వారు ఉపరాష్టపతికి వివరించారు. భారతదేశ పత్తి పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ మిషన్ అవలంబిస్తున్న సమగ్ర విధానాన్ని ఉపరాష్టపతి అభినందించారు. ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి నిర్ణీత కాలపరిమితితో కూడిన ఆమోద విధానాల అవసరం ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. అలాగే ఎకరాకు పత్తి దిగుబడిని పెంచడానికి స్పష్టమైన కొలవగల లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇండోనేషియాలో విదేశీ క్యాంపస్ను స్థాపించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరుకు అనుమతి లభించడంతో భారత విద్యారంగానికి ఒక కొత్త అధ్యాయం జోడించబడిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన సందర్బంగా ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ విదేశాల్లో క్యాంపస్ను ఏర్పాటు చేయడం అనేది భారతదేశ జ్ఞాన సంప్రదాయాలను, విద్యా విధానాన్ని ప్రపంచీకరించే దిశగా పడిన ఒక కీలకమైన ముందడుగని మంత్రి అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా, ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అన్నారు. వచ్చే 4 ఏళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ది చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తారని వివరించారు.
2: 6,300 హెక్టర్ హరిత్ రిచ్ ఢిల్లీ కా ఫేఫడా బన్కర్ ఢిల్లీ కే పర్యావరణ కీ సురక్షా కరేగి. 1 కరోడ్ సే అధిక్ దేశీ పౌధే, 35 లాఖ్ సే జ్యాదా బడే బడే వృక్ష కే పౌధే ఔర్ 65 లాఖ్ అన్య ఝాడియా, బాస్ ఔర్ ఔషధీయ రోపే లగానే కా కామ్ హోగా.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సంధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా అధికారులు పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు బహ్రెయిన్ ఉప ప్రధానమంత్రి ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై వారు చర్చించినట్టు సామాజిక మాధ్యమ పోస్టులో డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. అలాగే ప్రాంతీయ పరిస్థితులపై కూడా పరస్పరం అభిప్రాయాలు పంచుకుందామన్నారు. కేరళం రాష్టంలో కీలక ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య చర్యల అమలు, వాటి పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు కేరళం ఆరోగ్య శాఖ మంత్రి కె మురళీధరన్తో వర్చువల్ గా సమీక్ష నిర్వహించారు. వివిధ ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయడంలో కేరళ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జేపీ నడ్డా అభినందించారు. అలాగే కేరళ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి మద్దతుంటుందని హామీ ఇచ్చారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకపోవడంతో ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమన్ చేయాలని భావిస్తోంది. అంతకుముందు శనివారం మాంచెస్టర్లో జరిగిన 2వ టీ

0: ట్వంటీ మ్యాచ్ లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించింది. ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది. రాబోయే 3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్ లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కర్ణాటక, తెలంగాణ రాష్టాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్దిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.

ఖరీఫ్ పంటల్లో పోషక లోపాలు నివారణ, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలిస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 29508, ఇంకొక నంబర్ 2300081.

0: వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జిల్లా అంతటా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ ఉండకపోవచ్చు.
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा, तू जो ये अंधाधुन रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? हैं? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
2: परंतु सब यही डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच
1: है, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूँगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
0: 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. ఖరీఫ్ పంటల్లో పోషక లోపాలు నివారణ, ఈ అంశం గురించి

0: రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 0873 ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 2950 ఇంకొక నంబర్ 2301. నమస్కారం అండి డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు.
1: నమస్కారం.
0: చెప్పండి, ఈ పోషక లోపాలు ఎందుకు వస్తాయి, మరి రావడానికి కారణం ఏం కావచ్చు అంటారు?
1: అంటే సాధారణంగా మనం చూసినట్టయితే ఖరీఫ్ సీజన్లో కావచ్చు, రబీలో, సమ్మర్లో వివిధ రకాల పంటలు మనం రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేస్తూ ఉంటాం. అయితే ప్రాంతాన్ని బట్టి కావచ్చు, నేల యొక్క స్వభావాన్ని కావచ్చు, లేదంటే ముఖ్యంగా ఒకే రకమైన పంట మనం సాగు చేసినప్పుడు కావచ్చు, సర్వసాధారణంగా కొన్ని రకాలైనటువంటి ఎరువుల్ని ఎక్కువ మోతాదులో వేసి కొన్ని ఎరువుల్ని విస్మరించడం వల్ల కావచ్చు. ఇది ఒక యాంటగోనిస్టిక్, అంటే ఒక పోషకం యొక్క నేలలో దాని ఎక్కువగా ఉండి ఉన్నప్పుడు ఇంకో పోషకం దాని ఇంపాక్ట్ వేరే దాని మీద పడుతూ ఉంటుంది, అట్లా కావచ్చు. లేదంటే భూమిలో తేమ తక్కువగా ఉన్నప్పుడు మనకు ఈ పోషక లోపాలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో నేలలో నీళ్లు పూర్తిగా ఆగి, అంటే మనకు వాటర్ లాగింగ్ కండిషన్స్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు రావచ్చు. చౌడు భూములు ఉన్నట్టయితే మనకు ఈ వివిధ రకాల పోషకాలు, అంటే ఆ పరిస్థితి బట్టి మనకు నేల యొక్క స్వభావాన్ని బట్టి అక్కడ ఉన్న ఎరువులు వేసే విధానం కావచ్చు, మొక్క సాగు చేసే విధానం బట్టి మనకు వివిధ రకాలైనటువంటి పోషక లోపాలు అనేవి సర్వసాధారణంగా అన్ని భూముల్లో కూడా కనబడుతూ ఉంటాయి. అంటే నేలలో ఆల్రెడీ పోషక లోపాలు, కొన్ని సందర్భాల్లో మనం కొన్ని రకాల ఎరువులు అసలే వేయము, అటువంటి సందర్భాల్లో కూడా మనం పోషకాలను పూర్తి స్థాయిలో విస్మరించినప్పుడు కూడా మనకు ఆ నేలలో పోషక లోపాలు అనేవి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
0: అయితే ఈ వీటిని గుర్తించడం ఎలా అసలు, మరి ఈ పోషక లోపాలని?
1: ఇప్పటికి కూడా సర్వసాధారణంగా, అంటే చాలా వరకు రైతు సోదరులు వివిధ రకాల పంటలు సాగు చేసినప్పటికి కూడా, ముఖ్యంగా ఈ చీడపీడలపై కొద్దిగా అవగాహన ఉన్నప్పటికి కూడా ఈ పోషక లోపాలను గుర్తించడంలో పూర్తి స్థాయిలో ఇంకా చాలామంది రైతు సోదరులకు అవగాహన తక్కువగా ఉంటుంది. దాని గల కారణం అంటే ఎందుకంటే ఈ చీడపీడలు ఏదైతే మనకు ఒక పురుగు కావచ్చు, ఒక రోగం కావచ్చు, జనరల్గా ఆకులు ఒక పసుపచ్చ రంగులోకి మార్పు, అంటే ఇప్పుడు ఆకు పసుపచ్చ రంగులోకి మారడానికి చీడపీడలు కావచ్చు, లేదు అంటే పోషక లోపం కావచ్చు. అంటే దానివల్ల ఏమవుతుందంటే సర్వసాధారణంగా రైతులు సాగు చేసేటప్పుడు ఏంటంటే సాధారణంగా ఆకులు మామూలు ఆకుపచ్చ రంగులు ఉండాల్సిన కొద్ది కలర్ మారిపోయింది, అంటే ఏదో ఏదైనా పురుగు వచ్చింది, ఏదో అటాక్ చేసింది, లేకపోతే ఇది కొట్టేద్దామని ఎక్కువగా దాన్నే దృష్టి పెడుతుంటారు. కానీ ఈ అంటే ఈ న్యూట్రియంట్స్, ఈ పోషకాలు, అంటే ఒక మొక్క పెరుగుదలకు అవసరమైనటువంటి పోషకాలు, అది నత్రజని, భాస్వరం, పొటాషియమా, లేకపోతే సూక్ష్మ పోషకాలు, జింక, ఇనుము, ఇవి సర్వసాధారణంగా బోరాన, ఇటువంటి సర్వసాధారణంగా మనం సాగు చేసే పంటలలో మనకు కనబడుతూ ఉంటాయి అన్నట్టు. అయితే చాలామందికి అవగాహన లేకుండా దాన్ని ఏం చేస్తారంటే, ఈ సమస్యకు పరిష్కారంగా వివిధ రకాలటువంటి పోషకాలను మనము పిచికారీ చేయకుండా, లేకపోతే భూమిలో వేయకుండా పైన వివిధ రకాలంటే చీడపీడల మందుల్ని మనం కొడతా ఉంటాం. అయితే ఎలా గుర్తుపట్టాలి అంటే, సర్వసాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఏదైనా ఏ పంట సాగు చేసినప్పుడు కూడా ఏదైనా చీడపీడ ఆశించినట్టయితే మనకు ఒక చిన్న ప్లేస్లో కనబడుతూ ఉంటాయి. తర్వాత మొత్తము ఆ భూమి ఏదైతే ఎకరము 2 ఎకరాలు ఎంత అయితే రైతు సాగు చేస్తున్నో మెల్లమెల్లగా ఫర్దర్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అది. కానీ పోషక లోపాలని మనం ఎలా గుర్తుపెడతామంటే, సడన్గా ఒకసారి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు అయినాయి, లేకపోతే పూర్తిగా మాయిశ్చర్ స్ట్రెస్, అంటే పూర్తి తేమ భూమిలో ఏమాత్రం లేదు, ఒకేసారి సడన్గా మొత్తం చేనంతా కూడా మనకు ఈ మార్పు అనేది కనబడుతుంది. ఎక్కడ మార్పు ఎక్కువ కనబడుతుంది అంటే మనకు సర్వసాధారణంగా ఈ ఆకులలో కనబడతాయి. అది ఇది ముఖ్యంగా ముదురాకులు కావచ్చు, లేతాకులు కావచ్చు, అంటే ఆ వివిధ రకాల పోషకాల యొక్క స్వభావాన్ని బట్టి ముదురాకులలో కనవచ్చు, కాండం మీద కనబడవచ్చు, లేదంటే లేతాకులలో కనవచ్చు. సో సర్వసాధారణంగా ఒకేసారి చాలా ఎక్కువ మొత్తం ఏరియాలో మనకు ఏదైనా మార్పు కనబడ్డదంటే, ఆకులలో కలర్లో మార్పు కనబడ్డదంటే మనం దట్ ఇండికేషన్ ఏంటంటే మనకి ఏదో పోషక లోపం ఉన్నది. దీన్ని మళ్ళీ మనం ఒక పైపేట్గా లేదంటే కింద భూమిలో వేయడం కానీ పైపాటుగా పిచికారు చేసుకున్నట్టయితే ఆ పోషక లోపాన్ని అధిగమించవచ్చు అని తెలుసుకోవాలి. ఎక్కడైతే కొద్ది ఏరియాలో మనకు పోషక ఇటువంటి లక్షణాలు కనబడ్డట్టయితే సర్వసాధారణంగా అది చీడపీడల వల్ల వచ్చిందన్నట్టుగా మనం గుర్తుంచుకొని ఆ విధమైన ఒక అబ్జర్వేషన్ పెట్టినట్టయితే మనం పోషక లోపాల వల్ల వచ్చే నష్టాన్ని, అంటే పోషక లోపాల వల్ల చాలా నష్టాలు ఉంటాయి, పూత రాలిపోవచ్చు, కాయ రాలిపోవచ్చు, మొక్క పెరగకపోవచ్చు, స్టార్టింగ్లో ఎండిపోవచ్చు, అంటే రకరకాల ఇవన్నీ

0: నష్టాలు జరగడానికి అవకాశం ఉంటున్నాయి కాబట్టి రైతు సోదరులు గుర్తుపెట్టాల్సింది ఏంటంటే ఇది చీడపీడల వలన సమస్యన లేకపోతే ఏదైనా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల పోషకాలు సరిగా భూమి నుండి మొక్క వేర్లు తీసుకోలేకపోతున్నాయి కాబట్టి అది సమస్యన అని తెలుసుకొని మనం ఆ విధంగా సస్యరక్షణ చర్యలు యాజమాన్య చర్యలు తీసుకున్నట్టయితే మనం ఈ పరిస్థితిని అధిగమించడానికి అవకాశం.
1: అయితే మనకు ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, అయితే పత్తి పంటను ప్రధానంగా ఎక్కువగా సాగు చేస్తుంటుంటారు. అయితే ఈ పత్తి పంటలో ఎటువంటి పోషక లోపాలు ఉంటాయి, అయితే మరి ఈ పోషక లోపాలకు కారణం ఏంటి, మరి దాని నివారణ గురించి కూడా తెలియజేస్తారా?
0: ఇప్పుడు సర్వసాధారణంగా ఇంతకుముందు చెప్పినట్టు మన యొక్క నేల స్వభావం, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినా కూడా మనకు నల్లరేగడి భూములు ప్రముఖంగా ఉంటాయి. నల్లరేగడి భూముల్లో కూడా చూసినట్టయితే లోతు తక్కువ ఉన్నటువంటి నల్లరేగడి భూములు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మీరు చూస్తే కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు ఎక్కువగా చాలా రోజుల పాటు ఆగి ఉంటుంటాయి. కొన్ని ప్రాంతాల్లో మనం చూసినట్టయితే మొత్తం సున్నంతో కూడినటువంటి నల్లరేగడి భూములు, సున్నం పాలు అధికంగా ఉంటుంది. సో చౌడు భూములు, చౌడు ఉన్నటువంటి నల్లరేగడి భూములు ఉంటాయి. సో ఈ ప్లేస్ బట్టి అక్కడున్న పరిస్థితుల బట్టి మనకు పత్తి సాగు చేసే ఏ రైతు సాగు చేసినా కూడా ఆ నేల స్వభావాన్ని బట్టి మనకు ఒక రకమైన వివిధ రకాలైన పోషక లోపాలు అనేవి సర్వసాధారణం కనబడుతుంది.
1: మనతో మాట్లాడడానికి ఒక రైతు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ముందుగా మీ పరిచయం చెప్పండి. హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: సార్ నేను రుయ్యాడి గ్రామం.
1: రుయ్యాడి గ్రామం, ఏం పేరు?
2: అలమడు మండలం రాజుల సాంబశివ.
1: అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు మీరు మీ పంటలో సమస్యలు? హలో
2: సార్,
1: మీ పంటలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అడగండి.
0: పోషక లోపాలు,
2: సంవత్సరము వర్షాలు సరిగ్గా పడకపోవడము ఏమో తెలియదు కానీ సార్ మాకు కాటన్ వచ్చేసి రెండు సార్లు స్టోయింగ్ జరిగింది సార్. సోయాబీన్లు కూడా బాగా ఇబ్బంది జరిగింది సార్. ఒకసారి కాకుండా సోయాబీన్ రెండోసారి వేసినా కూడా మొలకెత్తని పరిస్థితులు
0: ఉన్నాయి సార్. కాబట్టి చెప్పండి
2: సార్. నమస్తే సార్. సార్ మాది రియాడి
0: గ్రామం. చెప్పండి. వినబడ్డది. ఇప్పుడు
2: సోయాబీన్ వచ్చేసి సార్ మాకు 2-3 times వేసినా కూడా సోయింగ్ చాలా ఇబ్బంది అయింది సార్.
0: అవును,
2: కాటన్ వచ్చేసైతే ఎందుకంటే అప్పుడు వర్షాలు లేకపోవడంతో
0: మనం జూన్ మొదటి వారంలో వేస్తాం కాబట్టి పొడిలో వేస్తాం కాబట్టి వర్షాలు లేవు, కొద్ది పోయింది. అవును, ఓకే.
2: ఈ సంవత్సరం చాలా ఇబ్బంది అవుతుంది సార్ రైతులకు.
0: అయితే ఇప్పుడు మనకు లాస్ట్ 10 రోజుల నుండి కొద్దిగా వాతావరణం అనుకూలంగానే ఉంది, చాలా ప్రాంతాల్లో కూడా మొలక శాతం కూడా బాగుంది మనకున్న, అంటే మనం అబ్జర్వ్ చేసింది ఎక్కడైనా కూడా. కొద్ది లేట్ అయింది కానీ కాలం ఒక 20 రోజులు వెనకబోయింది కానీ జర్మినేషన్ పరంగా చూసినట్టయితే మనకు అంటే కంటిన్యూస్ గా మనకు మంచి వర్షాలే, అంటే ఎక్కువ పడకుండా కూడా ఇప్పుడు ప్రస్తుతం సోయాబీన్
2: గానీ
0: పర్సెంట్ పడుతూ ఉంది. ఇప్పటికైతే నష్టం ఏం లేదు, అదే ముందు పోయిన దానికి చేయలేము. అట్లా
2: భవిష్యత్తులో ఉన్నాయి సార్ వర్షాలు, మరి
0: ఇప్పుడు అదే ఎల్నినో అనేది అది ఇప్పటికిప్పుడు అంటే కొన్ని రోజుల వరకు చెప్పుకుంటూ పోతూనే ఉండాలి. ఇమ్మీడియట్ గా ఇప్పుడు నెక్స్ట్ 10 రోజులు ఎట్లా ఉంటుంది, 4 రోజుల తర్వాత ఎలా ఉంటుంది అని ఇప్పుడే మనం చెప్పడానికి కొద్దిగా కష్టం అవుతుంది. కానీ అంత మన భూమిలో మన నల్లరేగడి భూములు కాబట్టి అంత ప్రాబ్లం అయితే మనకు ఉండకపోవచ్చు, మనకేమైతే ఉండదు సర్వసాధారణంగా. మిగతా ప్రాంతాల్లో ముఖ్యంగా వరి ఇటువంటి సాగు చేసే ప్రాంతాల్లో కొద్దిగా నీళ్ళు తక్కువ అయినప్పుడు మనకి ఇష్యూస్ వస్తాయి. మనం అంతా కూడా మనం వేసేది పత్తి సోయానే కాబట్టి అంత ప్రాబ్లం మనకేమీ ఉండదు, ఏమి దాని గురించి పెద్దగా
2: బాధపడలేదు.
0: అవునవును, అదే అదే మనము ఈ నెలలో ఎప్పుడు చూసినా కూడా ఆదిలాబాద్ జిల్లాలో పెద్దగా ఒక 2015-16 కొద్దిగా వర్షాలు పడలేదు. కొద్దిగా ముందు వెనక ఆగిపోవడం, వెనక లేట్గా రావడం, ముందుగా పోవడం జరుగుతుంది కానీ మరి వర్షాలు పడకుండా ఉండే పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఎప్పుడు ఉండదు. అదే
2: అదే సార్, మేము కూడా ఏం చేసాం సార్, మొదట్లో పత్తి చెడి పోయినాయి సార్, స్వయంగా రాక ఎర్లీ వేరియంట్ అని ఐడెంటిటీ పెట్టడం జరిగింది సార్.
0: ఐడెంటిటీ ముఖ్యంగా ఈ వర్షాలు తక్కువ ఉన్న పరిస్థితుల్లో ఐడెంటిటీ పెట్టుకుంటేనే లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే మొక్క పెరగదు కాబట్టి, కాకపోతే మీరు జాగ్రత్తలు తీసుకోండి ఐడెంటిటీ సాగు చేసే మరీ ఎక్కువ ఎరువులు వేయకండి, తర్వాత మొక్క పెరిగిన తర్వాత చమత్కార్ అనే మందుని తప్పనిసరిగా కొట్టండి, కొట్టకపోతే మాత్రం మళ్ళీ ఐడెంటిటీ మన ఫెయిల్ కావడానికి అవకాశం ఉంటుంది. అది 2 సార్లు అయితే మీరు తప్పకుండా స్ప్రే చేయండి, మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది.
1: థ్యాంక్ యూ అండి. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. ఖరీఫ్ పంటల్లో పోషక లోపాలు నివారణ, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 087-732 ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295-081 ఇంకొక నంబర్ 300-081. చెప్పండి, ఈ పత్తి పంటలో పోషక లోపాల గురించి మాట్లాడుకుంటాం, దాని గురించి మరింత సమాచారం.
0: అంటే అన్ని రకాల పోషక లోపాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనము అంటే సర్వసాధారణంగా చూసినట్టయితే నత్రజని యూరియా ఎక్కువ వేస్తారు కాబట్టి మనకు నష్టం ఏమి ఉండకపోవచ్చు. సర్వసాధారణంగా మనం మన ఆదిలాబాద్ జిల్లాలో చూసినప్పుడు ఏంటంటే ఈ మెగ్నీషియం ధాతు లోపం అనేది ఎక్కువగా కనబడుతుంటుంది. ఆకులు అనేటివి పూర్తిగా ముఖ్యంగా ఈ ఎక్కువగా పొటాషియం అధికంగా ఉన్నటువంటి నేలల్లో మనకు ఈ మెగ్నీషియం లోపం రావడానికి అవకాశం ఉంటుంది. సర్వసాధారణంగా మనం పత్తి సాగు చేసే ప్రాంతాల్లో చూసినట్టయితే ముఖ్యంగా మెగ్నీషియం లోపం కావచ్చు, జింకు లోపం కావచ్చు, బోరాన్ లోపం, ఈ సర్వసాధారణంగా మనకు ఈ జిల్లాలో కనబడుతూ ఉంటాయి. సో వీటిని ఎలా గుర్తుపట్టాలి అనేది ఒకసారి మనం చూసినట్టయితే ముఖ్యంగా ఈ మెగ్నీషియం ధాతు లోపం అనేది సర్వసాధారణంగా మనకు ఈ పొటాషియం అధికంగా ఉన్నటువంటి నేలల్లో కనబడుతుంది. అదేవిధంగా ఆకులు అనేటి ముదురాకులలో ఈ లక్షణాలు కనబడతాయి, లేత ఆకుల్లో కాకుండా ముదురాకులలో కనబడతాయి. ఆకులు సర్వసాధారణంగా స్టార్టింగ్లో మనకు కొద్దిగా ముదురాకులు పసుపచ్చ రంగులోకి మారిపోయి తర్వాత పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోతాయి. ఎక్కడైతే ఆకులు ఆకుపచ్చ రంగులను కోల్పోయి ఎరుపు రంగులోకి మారిపోతే మనము అది దట్ ఇండికేషన్ ఏంటంటే మనకు ఆ నేలలో మనకు మెగ్నీషియం యొక్క లోపం ఉన్నట్టుగా గుర్తించాలి. సో మెగ్నీషియం లోపం ఉన్నట్టయితే మనకు ఆటోమేటిక్గా మొక్క యొక్క పెరుగుదల అవన్నీ కూడా తర్వాత పూత కాత కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తప్పనిసరిగా మెగ్నీషియం సల్ఫేట్ అనేది మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. అది ఒక 10 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని ఒక 2 సార్లు 40-45 రోజులు అప్పుడు ఒకసారి, తర్వాత మరో 15-20 రోజుల తర్వాత మరొకసారి, అట్లీస్ట్ 2 సార్లు మనం ఈ మెగ్నీషియంను పిచికారీ చేసుకోగలిగితే ఏమవుతుందంటే ఆకులు అనేటివి ఈ పసుపచ్చ రంగులు ఉన్నప్పుడే మనం ఇటువంటి పిచికారీ చేసుకున్నప్పుడు వెంటనే మళ్ళీ నార్మల్ రంగులోకి రావడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా ఎరుపు రంగు మారిన తర్వాత ఒకవేళ మనం అంత స్ప్రే చేసినా కూడా అంత ఎఫెక్టివ్నెస్ అని తక్కువ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఆకులు పసుపచ్చ రంగులు ఉన్నప్పుడే మనం కొద్దిగా ఈ మెగ్నీషియం లోపాలు కనబడ్డట్టు అంటే ముదురాకులలో ఆకులు పూర్తిగా ఈ పత్రహరితాన్ని కోల్పోయే పరిస్థితులు ఉండి తర్వాత ఎరుపు రంగులకు మారినప్పుడు ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనే మందును మనం స్ప్రే చేసుకోవాలి.
1: ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం 7:45 దాకా కొనసాగుతుంది. ఇప్పటి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్ పంటల్లో పోషక లోపాలు నివారణ ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 087-732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 300081. అయితే ఈ చెప్పండి, ఈ పత్తి పంటలో బోరాన్ ఇంకా జింక్ లోపాల గురించి తెలియజేస్తారా?
7: సర్వసాధారణంగా జిల్లాలో మన భూముల్లో చూసినట్టయితే ఈ జింక్ లోపము, అదేవిధంగా బోరాన్ లోపం కూడా చాలా అధికంగా ఉన్నది. అందువల్ల చాలా ప్రాంతాల్లో మనము పత్తి సాగు చేసే ప్రాంతాల్లో ఈ జింక్ లోపం కూడా చాలా ఎక్కువగా కనబడుతుంటుంది. సర్వసాధారణంగా అంటే వీటిని మనం క్షేత్రస్థాయిలో కొద్దిగా అనుభవం ఉంటే తప్ప గుర్తించాం కాబట్టి, సో రైతులు జాగ్రత్తగా జింక్ లోపం ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, సర్వసాధారణంగా చూసినట్టయితే జింక్ ఇటువంటి లోపాలు అంటే ఉంటే లేతాకులలో ఎక్కువగా కనబడుతాయి, ముదురాకులు కాకుండా లేతాకులు కనబడతాయి. ఈ ముదురు లేతాకులు ఆకులు చిన్నగా అవుతుంటాయి. సర్వసాధారణంగా ఏదైతే సైజులో ఉండాలో అలా కాకుండా ఆకులు చిన్నగా అవుతున్నాయి, ఒక గుబురుగా ఉంటున్నాయి, లేకపోతే ఈ కనుపల మధ్య దూరము చిన్నగా కనుపల మధ్య దూరం తగ్గిపోయి ఒక గుబురుగా కనబడుతుంది ఒక మొక్క, అంటే మనము ఇది జింకు లోపంగా భావించాల్సి ఉంటుంది. ఆకుల్లో కూడా మనకు ఆకుల ఈనల మధ్య భాగంలో అంతా కూడా పూర్తిగా ఈ పత్రహరితాన్ని కోల్పోయి ఉంటుంది. సో సర్వసాధారణంగా ఈ జింకు లోపం అనేది కూడా ఎక్కువగా మనము భాస్వరం, ఈ డిఏపి కావచ్చు, లేకపోతే ఈ బీస్బీజీ ఇటువంటి ఎరువుల్ని అధిక పాలల్లో మన భూమిలో వేసినప్పుడు ఏమైందంటే ఈ లోపాలు అనేటివి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఉదయజన్య సూచిక అంటే ఈ సున్నం ఎక్కువైతే పిహెచ్ అంటారు, ఇది 8.5 కంటే ఎక్కువగా, అంటే జనరల్గా చౌడు భూములలో ఈ జింకు లోపం అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ జింకు లోపం వచ్చినప్పుడు మొక్క పెరుగుదల దెబ్బతింటుంది, పూత రాలిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వసాధారణంగా జింకు లోపం కనిపించినట్టయితే వెంటనే ఈ జింక్ సల్ఫేట్ అనేది కూడా మనకు అందుబాటులో ఉంటుంది మార్కెట్లో. ఈ జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కంపల్సరీ మనము, ఇది కూడా ఒక వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు మనం ఈ లోప లక్షణాలు కనబడ్డట్టయితే మనము ఈ మొత్తం లోప లక్షణాలు అనేవి పూర్తిగా మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ దాన్ని మనం ఇగ్నోర్ చేసినట్టయితే ఈ జింక్ లోపం అనేది ఎక్కువగా అయిపోవడం వల్ల ఆకుల యొక్క పెరుగుదల, మొక్క యొక్క పెరుగుదల దెబ్బతింటుంది, తర్వాత ఆకులు మొత్తం గుబురుగా వచ్చేసి పూత కాత తక్కువ ఉండడం వల్ల మనకు దిగుబడిపై ప్రభావితం చూపుతుంది. కాబట్టి చౌడు భూములలో తప్పనిసరిగా ఎక్కువగా ఈ జింకు లోపం వచ్చే అవకాశం, అంటే ఎక్కడైతే నీళ్లు బాగా ఆగుతాయో అటువంటి ప్రాంతాల్లో మనకు జింకు లోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా రైతు సోదరులు ఈ జింక్ సల్ఫేట్ భూమిలో వేసుకోవాలి, లేదు అంటే పైపాటిగా పంట యొక్క దశలో 2 సార్లు అయినా ఒక 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే ఆ పోషక లోపాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది.
6: అయితే ఈ వరి, ఈ సోయా పంట గురించి తెలియజేస్తారా?
7: సోయాలు కూడా అంటే సర్వసాధారణంగా చూసినట్టయితే మన జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ఇవే లోపాలు ముఖ్యంగా మనం చూస్తుంటాము. ఈ గంధక లోపం ఎక్కువగా
6: ఒక రైతు ఉన్నారు. హలో,
7: గంధక లోపం అనేది
8: ఎక్కువ.
7: హలో,
8: గంధక లోపం అడుగుతారా? క్వశ్చన్, ప్రశ్న అడుగుతారా? అడగండి, డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. ఇదే ఫోన్ తోరండి.
7: చెప్పండి.
8: ఇక్కడ వర్షం పులు పడితే విల్ట్ వస్తుంది పత్తులల్లో, అది ఏం ప్రభావం?
7: విల్ట్ అంటే ఇప్పుడు వర్షం పడి మళ్ళీ బాగా ఎండగొట్టినప్పుడు కొద్దిగా ఇది రావడానికి అవకాశం సర్వసాధారణంగా అయితే మామూలుగా అయితే అంటే కొద్దిగా పెరిగి బాగా ఎండగొడితే వర్షం బాగా వర్షం పడి పదన బాగుండి తెల్లారి గట్టి ఎండగొట్టినప్పుడు అది సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది. అంటే దానికి పెద్దగా ఈ ఏం చేయాలనేది అంటే కొద్దిగా నీళ్లు లేకుండా వెంటనే ఎప్పటికప్పుడు నీళ్లు బయటకు పంపించడం ఒకటి, కాలువలు చేసేసి నీళ్లు బయటకు పంపించుకోవాలి. అంతే అంతే అంతే అంతే దానికి వేరే ఏముండదు. నీళ్లు బయటకు పంపడము, పైన కొద్దిగా మీరు మళ్ళీ ఏమైనా పోషకాలు లాంటివి మంచి స్ప్రే చేసుకుంటే కొద్దిగా రికవరీ కావడానికి అవకాశం. అంటే అది టెంపరీగా ఉంటుంది ఆ విల్ట్ అనేది. అంతే అంతే ఓకే.
6: ఏడు గంటల 45 నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. చెప్పండి ఈ సోయా పంట గురించి.
7: సోయాలు కూడా మనం చూసినట్టయితే ముఖ్యంగా ఈ నేలలో తేమ ఉన్నదా తేమ లేదా అనే దాన్ని బట్టి జనరల్గా మనం చూసినట్టయితే ముఖ్యంగా ఈ గంధక లోపము, మనం జనరల్గా జింక్ లోపం ఒకటి, గంధక లోపం సర్వసాధారణంగా మనకు కనబడుతుంటే, తర్వాత ఇనుము ధాతు లోపం, ఈ మూడు సర్వసాధారణంగా మన జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో కనబడుతూ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు జింక్ అయితే మొక్క గుబురుగా ఉంటుంది, కనుపల మధ్య దూరం తక్కువ ఉంటుంది, ఆకులు చిన్నగా ఉంటాయి. ఆకులలో లేత ఆకులో మనం గమనించినట్టయితే లేత ఆకులలో ఈనెలు పచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం అంతా కూడా పసుపచ్చ రంగులకు మారుతూ చిన్నగా గుబురుగా ఉన్నట్టయితే మనం అది జింక్ లోపంగా భావించుకోవాలి. లేదు కొన్ని ప్రాంతాల్లో మనకు ఇదే లేత ఆకులలో ఆకు పూర్తిగా తెలుపు రంగులోకి మారిపోతుంటుంది. ఈ ఆకు తెలుపు రంగులోకి మారిపోతుందంటే కూడా మనం అది సర్వసాధారణంగా ఇనుము ధాతు లోపంగా మనం చూస్తూ ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈ పూర్తిగా లేత ఆకులు అంటే ముదురాకులు కాకుండా లేత ఆకులు పూర్తిగా కంప్లీట్గా పసుపచ్చ రంగులోకి మారిపోతుంటే అంటే ఈనెలతో సహా మనకు పసుపచ్చ రంగులోకి ఎట్లా మారిపోతున్నాయంటే మనం గంధక లోపంగా భావించుకోవాలి. సో అక్కడ ఆకులు ఏ విధంగా ఉన్నాయి, ఏదైనా కూడా ఆకుల్ని పూర్తిగా గమనిస్తూ ఉండాలి. చిన్నగా ఉన్నాయా, తెలుపు రంగులోకి వచ్చాయా, పూర్తిగా పసుపచ్చ రంగులోకి వచ్చాయా, ముదురాకులు వచ్చాయా, లేత ఆకులు వచ్చాయా, దీన్ని ఆధారంగా చేసుకొని మనకు జింక్ లోపమా, ఇనుము ధాతు లోపమా, గంధక లోపమా, ఇవన్నింటిని మనం గంధకం అయితే గంధకం వేసుకోవడం, స్ప్రే చేసుకోవడం, లేకపోతే భూమిలో వేసుకోవడం, జింక్ అయితే ఇంతకుముందు చెప్పినట్టు 1-2 గ్రాములు లీటర్ నీటికి ఒకసారి స్ప్రే చేసుకోవడం, ఇనుము కూడా

0: ఫెర్రో సల్ఫేటు లేదు అంటే మనకు మార్కెట్లో వివిధ రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు కలిగినటువంటి ఫార్ములా 5, ఫార్ములా 7, ఇటువంటి 6 ఇటువంటి మార్కెట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. అవి ఒక 5 గ్రాములు లీటర్నీటి కలుపుకొని మనం ఒక పంట యొక్క ఒక దశలో 1-2 సార్లు మనం ఇవన్నీ పిచికారి చేసుకున్నట్టయితే ఈ ఏవైతే పోషక లోపాలు సర్వసాధారణంగా వస్తుంటాయో ఈ దీంట్లో సోయాబీన్లో అవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో అధిగమించడానికి అవకాశం ఉంటుంది.
1: ఈ వరి పంటలో పోషక లోపాల గురించి తెలియజేస్తారు
0: అంటే మన ఈ ప్రాంతంలో వరి తక్కువగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా నిర్మల్ ఈ ప్రాంతాల్లో మనకు వరి ఎక్కువ సాగు చేస్తుంటారు కాబట్టి ఈ మెట్ట వరిలో అంటే సర్వసాధారణంగా వరిలో కూడా మనకు నత్రజని లోపం వస్తుంటుంది. నత్రజని లోపము బాగా ఉన్నట్టయితే దుబ్బ ఏది దాని కనుపులు తక్కువగా ఉంటాయి, పిలకలు తాలు తక్కువగా ఉంటాయి, మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది, పసుపచ్చ రంగులకు మారిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు నత్రజని లోప లక్షణాలు. అదేవిధంగా జింకు లోపం సాధారణంగా 3-4 ఆకులు ఏంటంటే పూర్తిగా పాలిపోయినట్టు ఉంటాయి, తర్వాత చిన్న చిన్న మచ్చలు కనబడుతుంటాయి. అవి ఏంటంటే మనం ఇట్లా సౌండ్ కూడా మనం ఈజీగా దాని కట్ చేయడానికి అవకాశం, ఆ విధంగా సౌండ్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ జింకు లోప లక్షణాలు. అదేవిధంగా ముఖ్యంగా మెట్టవరి సాగు చేసే ప్రాంతాల్లో తేమ తక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాంతాల్లో ఇనుము ధాతు లోపం, అంటే ఇనుము ధాతు లోపం అంటే ఏంది, ఇంతమంది చెప్పినట్టు ఆకులు పూర్తిగా తెలుపు రంగులోకి మారిపోతాయి, అంటే గ్రీన్ రంగులో ఆకుపచ్చ రంగులో నుండి పూర్తిగా తెలుపు రంగులోకి మారిపోతున్నాయంటే మనకు ఆ ప్రాంతాల్లో ఇనుము ధాతు లోపం ఉన్నట్టుగా భావించుకోవాలి. సో సాధారణంగా వరిలో మనం చూసినట్టయితే ముఖ్యంగా అంటే ప్రాంతాన్ని బట్టి మనం చూసినట్టయితే చౌడు భూమి ఎక్కువగా ఉన్నట్టయితే జింకు లోపం అయితే తప్పకుండా మనకు నాట్లు వేసిన తర్వాత 2-4 వారాల లోపల మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇనుము ధాతు లోపం అయితే చలి ఎక్కువగా ఉన్నట్టు, అంటే ముఖ్యంగా ఈ చలికాలంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. లేదంటే ఈ మెట్టవరి సాగు చేసే ప్రాంతాల్లో మనకు ఈ ఇనుము ధాతు లోపం అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనం చూసినప్పుడు ఆ మొక్క ఆకుల్ని గమనించి మనము జింక్ సల్ఫేటు లేదంటే ఫెర్రో సల్ఫేటు అన్నది వీటిని మనం పిచికారీ చేసుకోవడం వల్ల ఈ లోప లక్షణాలను ఈజీగా అధిగమించడంతో పాటు మళ్ళీ మొక్క పెరుగుదల అనేది నార్మల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేనట్టయితే స్టార్టింగ్లోనే మొక్క పెరుగుదల పూర్తిగా దెబ్బతినడం వల్ల మనకు చివరిగా టిల్లర్స్ ఏదైతే ఉన్నాయో అవి రాకపోవడం వల్ల మనకు ఆ పంట దిగుబడి అనేది ఎఫెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది.
1: ఈ మొక్కజొన్న సాగుల గురించి తెలియజేస్తారు.
0: మొక్కజొన్నలో సర్వసాధారణంగా చూసినట్టయితే మనకు ప్రాంతాల్లో చూసినట్టయితే బాసురం లోపం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా తొలి దశలో మనం చూసినట్టయితే ఎక్కువైతే నీళ్ళు ఎక్కువైతే ఆగి ఉంటాయో అటువంటి ప్రాంతాల్లో మనం చూసినట్టయితే ఆకులు ఈ ఆకుపచ్చ రంగులోకి పోయి నీలి రంగులోకి మారిపోతాయి అన్నట్టు. ఈ నీలి రంగులోకి మారిపోతే ఎక్కడైనా మనకు మొక్కజొన్న ఆకులు నీలి రంగులో కనబడుతున్నాయంటే అది మనకు ఆ నేలలో బాసురం లోపం ఉన్నట్టుగా గమనించాలి. సో అటువంటి నేలల్లో మనము మొక్క పెరుగుదల స్టార్టింగ్ నుండి పూర్తిగా దెబ్బతింటుంది కాబట్టి ఇమ్మీడియట్గా మనం ఒక రెమెడియల్ మెజర్గా ఈ డిఐపి 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఈ మనం పిచికారీ చేసుకున్నట్టు లేదంటే కింద భూమిలో అడుగు మందుగా మనం డిఐపి వేసుకోవడం పైపాటుగా కంపల్సరీ ఈ మనము డిఐపిని పిచికారీ చేసి 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఆ విధంగా పిచికారీ చేసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ మొక్కజొన్నలో వచ్చే ఏదైతే బాసరం లోపం ఉంటుందో అది అధిగమించవచ్చు. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో మనకు మొక్కజొన్నలు చూసినట్టయితే జింకు లోపం కూడా రావడానికి అవకాశం, ముఖ్యంగా నీళ్లు ఆగినటువంటి భూములు కావచ్చు, చౌడు భూములు కావచ్చు, మనకు తప్పనిసరిగా జింకు లోపం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఆకుల ఈనెల పక్క పొంటిది ఒక చిన్న తెల్లటి బ్యాండ్ లాగా మనకు కనబడుతుంటాయి, అంటే జింకు లోపం ఉన్నటువంటి. అదేవిధంగా ఆకుల మొత్తం కూడా సైజు కూడా తగ్గడం అవన్నీ మనకు కనబడడానికి అవకాశం ఉంటుంది. మొక్క పెరుగుదల కూడా దెబ్బతింటుంది. సో ఇటువంటి ఉన్నట్టయితే మనం వెంటనే ఈ జింక్ సల్ఫేట్ భూమిలో వేసుకోవడము 20 కిలోలు ఒక ఎకరానికి లేదంటే 2 గ్రాములు లీటర్ నీటికి కంపల్సరిగా మనం పంట దశలో మనం పిచికారీ చేసుకోగలిగినట్టయితే ఈ జింక్ లోపాన్ని కూడా మొక్కజొన్నలో అధిగమించి మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి.
0: సో మా వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్కు రైతు సోదరులు ఎప్పుడైనా సందర్శించవచ్చు. నా మొబైల్ నెంబర్ వచ్చి 9198228267677666
1: 9182267666 9182267666 ఇది కేవీకే ఫోన్ నంబర్. ధన్యవాదాలండి డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు. ఖరీఫ్ పంటల్లో పోషక లోపాలు నివారణ గురించి ఫోరిని ప్రత్యక్ష ప్రసారంలో మంచి సలహాలు సూచనలు అందించినందుకు మీకు మరొకసారి నమస్కారం.
0: థ్యాంక్ యూ.

ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం రికార్డు చేయబడింది. రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు సాయంత్రం మేడం బాబుకు ఇల్లు యోసం కార్యక్రమంలో ఏకవార్షిక పశుగ్రాసాల సాగు చేయడం వల్ల లాభాలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చటుంటుంది. ఆ తర్వాత జీవన ఎరువుల వాడకం ఉపయోగాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చటుంటుంది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 7:45. మరి కాసేపట్లో వికసిత భారత్ హైదరాబాద్ నుంచి రిలే.

0: ఈనాటి కార్యక్రమంలో వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు పాల్గొంటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: మహోన్నతమైన సంస్కృతికి, ప్రకృతి ఆరాధనకు నిలయం మన భారతదేశం. 2047 నాటికి భారత్ను సర్వతోముఖాభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే సుదీర్ఘ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు, సంస్కరణలు చేపడుతోంది. ఆర్థిక పురోగతి, పారిశ్రామిక అభివృద్ది, సాంకేతిక విప్లవాలతో పాటు పర్యావరణ సమతుల్యత, స్వచ్ఛమైన గాలి, సమృద్దిగా కురిసే వర్షాలు, పచ్చని ప్రకృతితో వికసించే సుఖశాంతుల హరిత భారతాన్ని ఆవిష్కరించడమే భారత ప్రభుత్వ ధ్యేయం. అందుకే ప్రతి ఏటా జులై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రత్యేకంగా వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన దేశ భవిష్యత్తును పచ్చదనంతో నింపే ఒక పవిత్ర యజ్ఞం. ఛాయామావహంతి కుర్వంతి చాన్యం తపంతి స్వయం, ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషాయివ. వృక్షాలు తాము ఎండతాపాన్ని భరిస్తూ ఇతరులకు మాత్రం చల్లని నీడనిస్తాయి. ఇతరుల ఆకలి తీర్చడానికి మధురమైన ఫలాలను అందించే చెట్లు స్వార్థంలేని సత్పురుషుల వంటివి అని దీని అర్థం. ప్రస్తుత ఆధునిక కాలంలో భూతాపం, అకాల వర్షాలు, తుఫానులు, కాలుష్యం వంటి సవాళ్లు మానవాళి మనుగడను ప్రశ్నిస్తున్నాయి. వీటిని అధిగమించాలంటే మన వనాలను మనం తప్పక కాపాడుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాలకు అడవులు రక్షణ కవచం లాంటివి. అడవుల పెంపకం అనేది కేవలం చెట్లను నాటడం మాత్రమే కాదు, అది రాబోయే తరాల మనుగడకు పునాది వేయడం. వికసిత్ భారత్ హరిత లక్ష్యాలను సాధించడంలో, ఈ వన మహోత్సవాన్ని విజయవంతం చేయడంలో జిల్లా అటవీ శాఖ క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. జిల్లా అటవీ శాఖాధికారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల క్షేత్రస్థాయి అమలుతో పాటు వన మహోత్సవ వారోత్సవాల్లో భాగంగా సమగ్ర ప్రణాళికతో మొక్కల పంపిణీ, ఇతర ముఖ్య కార్యక్రమాలు జరుగుతాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు, పాఠశాలలకు, పంచాయతీలకు ఉచితంగా నాణ్యమైన దేశవాళీ మొక్కలను సరఫరా చేయడం, గ్రామాల్లోని వన సంరక్షణ సమితులకు శిక్షణ ఇచ్చి అడవుల రక్షణలో స్థానిక గిరిజనులను, ప్రజలను భాగస్వామ్యం చేయడం, జియో ట్యాగింగ్ ద్వారా నాటిన ప్రతి మొక్క మనుగడను ట్రాక్ చేయడం, ఇటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంటోంది. వృక్షోరక్షతి రక్షితః అనే సూక్తిని అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం వన సంరక్షణ

0: పర్యావరణ పరిరక్షణకై అనేక పథకాలు చర్యలు చేపడుతోంది. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు గారి ద్వారా.
1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరితాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా 2047 సంవత్సరం నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ ప్రాంత విస్తీర్ణాన్ని 50% వరకు సాధించాలని నిర్దేశించడం జరిగింది. తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ గౌరవ అటవీ శాఖ మంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలను రాష్ట్ర ప్రాయోజిత పథకాలను నిర్వహించడం జరుగుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు గాను 2030 నాటికి 37% వరకు అటవీ ప్రాంతం మరియు చెట్లు పెరిగే ప్రాంతం రెండు కలిపి గ్రీన్ కవర్ అంటాము. ఈ గ్రీన్ కవర్ ని 37% 2030 నాటికల్లా సాధించాలని లక్ష్యాన్ని అటవీ శాఖకు నిర్దేశించడం జరిగింది. ఈ లక్ష్య సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కేంద్ర ప్రాయోజిత పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పెద్ద ఎత్తున చేపడుతూ అటవీ మరియు వన్యప్రాణి సంరక్షణకు కృషి చేస్తుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ప్రధానంగా చెప్పవలసింది నగర వన యోజన. ఈ నగర వన యోజన ప్రధాన లక్ష్యము నగర ప్రాంతాల్లో అంటే అర్బన్ స్పేసెస్ లో గ్రీన్ లంగ్ స్పేసెస్ ను తయారు చేయడం, అంటే నగరాల్లో వనాలను ఏర్పాటు చేయడము. ఆ వనాల్లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నగర ప్రాంత ప్రజలకు వినోదంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పెంపొందించడం అనేది ప్రధాన ఉద్దేశం. తదనుగుణంగా అనేక జిల్లాల్లో అదేవిధంగా అర్బన్ లోకల్ బాడీస్ లో నగర వనాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త నగర వనాలు కూడా ఏర్పాటు చేసేదానికి ప్రపోజల్స్ ను పంపించడం జరిగింది. తర్వాత పథకం మిస్తి. ఇది సువిశాలమైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తీర ప్రాంతము, అంటే దాదాపు 900 కిలోమీటర్ల పైగా తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మడాడవులను సంరక్షించడము, అదేవిధంగా పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ చేపట్టడంతో పాటు తీర ప్రాంత ప్రజలకు తుఫాన్ నుంచి రక్షణ కూడా కల్పించడం దీని ప్రధాన ఉద్దేశము. ఈ దిశగానే గౌరవ అటవీ శాఖ మంత్రి గ్రేట్ గ్రీన్ వాల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ విధంగా అయితే చైనాలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉందో అదే విధంగా తీర ప్రాంతానికి సమాంతరంగా మడాడవులను పెంపొందించడం ద్వారా మనకు ఒక గ్రీన్ వాల్ ను సాధించాలని చెప్పని నిర్దేశించడం జరిగింది. తదనుగుణంగా అటవీ శాఖ ఉన్నటువంటి మడాడవులను పరిరక్షించడం, అదే విధంగా మడాడవుల నర్సరీలను ఏర్పాటు చేయడం ద్వారా గ్రేట్ గ్రీన్ వాల్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. తర్వాత కేంద్ర ప్రాయోజిత పథకంలో చెప్పుకోవాల్సింది గ్రీన్ క్లైమేట్ ఫండ్. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ను గుర్తించి అక్కడ వనీకరణ కార్యక్రమాలు అనేది చేపట్టడం ద్వారా అటవీ విస్తరణను కూడా పెంపొందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర అటవీ శాఖ కూడా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇక ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది కేంద్ర ప్రాయోజిత పథకము. ఏనుగులు విరివిగా సంచరించే రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ ఏనుగుల యొక్క పరిరక్షణ దిశగా చేపట్టే కార్యక్రమాలు, అదేవిధంగా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, మనిషి మరియు ఏనుగులు వీటి మధ్య సంఘర్షణను నివారించే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. టైమ్లీ కంపెన్సేషన్ పే చేయడము, అదేవిధంగా ఏనుగులకు అడవుల్లో నీరు మరియు ఫాడర్ యొక్క అవసరాలను తీర్చడం ద్వారా అవి విలేజెస్ లోకి రాకుండా నిరోధించడము, మ్యాన్ ఎనిమల్ కో ఎగ్జిస్టెన్స్ ను పెంపొందించేందుకు గాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక ప్రాజెక్ట్ టైగర్ ను రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్, ఆ పరిధిలో ఉన్నటువంటి ఆత్మకూరు, గిద్దలూరు, నంద్యాల, మార్కాపురం జిల్లాల్లో ఈ పులులకు సంరక్షణ చర్యలను చేపట్టడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఇక్కడ బేస్ క్యాంపులు అనేది లోకల్ గా ఉన్నటువంటి చెంచు ట్రైబల్స్ ని తీసుకుని అటవీ శాఖ అవుట్ సోర్స్ ఎంగేజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళతో బేస్ క్యాంపులు అనేది నిర్వహించి వాటి ద్వారా పులుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నాము. వాటి యొక్క కదలికలను గుర్తించడము ఎప్పటికప్పుడు, తద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో పులుల నిర్వహణ అనేది మనకు సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈ అడవుల్లో వీటికి నీటి లభ్యత, కావలసిన ప్రే ప్రిడేటర్ రేషియోను మెయింటైన్ చేయడం ద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో పులుల యొక్క సంఖ్య పెరిగేందుకు గాను అటవీ శాఖ చర్యలు చేపడుతుంది. ఎర్రచందనము సహజసిద్ధంగా విస్తృతంగా లభించిన రాయలసీమ జిల్లాల్లో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ స్కీమ్ ద్వారా అటవీ శాఖకు నిధులను కేటాయించడం జరుగుతుంది. దీని ద్వారా ఎర్రచందనం అడవుల యొక్క పరిరక్షణ, అదేవిధంగా వనీకరణ కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఇక మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు అటవీ శాఖ నాణ్యమైన వివిధ అటవీ మరియు పండ్ల జాతి మొక్కలను అటవీ నర్సరీలో పెంచి ప్రజలకు పెద్ద ఎత్తున ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ క్యాంపస్ స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున వనీకరణ కార్యక్రమాలు, భూగర్భ జలాల పెంపుదల, వన్యప్రాణి సంరక్షణ చేపట్టడం జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వము గౌరవ అటవీ శాఖ మంత్రులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అటవీ మరియు వన్యప్రాణి పరిరక్షణ అభివృద్ధి దిశగా అనేక రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా పేర్కొనవలసింది సీడ్ బాల్ డిస్పర్సల్, అంటే విత్తన గుంతలు తయారీ చల్లడము, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5, 2026 నాడు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బంతులను తయారీ మరియు వాటి డిస్పర్సల్ కార్యక్రమాన్ని చల్లే కార్యక్రమాన్ని గౌరవ అటవీ శాఖ మంత్రులు ప్రారంభించడం జరిగింది. గతానికంటే భిన్నంగా చాలా విస్తృత స్థాయిలో వీటిని చల్లడం ద్వారా డ్రోన్ల సహాయంతో అదేవిధంగా మనుషుల సహాయంతో అక్కడ పచ్చదనం పెంపొందించడం అనేది ఈ సీడ్ బాల్ డిస్పర్సల్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశము. మనకున్న వర్షాల యొక్క లభ్యతను కూడా చూసుకొని ఈ సీజన్ లో 2026-27 మాన్సూన్ సీజన్ లోనే రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బొంతులను తయారు అయితే చేయడం జరిగింది. వాటిని అటవీ ప్రాంతాల్లో మరియు అటవీకి బయట ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే మనకి ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల్లో చల్లడం జరుగుతుంది. ఈ 2.5 కోట్ల విత్తన బొంతులు అంత స్థానిక జాతులకు సంబంధించినవి, ఎటువంటి విదేశీ జాతులను మనం అటవీ శాఖ నిర్దేశించుకోలేదు. స్థానిక జాతులను విత్తనాలను తీసుకొని వాటిని సీడ్ వాల్స్ గా మనం మార్చుకొని ఈ సీజన్ లో మనం ఖాళీ ప్రదేశాల్లో అటవీ ప్రాంతాల్లో మరియు అటవీ బయట ప్రాంతాల్లో కూడా చల్లడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో మనిషి జంతువుల మధ్య సంఘర్షణ అనగా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ను నివారించడము, నిరోధించడము, నిర్వహించడము ఈ మూడు ప్రధాన లక్ష్యాలను సాధించే దిశగా, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా వ్యవస్థాగత ఏర్పాట్లను చేయడం జరిగింది. దీనికి హనుమాన్ అనే పేరు మనము పెట్టడం జరిగింది. ఈ హనుమాన్ ప్రోగ్రామ్ లో భాగంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ లను ఎక్కడెక్కడైతే మనము మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ఉందో ఆ ఏరియాను ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా వెంటనే ఏవైనా అక్రూర జంతువులు వన్యప్రాణులు జనావాసంలోకి వచ్చినప్పుడు గాని లేదంటే పాములు కోతలు ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి గాను ఈ హనుమాన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించడం జరిగింది. ఇక పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కూడా పెంపొందించడము, వాళ్ళకి పర్యావరణం గురించిన స్పృహను పెంపొందించే దిశగా ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ ను మనము రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యావరణ హిత టూరిజం ప్రధాన లక్ష్యంగా ఎకో టూరిజం సైట్స్ ను సిబిఐటి సెంటర్స్ ను ఏర్పాటు చేసి వినోదంతో కూడిన పర్యావరణ పరిరక్షణ స్పృహను పెంపొందించే దిశగా అనేక ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ ప్రారంభించడం జరిగింది. వీటి సంఖ్యను కూడా పెంపొందించగాను కార్యాచరణ రూపొందించడం జరిగింది. అదేవిధంగా వన సంరక్షణ సమితుల ద్వారా అటవీ ప్రాంతాల పరిరక్షణ అటవీ పెంపుదల కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా ఈ వన సంరక్షణ సమితులను నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక ఈ అటవీ పరిరక్షణలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా అనేక అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు చేయడం అయితే గాని అదేవిధంగా పెద్ద ఎత్తున వన మహోత్సవాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జూలై 1 నుంచి జూలై 7 వరకు ఈ వన మహోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన పెంపొందించడము, వన్యప్రాణి మరియు అడవుల యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు గుర్తించి వాటి పరిరక్షణలో ప్రజలను కూడా భాగస్వాములు చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర అటవీ శాఖ యొక్క ప్రధాన ఉద్దేశము. ఈ దిశగా గౌరవ అటవీ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది.
0: పంచభూతాత్మకమైన ప్రకృతి సమస్త జీవరాశుల మనుగడకు మూలాధారం. మనం తినే ఆహారాన్ని అందించడంలో అన్నిటికన్నా ముఖ్యమైనవి చెట్లు, మొక్కలు. పరోపకారాయ ఫలంతి వృక్షాహ అనే సూక్తి మనకు తెలిసిందే. పరోపకారం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసే ఈ తరువుల నుంచి మనం బ్రతుకు తెరువు పాఠాలెన్నో నేర్చుకోవాలి. ప్రకృతి వరాలైన మొక్కలు, చెట్లను వాడుకునే హక్కే కాదు, వాటిని కాపాడే బాధ్యత, పెంచి పోషించే కర్తవ్యం కూడా మనదే. అలాగే జంతువులు, పక్షుల పట్ల కూడా మనం కరుణతో మెలగాలి. వనం లేకపోతే జనం లేరు, వనం లేకపోతే జీవనమే లేదు. వన సంపద సమృద్ధిగా ఉంటేనే మానవ మనుగడ సులభమవుతుంది. వాతావరణ సమతౌల్యతను రక్షిస్తూ అమ్మలా మనల్ని కాపాడే చెట్లు మనం ఏమీ అడగకుండానే మన ఆకలి తీర్చడమే కాక ప్రాణవాయువుతో మనకు ప్రాణభిక్షను కూడా పెడతాయి. అలాంటి చెట్లను, సామాజిక వనాలను అభివృద్ది చేసే లక్ష్యంతో ప్రభుత్వం అనేక ఇతర సంస్కరణలు, పథకాలతో పాటు ఈ వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. భారతదేశపు శక్తివంతమైన విధానాలు, రాష్ట్ర ప్రభుత్వపు వినూత్న వ్యూహాలకు ప్రజల నిరంతర శ్రమ కూడా తోడవుతూ ఉండడంతో నేడు ఆంధ్రప్రదేశ్ నేల ప్రపంచ పర్యావరణ పటంలో పచ్చని సంతకంగా మారుతోంది. దీనివల్ల గిరిజనుల జీవనోపాధి, అటవీ ఆధారిత పరిశ్రమలు కూడా వృద్ధి చెంది ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు

0: ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

చూశారు. మా పాటల షికారు, షికారు పట్టాలంటే కత్తులు కటర్లు కావాలా? కానీ ఇక్కడ పాట పట్టాలంటే ఫోన్ కొట్టాలి. మా ఫోన్ నంబర్ 08732, అది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్. 2950081, 2300081. ఈ రెండు నంబర్లకి లేదు ఒక నంబర్కు ఫోన్ చేయండి. మీరు నచ్చినా మీరు మెచ్చిన పాట వినండి. కార్యక్రమంలో ముందుగా మృత్యు చిత్రంలోని ఈ పాట మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: 8:45 దాకా హుషారు కార్యక్రమం ఉంటుంది, కాబట్టి శ్రోతలు ఫోన్ చేయవచ్చు. మీరు నచ్చిన మీరు మెచ్చిన పాట వినవచ్చు. ఆర్జే దినేష్తోని మంచి ముచ్చట చెప్పి మంచి పాట వినిపించుకోవచ్చు. మా ఫోన్ నంబర్లు మరొకసారి 08732, ఇది ఆదిలాబాద్ స్టీడియో కోడ్ నంబర్, 2950081, ఇంకొక నంబర్, 2300081. ధర్మక్షేత్రం చిత్తం నుంచి ఈ పాట మీకోసం.

0: తగ్గుపడంగ
1: ఎలాయింక కల్లోలంగ కన్ను పడంగ ఉపాయంగ ఊపేయంగ ఉన్న పడంగ
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడదలిగి మనతో ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
3: సార్, నమస్కారం. సార్
2: నమస్కారం, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను, నా పేరు చిలక సతీష్, మాది యాపల్గూడ సార్.
2: ఓకే సతీష్ గారు, ఏం చేస్తుంటారు మీరు?
3: నేను సార్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నాను సార్, కెనాల్ మేడిగూడలో.
2: ఓకే, ఎడ్జిటా స్కూల్ స్టేంటా?
3: ఎడ్జిటే సార్, ఎడ్జిటే.
2: ఎడ్జిటే అంటే పిల్లలు మస్తు అల్లరి అల్లరి చేస్తుంటుంటారు.
3: అవును సార్,
2: అలా అల్లరి కూడా అందంగానే ఉంటది, అందమైన అల్లరి ఉంటది. చెప్పండి, వాళ్ళు మస్తు జోకులు కూడా వేస్తుంటారు. మరి ఏమైనా జోకులు చెప్తారా? పిల్లల్ని దృష్టి పెట్టుకుని పిల్లల్ని అడిగి పిల్లలు వేసిన

0: జోకే కావచ్చు, ఏదైనా కావచ్చు.
1: అవును సార్, జోకులు చెప్పమంటే పిల్లలు చెప్తారు అప్పుడప్పుడు.
0: కొన్ని అందులోకి కొన్ని చెప్పండి చూద్దాం, విందాం.
1: చెప్పాలనా సార్? ఒకటి అంటే మేము ఇంతకు ముందు కనుగుట్టలో వేసినా సార్ అప్పుడు.
0: ఓకే.
1: అప్పుడు స్కూల్ డే పరంగా అంటే చేపించినప్పుడు నేనే స్క్రిప్ట్ రాసిన, అందులో మా పిల్లలు చెప్పిన జోక్స్ ఏమంటే సార్, ఇప్పుడు అంటే టీచర్ ఒక ఆయన ఉంటాడు, తర్వాత పిల్లలు అంటే స్టూడెంట్స్ ఉంటారు. అయితే పిల్లల్ని అడుగుతారు టీచర్ వచ్చి అక్కడ అంటే ఆ జోక్ లో ఆ నాటకంలో ఏమంటాడంటే, అరే రవి చందమామ దూరమా ఆదిలాబాద్ దూరమా అని అంటాడు. అయితే రవి ఏం చెప్తాడంటే ఆదిలాబాద్ దూరం అంట. ఎందుకు రావంటే చందమామ కనిపిస్తుంది సార్ రోజు మాకు, ఆదిలాబాద్ కనిపిస్తారు అంటాడు.
0: అవును బాగుంది, చందమామ కనిపిస్తుంది ఆదిలాబాద్ కనబడదు.
1: కనబడదు.
0: ఇంకా
1: ఇంకా చెప్పాలంటే సార్, ఇద్దరు పిల్లలు లేట్ వస్తారు స్కూల్ కి.
0: ఓకే.
1: ఇద్దరు పిల్లలు లేట్ వచ్చినప్పుడు టీచర్ అడుగుతాడు అదే నాటకంలో, ఏమైంది రవి నీకు లేట్ అయింది అంటే, నా 10 రూపీస్ వచ్చేటప్పుడు మధ్యలో పడిపోయినాయి, అయితే వెతకడంలో లేట్ అయింది అంటారు. సరే మరి రాము నీకెందుకు లేట్ అయిందిరా అంటే, ఆ 10 రూపీస్ ని కనబడకుండా పేపర్ కప్పినా అందుకే లేట్ అయింది అంటారు.
0: 10 రూపీస్ తీయకుండా అన్నట్టుగా కాన్రానియకుండా ఆడు వెళ్ళిపోయే, వాడు వెళ్ళిపోయే వరకు వీడు చూస్తున్నాడు కదా. బాగుంది జోక్, బాగుంది సతీష్, బాగుంది జోక్, చాలా బాగున్నాయి. అయితే పిల్లలతో చాలా సరదాగా ఆడుతూ పాడుతూ ప్లేవే మెథడ్ లో టీచింగ్ చేస్తున్నారు అయితే మీరు.
1: అవును సార్, ఎందుకంటే ప్రతిరోజు పిల్లలు స్కూల్ కి వచ్చిండ్రు అంటే ఈ రోజు ఇంత నేర్చుకున్నాం అనేది పేరెంట్స్ ఉండాలి, తర్వాత పిల్లలకు కూడా ఉండాలి. సో రోజు హోంవర్క్ కూడా ఆన్లైన్ లో పంపిస్తా సార్.
0: బాగుంది,
1: వేదికగా ప్రతిరోజు నా స్టేటస్ కూడా చెప్పిన అంశాలు పెట్టుకుంటా సార్. తర్వాత డైలీ ఒక చిత్రాన్ని బోర్డు పై గీసి పిల్లలకు దానికి సంబంధించి పిల్లలతో గీయించి, తర్వాత దానికి సంబంధించి ఇంగ్లీష్ లో ఇప్పుడు సపోజ్ క్యాట్ గీసిన సార్, ఇట్ ఈస్ యాన్ ఎనిమల్, ఇట్స్ నేమ్ ఇస్ క్యాట్, ఇట్ ఈస్ ఏ డొమెస్టిక్ ఎనిమల్, ఇట్ హాస్ 2 ఐస్ లెగ్స్ అండ్ ఇయర్స్ టెయిల్, ఇట్లా అంటే ఈ విధంగా చెప్పడం సార్ పిల్లలకు.
0: అంటే రోజు ఒక బొమ్మ ఒక పిల్లడితో గీస్తారా అందరితో గీస్తారా
1: సార్? సార్ ప్రతిరోజు ఒక పిల్లడు.
0: అంటే బోర్డు మీదనా పెన్ను పేపర్?
1: మీరు మా స్కూల్ కి ఎప్పుడైనా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రానికి సమయం ఉంటే
0: ఓకే
1: వెల్కమ్ సార్,
0: తప్పకుండా
1: చూడండి సార్,
0: తప్పకుండా వచ్చే ప్రయత్నం చేస్తాం. మీకేం పడగారు చెప్పండి వినిపిస్తాను.
1: సార్ మాకు స్టూడెంట్ నెంబర్ 1 సార్, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కెనాల్ మేడిగూడలో కలుసుకుంటున్నాం ఇప్పుడు పిల్లలకు మాకు.
0: అవునా, ఓకే విందాం మరి పాట వచ్చేసింది.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడదలిగి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్.
0: గుడ్ ఈవినింగ్. జైనుద్దీన్ గారు,
1: నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి. మహమ్మద్ జైనుద్దీన్.
0: మీ మాటతో గుర్తుపట్టచ్చు కొంతమంది శ్రోతల్ని.
1: దాదాపు శ్రోతలు అనవసరం గుర్తుపడుతుంటారు సార్.
0: మీరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు దగ్గరలో ఉన్నారు.
1: దగ్గర, బాగా దగ్గర.
0: అవును. ఎంత దూరం ఉంటది ఆ బౌండరీ నుంచి? అంతే. ఫస్ట్ ఊరు అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దాటగానే అక్కడనే ఉండి నచ్చా.
1: ఓహోహోది. 80లో ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసేది.
0: ముంపు గ్రామం అయితే అది?
1: ముంపు గ్రామమే.
0: మీకు గుర్తుందా అక్కడ మీ ఆనవాళ్ళు లేకుండా ఉన్నాయి అక్కడ?
1: గుర్తుంది సార్, నాకు ఎందుకంటే నేను చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా కాబట్టి అక్కడనే పాత ఉమ్మడి గ్రామంలో పెళ్లి జరిగింది.
0: పెళ్లి జరిగింది ఇక జన్మించడం అయితే. అచ్చా అచ్చా. గుళ్ళు మీ ఉమ్మడి గుడులేనా అక్కడ ఉన్నాయి?
1: ఉమ్మడి, అది మొత్తం ఉమ్మడి గుళ్ళే.
0: శివాలయం. మరి ఆ గుడిని తరలించలేదు అక్కడ నుంచి? మరి
1: అది తీయరాదు, అది బాగా తీయరాదు కాబట్టి. అయితే ఇక్కడ వేసిండ్రు కొద్ది హనుమాన్ అవన్నీ వేసిండ్రు, ఆ పెద్ద శివాలయం చేయలేదు ఇక్కడ.
0: అక్కడ నుంచి వచ్చేసి మీరు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు కొత్తగా స్థలంలో?
1: గవర్నమెంట్ అప్పుడు ఇక్కడనే కట్టుకున్నాం.
0: అంటే ఇంకెవరైనా కొంతమంది మీ ఇష్టమైన జాలకి వెళ్ళి కట్టుకోవచ్చు అన్నారా? అప్పుడు అందరు వచ్చి అక్కడనే కట్టుకున్నారు.
1: ఎవరికి ఫ్లాట్లు వాళ్ళకు

0: ఇంకొంటారా మన మరి వ్యవసాయ భూములు ఎట్లా చేసిన దొరికినాయి మరి వ్యవసాయ భూములు?
1: వ్యవసాయ భూములు మాత్రం మునిగిపోయినాయి.
0: మునిగిపోయినాయి వ్యవసాయ భూములు
1: మునిగిపోయినాయి. పార్టీ వస్త్రం కూడా ఇచ్చారు కదా, ఈ ఇంట్లో కూడా ఇచ్చారు పార్టీ వస్త్రం. ఎంతో కొంత
0: ఏ సంవత్సరంలో అది?
1: అది 79 80 79 80 79 80 లోపల అంతా కంప్లీట్ అయిపోయింది.
0: ఓహో అట్లానా, అయితే అక్కడ మీ జ్ఞాపకాలు ఉండుంటాయి మరి. ఇక్కడ మేము ఆడుకుంటుంటే ఇక్కడ ఇక్కడ చదువుకున్నాము
1: చిన్నప్పుడు అంతా అక్కడనే తిరిగినాం కదా.
0: అట్లా బాగుంది బాగుంది, మంచి మాట చెప్పారు. చెప్పండి మీకు ఏం పడగాలి వినిపిస్తాం.
1: సరే, ఈరోజు రేపు చుక్కల మూదిలో కొమ్మ చెక్కితే బొమ్మ రానే సార్.
0: కొమ్మ చెక్కితే బొమ్మ, కొలిచి మొక్కితే అమ్మ.
1: అవునా?
0: ఓకే మరి విందామా పాట.
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకేనండి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడాలి. మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో సార్.
0: ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అడ్ల గంగ అని అంటారా? అడ్ల పని చేసేది అడ్ల గంగ అని అంటారా? నేను
1: అడ్ల పని చేసినప్పుడు అడ్ల గంగ అని అంటారు.
0: ఎన్ని చేసినావు అడ్ల పని? ఇప్పుడు ఫుల్ గిరాకీలు ఉంటాయి మరి మీకు. ఇప్పుడు అడ్ల పని అడ్ల పని చేస్తున్నారు. డవరాలు ఇప్పుడు నింపుతున్నారా? డవరాలు ఇనిపే డవరాలు వచ్చినాయేమో. కట్టే నడుస్తాయేమో. కట్టే డవరా ఎద్దు కొంచెం అలకపోతుంది. కొంచెం
1: బాతగాళ్ళు
0: పారకట్టెలు కూడా వినిపిస్తారా?
1: బారాలు చెప్పేయండి సార్. ఇడ్ల మేడల మీద ఉండే అవే కదా బారా తినిపిటి కాళ్ళు.
0: బావు
1: తినిపిటి.
0: ఇప్పుడు అదే ఇడ్ల బండ్లు చేసుడు బంద్ అయిపోయింది. గారెలు చేసుడు
1: గారెలు మొత్తం కట్టినా సార్ 25-30 ఏళ్ళు కట్టే గారెలు కట్టినాయి.
0: ఇప్పుడు లేవేమో, ఇక చేసేటోళ్ళే లేరు. అని ఇనుప గారెలు వచ్చేసినాయి.
1: కట్టే లేదు. ఆ పరిసర పండు
0: పెద్ద పరిచయం పట్టినా అప్పట్లో మరి
1: పొట్టు పొట్టు సార్ పచ్చిపంచాన్ని పెద్ద భాష వాటిని.
0: ఇప్పుడు పెద్ద భాష పట్టడం లేరచ్చు.
1: పెద్ద
0: కదా. ఏం చేస్తుంటారు మరి ఇప్పుడు? భోజనమైందా?
1: అవుతారు అన్న నేనే అడుగుతున్నాం. మేము ఒక ముగ్గురం మంది.
0: ఏం చేస్తుంటారు మరి? ఏం పడగాలో చెప్పు, వినిపిస్తా.
1: మరిసారి కులతైవా నుంచి గంట చలవాటిని పాడతాం. పయనించే ఓ చిలుక ఎగిరిపో పాడైపోయాను కూడు.
0: ఎందుకు భజనలు చేస్తారేంటిది? భోజనకే బాద్ భజన్ అన్నట్టయ్యా మీది. ఎవరెవరున్నారు మీ దగ్గర? చాలా పేర్లు చెప్పు.
1: నా దగ్గర విశ్వనాథ్ ఉన్నాడు, పండారి కిష్కాన్ ఉన్నాడు సార్.
0: భజన బృందమా? అవునా, వచ్చేసింది మరి పాటిందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిన్న మాట్లాడదలిగి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
2: సార్, చెప్పండి.
1: ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: సార్,
1: ఏం పేరు?
2: ప్రకాష్ సార్.
1: ప్రకాష్, ఏం చేస్తుంటారు ప్రకాష్? వ్యవసాయం మంచిగా మర్చినాయి మరి పంటలు, పత్తి, సోయా అన్ని?
2: కొంచెం సార్,
1: సోయాలు సోయా లేకపోతే ఏంటి మరి?
2: అదే సార్,
1: సరిగా మొల లేదు. సోయానా పత్తి అమ్మలంది?
2: సోయా సార్.
1: మరి అంటే సగం మొలిచింది అది?
2: సగం.
1: మరి ఎట్లా మరి నడమల పోసినవా, చేతులు పోసినవా, ఎట్లా చేసి మొత్తం చెరిపేసినవా లేక? మరి కొంచెం చిన్న పెద్దగా అవుతుంది కదా మరి అటువంటి అప్పుడు మరి. మరి కలుపు కస్తుందా సోయా అది? సరే, ఏం పడగలు చెప్పు వినిపిస్తా. వచ్చింది మరి పాట మీకోసం విందామా? సరే

రోజట్లకి రేపు రాత్రి 8 గంటంగా హుషారు ఉంటుంది. ఇలా రాత్రి 10:30 మధురిమలో పాత కొత్త హాయైన పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 8:45. మరి కాసేపట్లో సమాచార సంధ్య ఢిల్లీ నుంచి రిలే.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 9:33. రాత్రి 11 దాకా ఆకాశవాణి కార్యక్రమాలు కొనసాగుతాయి. మా ఈ కార్యక్రమాలను 100.2 మెగాహెర్ట్జ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు. కాసేపట్లో నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం ఉంటుంది. 9:45 షామే గజల్ కార్యక్రమంలో పంకజుదాస్ పాడిన గజల్ను వింటారు. 10 మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ వడ్డ్యాల గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారాం బృందం చెప్పిన కొండల రాయిని కథ బుడిగ జంగం కథ 3వ భాగం మధురిమ 10:30.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా నవలతో ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం బుధవారం రాత్రి 9:30, ప్రతి బుధవారం గురువారం ఉదయం 8:30 నవలతో కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగా గత కొన్ని వారాల సంధి నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం వినిపించడం జరుగుతుంది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, పఠనం సుమనస్పతిరెడ్డి. భారత స్వాతంత్ర్యోద్యమంలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్యోద్యమంలో ఒక గొప్ప అధ్యాయమని చెప్పవచ్చు. సాయుధం పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి దానికోసమే ప్రాణాలు అర్పించిన మహాయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. కేవలం 27 వయసులోనే నిరుపేదలు, నిరక్షరాస్యులు, అమాయకులతో సైన్యంగా ఏర్పరచుకుని చాలా పరిమితి వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్నాడు. చివరి రక్త బొట్టు వరకు బ్రిటిష్ వారికి ఎదురొడ్డి ప్రాణాలు విడిచాడు. ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే 100 అల్లూరి సీతారామరాజులు జన్మిస్తారని గంభీరంగా ధైర్యంగా బ్రిటిష్ వారి ముందు మాట్లాడిన తీరు రామరాజు ధైర్యాన్ని సూచిస్తుంది. 1897 నుంచి 1924 కాలం అల్లూరి కాలమనే చెప్పవచ్చు. బ్రిటిష్ వారికి చెమటలు పట్టిన రోజులవి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విజయగాథను ఆకుపచ్చ సూర్యోదయం పేరుతో నవలా రూపంలో కళ్లకు కట్టినట్లు రచించారు డాక్టర్ గోపరాజు నారాయణరావు. అందరిచేత గోరా అని పిలువబడే గోపరాజు నారాయణరావు కథారచయిత, విమర్శకుడు, జర్నలిస్టు, సంఘ సంస్కర్త కూడా. ముఖ్యంగా హేతువాద ఉద్యమాలలో గోరా పాత్ర గొప్పదనే చెప్పవచ్చు. గతంలో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో కార్యక్రమ ముఖ్య నిర్వహణాధికారిగా విధులు నిర్వహించిన సుమనస్పతిరెడ్డి గారి కంఠంలో ఈ ఆకుపచ్చ సూర్యోదయం ధారావాహిక నవలా పఠనం గతంలో శ్రోతల ప్రశంసలు అందుకుంది. సుమనస్పతిరెడ్డి గారి పఠనం ఈ నవలను ముందు వరుసలు నిలబెట్టిందనే చెప్పవచ్చు. ఇప్పుడు విందాం. ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 51వ భాగం.
2: అధ్యక్ష, ప్రశ్న 1. విశాఖమన్యంలో తిరుగుబాటును ప్రబోధిస్తున్న సహాయ నిరాకరణవాదిని పోలీసు బందోబస్తుతో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఏజెన్సీ డివిజన్ నుంచి పంపించారా లేదా? చిన్నపట్నంలో ఫోర్ట్ సెయింట్ జార్జ్లో కౌన్సిల్ ఛాంబర్స్ భవనం, నవంబర్ 13, 1922. లెజిస్లేటివ్ కౌన్సిల్లో శశిభూషణ్ రథ్ లేచి ప్రశ్నలు సంధించడం ఆరంభించారు. విషయం విశాఖమన్యంలో శ్రీరామరాజు పోరాటం. సభలో ఒక్కసారిగా అలజడి రేగింది. ముఖ్యమంత్రి పానుగల్లు రాజా రామరాయణింగార్ సభలోనే ఉన్నారు. తలపాగాతో, లాంగ్ కోటు, పైజమాతో ఒక రాజులాగే ఉన్నారు. మంత్రులు కూర్మా వెంకటరెడ్డి నాయుడు, అన్నెపు పరశురామ పాత్రో కూడా దగ్గర దగ్గరగా అలాంటి వేషధారణలోనే ఉన్నారు. అగరం సుబ్బరాయలు రెడ్డియార్ తప్పుకోవడంతో మంత్రిగా అవకాశం పొందినవాడే ఏపీ పాత్రో. అంటే అన్నెపు పరశురామ పాత్రో. నేరుగా ఎన్నికైన సభ్యులు, ప్రభుత్వం నియమించిన సభ్యులు అంతా తలపాగాలతో, లాంగ్ కోట్లతో ఉన్నారు. కౌన్సిల్ అధ్యక్షుడు లేదా స్పీకర్ దివాన్ బహదూర్ పెరుంగువూర్ రాజగోపాల్ ఆచార్యర్ కేసీఎస్ఐ సిఐయు. గతంలో మద్రాసు ప్రెసిడెన్సీ న్యాయశాఖలో పనిచేసిన ఆచార్య స్వతంత్ర సభ్యుడు. దేశీయ వ్యవహారాల విభాగం సభ్యుడు సర్ లయనిల్ డేవిడ్సన్, ఆర్థిక విభాగం సభ్యుడు సర్ చార్ల్స్ థోడ్ హంటర్, రెవెన్యూ విభాగం సభ్యుడు మహమ్మద్ హబీబుల్లా, న్యాయ వ్యవహారాల విభాగం సభ్యుడు ఎస్ శ్రీనివాస అయ్యంగార్ కూడా సభలోనే ఉన్నారు. ప్రభుత్వానికి చెందిన వారంతా సూటుబూటుతో ఉన్నారు. ప్రజాప్రతినిధులుగా ఎంపికై వచ్చిన సభ్యులను చూస్తుంటే కృష్ణదేవరాయల సభను చూస్తున్నట్టే ఉంది. అంతా ఒక్కసారిగా తమ తమ స్థానాల్లోనే నిటారుగా అయ్యారు. మద్రాసు మొదలు విజయనగరం వరకు పత్రికలలో 4-5 నెలలుగా విశాఖమన్యం అలజడుల వార్తలు హోరెత్తుతున్నాయి. సరిగ్గా అదే విషయం సభలో లేవదీశాడు రథ్. 40 ఏళ్ల రథ్ మంచి వక్త. ప్రశ్న 2, ఆ సహాయ నిరాకరణవాది వ్యవహారం పరిశీలించిన పౌర అధికారే మళ్లీ ఆ సహాయ నిరాకరణవాది మన్యంలో ప్రవేశించడానికి అనుమతించాడా? అలాగే ఆ సహాయ నిరాకరణవాది విషయంలో హద్దులు మీరుతున్నావంటూ పోలీసులను ఆ పౌర అధికారి నోరు పారేసుకున్నాడా? ప్రశ్న 3, అల్లూరి శ్రీరామరాజు అనే ఆ సహాయ నిరాకరణవాది మన్యానికి స్వతంత్ర అధినేత కావాలని కోరుకుంటున్నాడా? ప్రశ్న 4, రంప ఏజెన్సీలో ఇంతకు ముందు కూడా ఇలాంటి తిరుగుబాట్లు జరిగాయి, అందుకు కారణాలు ఏమిటి? ప్రశ్న 5, ప్రస్తుత తిరుగుబాటును అణచడానికి తీసుకున్న చర్యలు ఏమిటి? అసలు ఈ తిరుగుబాటు తలెత్తడానికి కారణాలేమిటో కూడా ఈ ప్రభుత్వం సభ్యులకు తెలియజేయాలని కోరుతున్నాను. రథ్ గంజాం జిల్లావాడు, మంచి సాహిత్యవేత్త. న్యూ ఒరిస్సా అనే పత్రికతో పాటు సత్యవాది, ప్రదీప అనే 2 సాహిత్య పత్రికలు కూడా నడుపుతున్నాడు. ప్రత్యేక ఒరిస్సా రాష్ట్రం కోసం పాటుపడుతున్నాడు. 127 మంది సభ్యులు ఉన్న కౌన్సిల్లో 63 మంది జస్టిస్ పార్టీ సభ్యులే. ముఖ్యమంత్రి పానగల్లు రాజా కూడా ఆ పార్టీవాడే. సహాయ నిరాకరణోద్యమం చేస్తోంది కాబట్టి భారత జాతీయ కాంగ్రెస్ ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది. అందుకే బ్రిటిష్ వ్యతిరేక పోరాటం గురించి ఏ ప్రశ్న వచ్చినా దానిమీద చర్చ అంటే అణచడం గురించి సూచనలు తీసుకోవడమే. దేశీయ వ్యవహారాల విభాగం సభ్యుడు కర్నల్ నాఫ్ సహా అధికారులు ఎవరూ పెద్దగా స్పందించలేదు. కానీ రథ్ ప్రశ్నలకు ముందే విశాఖమన్యంలో జరుగుతున్న ఆందోళనను అదుపు చేయడానికి మరోసారి 66,800 రూపాయలు మంజూరు చేయమని సభను అభ్యర్థిస్తూ నాఫ్ ఒక ప్రతిపాదన చేశాడు. అందుకు సభ మారుమాట్లాడకుండా ఆమోదించింది కూడా. విశాఖమన్యంలో అలజడుల అణచివేతకే అదనంగా మరో 100,000 రూపాయల నిధి కోసం కూడా ప్రతిపాదన సభ ముందుంది. సభాపతి ఆదేశం మేరకు దీనికి సమాధానం చెబుతూ ఈ విషయాలు ప్రభుత్వం వెల్లడించింది. అంటే నాఫ్ ప్రభుత్వం తరఫున సభలో చెప్పాడు. గౌరవనీయ సభ్యులకు, ఫితూరి నాయకుడు శ్రీరామరాజు గూఢచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో నిపుణుడు. మైదాన ప్రాంతంతో సంబంధం కలిగి ఉన్నాడు. చింతపల్లి, మరో 2 పోలీస్ స్టేషన్ల మీద దాడులతో విశాఖమన్యం తిరుగుబాటు ఆరంభమయ్యింది. పోలీసులు ప్రతిఘటించలేకపోయారు. తిరుగుబాటుదారులు కార్బైన్లు, మందుగుండు తీసుకుపోయారు. స్థానికంగా ఉన్న కృష్ణ, కాకినాడ రిజర్వు దళాలను వెంటనే అలజడి జరుగుతున్న ప్రాంతాలకు తరలించారు. అలజడి ఆరంభమైన తొలిదినాల్లో తిరుగుబాటుదారులు చేసిన ఆకస్మిక దాడిలో ఒక పోలీసు చనిపోయాడు. మొన్న సెప్టెంబర్ 3న దామనపల్లిలో కూడా తిరుగుబాటుదారులు పోలీసుల మీద విజయవంతంగా ఆకస్మిక దాడి చేశారు. మద్రాసు జిల్లా పోలీసు యంత్రాంగంతో చర్చించి మలబారు దళాలను పంపించాం. అవసరమైతే సైనిక వ్యవస్థ సేవలు తీసుకోవడానికి కూడా సంప్రదించాం. మోత పని కోసం గుర్రాలు పంపించాం. వైర్లెస్ సెట్లు కూడా వెళ్లాయి. సమన్వయం కోసం ఒక సైనికాధికారిని కూడా అక్కడికి పంపించాం. అక్టోబర్ 24 మరో ఆకస్మిక దాడి చేశారు తిరుగుబాటుదారులు. ఆ దాడిలో ఒక పోలీసు గాయపడగా రామరాజు దళంలోని 3 చనిపోయారు. 15 వరకు బ్రిటిష్ అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నారు. మద్రాస్ రెడ్ క్రాస్ అంబులెన్స్ను ఏర్పాటు చేసింది. హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ అదనపు వ్యయం కోసం 20,000 రూపాయలు మంజూరు చేశారు. ఇంత హఠాత్తుగా తిరుగుబాటు చెలరేగడానికి కారణం ఏమిటి? ఒక్కసారే 3-4 సభ్యులు కోరారు. అప్పుడు శశిభూషణ్ రథ్ మళ్లీ తన దగ్గర ఉన్న సమాచారం సభ ముందుంచడానికి అనుమతి తీసుకున్నాడు. 1879 విశాఖ మన్యం పక్కనే ఉన్న రంపలో తిరుగుబాటు జరిగింది. అప్పుడు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అక్కడికి వెళ్లారు. గాజులు తలపాగాలు ఇచ్చి వాళ్లను మంచి చేసుకుని పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నం చేశాడు. అలా తిరుగుబాటుకు కారణాలను కూపిలాగాడు. తిరుగుబాటుకు ఒక కారణం సారాయి తయారు చేసుకోవడానికి కొండవాళ్లకు ఉన్న అనుమతిని తొలగించడం. కాని తాజాగా రామరాజు నాయకత్వంలో జరుగుతున్న తిరుగుబాటుకు వెనకాల ఉన్న కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. గతంలో మాదిరిగా కాకుండా రామరాజు వెంట ఎప్పుడూ 100 అనుచరులు ఉంటారని చెప్తున్నారు. శ్రీరామరాజు ఉద్యమం గురించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సభ్యులకు సమాచారం ఇవ్వాలని అంతా కోరారు. అలాగే సాధ్యమైనంత త్వరగా అణచివేయాలని కూడా ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఆ 303 తుపాకీ గొట్టం, విల్లులో సిద్ధంగా ఉన్న ఆ బాణం రెండూ కూడా ఆ లక్ష్యం కేసే గురిపెట్టున్నాయి. దాదాపు 15 దూరంలో పాతిన ఆ కర్రకు వేలాడుతోంది బుల్స్ ఐ. తుపాకీ కాల్చడం నేర్చుకునేవారు లక్ష్యంగా పెట్టుకునే పటం. 2 వెడల్పు, 2 ఎత్తు ఉన్న నల్లటి బోర్డు మీద చిత్రించి ఉన్నాయి తెల్లటి రంగుతో 3 ఒకదానిలో ఒకటి. లోపలి సున్నకి మధ్యలో ఉంది ఎర్రటి చుక్క. ఆ పోటీ అపురూపంగా అనిపిస్తోంది అక్కడున్న ఉద్యమకారులందరికీ. చిన్నగా వీచింది గాలి, అందుకే తుపాకీ నుంచి గుండు, విల్లు నుంచి బాణం ఆగాయి. పాలమామిడి గొంది. గూడెం కొండల్లోనే ఎంతో అందమైన ప్రదేశం. కొండవాలులో ఉంది, జనం లేని ఊరు. ఎంతో కష్టపడితే తప్ప చేరుకోవడం కష్టం. అక్కడ పారుతున్న ఏరు ఒడ్డునని నిర్మించారు పూజ బస, అంటే 2 పందిళ్ళు. వాటికి 4 దూరంలో మంచెలను పోలిన చిన్న చిన్న పాకలను కూడా కట్టారు. ఎత్తుగా ఒక వృత్తం గీసి దానిమీదే నిర్మించినట్టు 6 నిర్మించారు. అక్కడ్నుంచి నిరంతరం ఎవరో ఒకరు చుట్టుపక్కల ప్రదేశాలను పరిశీలిస్తూ ఉంటారు. పోలీసుల రాకపోకలను గమనిస్తూ ఉంటారు. 5-6 ఖాళీ ప్రదేశం పూజ బస ఎదురుగా. దాని మధ్యలోనే ఉన్నాయి 4 కొండరాళ్ళు, చిన్న చిన్న వేదికల మాదిరిగా. వాటిలో 2 మీద నిలబడి ఉన్నారు ఆ 2 దూరం దూరంగా. విల్లు పట్టుకొని గోకిరి ఎర్రేసు, తుపాకీ పట్టుకొని శ్రీరామరాజు, మల్లు, పడాలు, మోదిగాడు, బుడ్డయ్య దొర, బోనంగి పోతిరాజు, ఖణ్ణిగాడు, ఇంకా అనేక మంది గిరిపుత్రులు అటుపక్క ఇటుపక్క నిలబడి కన్నార్పకుండా చూస్తున్నారు. ఆ 2 వెనుక మధ్యగా నిలబడి మోగించడానికన్నట్టు అరిచేతులు ఎత్తి సిద్ధంగా ఉన్నాడు గంతన్న. అతడు ఆ చేతులు కలపగానే తుపాకీ పేలుతుంది, బాణం దూసుకు వెళ్తుంది. 2 ఆ లక్ష్యం వైపే. చిరుగాలి తగ్గింది. ఇప్పుడు గొప్ప నిశ్శబ్దం. గంతన్న ఠక్కున చరిచాడు అరిచేతులు. ఢామ్ మంటూ పేలింది తూట. సర్రున దూసుకెళ్ళింది బాణం. తూట ఆ ఎరుపు చుక్కను ఛేదించుకొని వెళ్ళిపోయింది. ఆ వెంటనే బాణం వచ్చి తూటా చేసిన రంధ్రం పక్కనే దిగింది. అంతా అద్భుతాన్ని చూసినట్టు ఎగబడి చప్పట్లు కొట్టారు. మళ్లీ ఎవరి అభ్యాసం వారు మొదలుపెట్టారు. పూజ బసకే కొద్ది దూరంలో ఇంకో చిన్న ఖాళీ స్థలంలో తుపాకీ పేల్చడంలో మెలకువలు నేర్చుకుంటున్నారు కొందరు యువకులు. వారంలో ఒకరోజైనా వీలైన వారంతా వచ్చి ఆయుధాలు ఉపయోగించడంలో మెలకువలు నేర్చుకోవడం, అభ్యాసం చేయడం రివాజుగా మారింది. ఏ పూజ బస దగ్గరైనా ఇది మామూలు. బాణాలు వేయడం, కత్తి తిప్పడం, బల్లెం విసరడం, తుపాకీ కాల్చడం, ఆఖరికి ఉండేలు బద్దలో చిన్న చిన్న రాళ్లు పెట్టి కొట్టడం దగ్గర నుంచి అన్ని యుద్ధ విద్యలను నిరంతరం అభ్యసించడం అలవాటు చేశాడు రామరాజు. కొండల్లో పరుగెత్తడం కూడా అలవాటు చేసుకుంటూ ఉంటారు అంతా. ఎర్రేసు ఎప్పుడు విల్లు పట్టినా రామరాజు ఆలోచనలు ఎక్కడికో దూసుకుపోతూ ఉంటాయి. చెవిదాకా బాణం లాగి వదిలే తీరు, గుండెదాకా నారిని సాగదీసే తీరు ఎంతో విస్మయం గొలుపుతూ ఉంటుంది. నిజానికి ముండకోపనిషత్తులోని రెండు శ్లోకాలు కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. మనసంతా ఏవో ప్రకంపనలతో ఉద్వేగభరితమవుతూ ఉంటుంది. ధనుర్గృహీత్వపనిషదం మహాస్త్రం శరం హూపాసానిషితం సంధయీతు అయమ్యతద్భావగతేన చేతస లక్ష్యం తదేవాక్షరం సౌమ్య విద్ధి. అంటే ఉపనిషత్తులు అందించే మహాస్త్రాన్ని ధనుస్సుగా తీసుకో, నియమానుసారం నిత్యము చేసే ఉపాసన వలన తీక్షణమైన బాణాన్ని ఎక్కుపెట్టు, ఎటూ చెదరకుండా బ్రహ్మచింతనలోనే కేంద్రీకృతమైన మనస్సు చేత వింటి నారిని చెవిదాకా లాగు. నాశం లేని బ్రహ్మమే లక్ష్యం. ఆ బ్రహ్మాన్ని తెలుసుకో, అంటే ఛేదించు.

నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 51వ భాగమది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, పఠనం సుమనస్పతి రెడ్డి. ఇదే భాగం రేపు ఉదయం 8:30 పునఃప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 52వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా షామే గజల్. ఈ కార్యక్రమంలో పంకజు దాస్ పాడినటువంటి గజల్లు విందాం. పంకజుదాస్ భారతదేశానికి చెందిన గజల్ నేపథ్య గాయకుడు. ఆయన హిందీ సినిమా, భారతీయ పాప్లో తన రచనలకు గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పంకజుదాస్ 1980లో ఆహత్ అనే గజల్ ఆల్బంతో తన కెరీర్ను ప్రారంభించి 1981లో ముకరర్, 1982లో

తర్రన్నం 1983లో మెహఫిల్, తర్వాత లైవ్ ఎట్ రాయల్ ఆల్బమ్ హాల్ లాంటి అనేక హిట్లను కూడా అందించాడు. పంకజు దాస్కు 2006లో భారతదేశ 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ కూడా లభించింది. పంకజు దాస్ పాడినటువంటి గజలలో ఇప్పుడు విందాం. అగర్ మై కానేమే కాళీఘట ఛాయ్ తో క్యా హోగా, ఇప్పుడు ఆ గజలు విందాం.

శామయ్య గజల్ కార్యక్రమంలో పంకజ్ దాస్ పాడినటువంటి గజల్లు వింటున్నారు. ఇప్పుడు మరొక గజల్ విందాం, రుక్ రుక్ తమ్ తమ్. ఈ గజల్ విందాం.

0: శామే గజల్ కార్యక్రమంలో పంకజుదాస్ పాడినటువంటి గజళ్ళు మొదటి భాగం విన్నారు. రెండవ భాగంలో మరిన్ని గజళ్ళు వింటారు వచ్చే మంగళవారం రాత్రి 9:45. రేపు రాత్రి 9:45 చెవికింపు లలితవాద్య సంగీతంలో ప్రేమ్ జోష్వా మనీష్ వ్యాస్ రచనలు వింటారు, స్వర రచనలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మన పురాణాలు ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం రాత్రి 10:00, ప్రతి శనివారం సాయంత్రం 6:20 మన పురాణాలు కార్యక్రమం ఉంటుంది. ఇందులో పలు కథాగానాలను వినిపించడం జరుగుతుంది. గత కొన్ని వారాల సంది మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ వడ్డెల గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారాం బృందం చెప్పిన కొండలరాయిని కథ, బుడిగజంగం కథ వినిపించడం జరుగుతుంది. ఇది మొత్తం 6 భాగాల కథ. బలమూరి కొండలరాయుడు తెలంగాణ ప్రాంత చరిత్రలో 300 ఏళ్ల నాటి వీరుడిగా, అంటే క్రీస్తుశకం 1690 నుంచి 1720 మధ్య కాలం వాడని చెప్పుకుంటూ ఉంటారు. ఈయన చాలా ప్రసిద్ధి చెందినటువంటి వారు. కొండలరాయుడు తన సహచరురాలు భోగం సానితో కలిసి మొఘల్ సామ్రాజ్యానికి, ముఖ్యంగా ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాడాడు. ఇందూరు కోటను స్వాధీనం చేసుకున్నాడు. కొండలరాయుడు చేసిన త్యాగాలకు గుర్తుగా ఇందూరు ప్రజలు ఆషాఢమాసంలో 9 దేవతలతో పాటు కొండలరాయుడిని కూడా కొలుస్తూ ఘనంగా ఊర పండుగ నిర్వహిస్తుంటుంటారు. ఇప్పుడు విందాం కొండలరాయుని కథ, బుడిగ జంగం కథ 3వ భాగం.
1: రక్పతిరాయుడు పట్టణ విడావ దగ్గర పోయిండు. పోయి వచ్చి దమ్మవా పిల్లగాడు ఇక్కడ పిల్లడని చెప్పి అడగవారు కండి, అయ్యా నువ్వేనా సూరతరా? నువ్వేనా సూరతరా మాత్రము? ఆ భగవంతుడు కొనగట్ట వరమలవరము వంశ పిల్లగాడు పుట్టిడు అని చెప్పి ఎప్పుడు చెప్పిందో ఆ బాధలు పడి చెప్పపోతే 1000 అవసరాలు, చెప్పపోతే 20 అవసరాలు చెప్పనడు. చెప్తి స్వామి 20 అవసరం కొడుకు అయిపోయి అని చెప్పి కాళ్ళు మొక్కి ఎంతో బాధ పెట్టినా బాధ పెడితే చెప్పింది ఎప్పుడు దమ్మవా
2: చెప్పిందో.
1: కొడుకుని ఎత్తుకుని ఏర్చిండు. ఏర్చి అయ్యో నా కొడుకు 20 అవసరం అని చెప్పి ఆ రక్తరాడు బాధపడి నా కొడుకు కొండగట్ట వరమల చెబుట్టే పిల్లడు కొండయ్య అని చెప్పి ప్రేమతో దాదుకుంటా దమ్మ చెతికిచ్చాడు. అయితే మనవడి మాత్రం మనమల మత్తల మీద పొత్తుల పొలస కాడ ఎడవడి మాత్రం జవాబు చెప్పినట్టుగా ఎత్తలకు మత్తలు కట్టి మత్తలకు ఎత్తలు కట్టి
2: ఎత్తలు కట్టి
1: ఆగమోయి ఆరిద్ర కట్టి
2: ఆరిద్ర
1: కట్టించుకుంటుంటే అడవడవడి దిశలంతా చూసి ఆడి పంటలు శబలం అడుతున్నాయి. అడవడి శ్రీకృష్ణుల గాయలు కట్టి అంటే గర్షలు కట్టి గాయలు పోతున్నాడు
2: అడ్డుపోతున్నాడు.
1: ఆయన మన పట్ల పోయి పట్టణం అయిపోయింది. ఆయన మీద కన్ను పెట్టి రకపతి కన్ను పెట్టి సంపదలు నీటలో చెప్పిండు. నీటలో ఒళ్ళి లాపేసాడు. నీలాపడి తగిలిలో పొలం ఎండిపోయింది. రకపతి గారు చూసేవారికంటే సీమ నెల కొట్టి పలిగి పొలగొట్టింది. పొలం అయ్యా దళదాశ పెట్టాడు ఇంలేదు
2: ఎండిపోయింది.
1: ఎండకపోతే రకపతి రాయితో నీటలో ఇద్దరు చేస్తే రకపతి గారు కోపం కచ్చి నీటలో ఇద్దరు పేసాడు. చంపి నిమ్మ చెట్టుకు అరగట్టాడు తనని. అరగట్టిన తర్వాత ఆ దేశాలంతా కాపులంతా పోయి ఆరు చెప్తాడు ఎవరికి
2: ఎవరికి
1: దేశాలు చూసి ఈ వడవడి
3: రక్పతిరాయుడు
1: ఈ కథ వీరికి కారణం ఒకటి వచ్చింది. తత్పరి కారణం
3: ఆ దేశాయిలు ఏమంటారు ఈ రక్పతిరాయుడు నిరటలే చంపేసిండు. నిరటలే మనిషి మన మనిషి కదా
2: మన మనిషి
3: నిరటలేనట్లు చెప్పిండు ఆ విధంగా రక్పతిరాయుడు చంపేద్దామని చెప్పి దేశాయిలు అన్నారు. అంటే పెద్దోడు చూసి ఏమన్నాడు వారి మనం తోడబుట్టింది మన దమ్మవ్వ.

0: కాండం వర్షిపోయింది, రెండో భాగం వర్షిపోయింది, మూడో తరబై భాగం చెప్తున్నాం. చెప్పేవాళ్ళు అడవి లక్ష్మణ చంద మండలం, అడవి లక్ష్మణ మండలం, ఒక కనకాపు గ్రామం, అడిల గ్రామం, ముగ్గురు కళాకారులు, శ్రీనాథరామ్, నడిపిరంగారామ్, గంగారామ్, ముగ్గురు అడవి బురిగ రంగంలో కళాకారులు
1: కళాకారులు
0: ముగ్గురు ఈ కథ మూడో భాగం చెప్పబోతున్నారు. మరి అడవి దేశాలు ఏమంటున్నారు, ఇక అయ్యా పిలిపించి సమాధానం అడుగుదాము.

0: కావచ్చు ప్రదేశాలు చూసిండు.
1: అవును, మనది ఏం కులం
0: రాలవకులం
1: ఎలమజాతి కులం.
0: విశేషం
1: జాతి కులం లొంగిపోయేది కాదు. ఆ రక్పతి నాయుడికి ఒక్కడు మనం 77 దేశాయిలం, మన 77 దేశాయిల మంది 70 ఊరం పోయి ఆ రక్పతి నాయుడు ఒక్కడు లొంగుదామా? ఆ విధంగా కాదు.
2: పిండో
1: నిద్ర పెట్టేట్లో తల కొట్టిండు రక్పతి నాయుడు.

0: మన శరీర దమ్మలు కాలని ఆడుకుందాం గానీ ఆ రక్పదరాన్ని ఉంచొద్దు
1: అని చెప్పి ఎప్పుడైతే అన్నారో దేశాలు చూసిండ్రు ఆరుదే దండు గారు పల్లెడు సంపేద్రామని చెప్పి ఆరుదే దండుకు ఉడిపించేదే.

0: పొత్తులప్పు శశి పెట్టి రాజప్పుడు దెబ్బకోలేదు కదా, దమ్మ దగ్గరకు వచ్చాడు,
1: దమ్మ దగ్గరకు వచ్చాడు,
0: వచ్చి అమ్మ రెండు రకం రాయడం వచ్చి పల్లెలు అడిగి చూసింది అమ్మవ్వ,
1: దమ్మవ్వ చూసేది
0: వీళ్ళు ఎందుకోసం వచ్చింది
1: నా భర్త
0: పక్క చంపితే నా భర్త
1: వచ్చింది
0: ఆమె ఏం చేసింది తౌరవ పొయ్యి మీద ఎత్తింది కలప గడ్డ పట్టి తాలింపు ఏమవుతుంది అది కలప గంట పట్టింది వీళ్ళు పోతే నా భర్త తప్పు చెప్పి ఆ అంటాడు వాడి కలప తలిపి గంట పట్టి అంటే కలప గంట పట్టి ఆరు దండది తరిపి పోతున్నాదే.

0: చేసే కలమకంట బట్టి 65 దండని 3 గంటల వరకు మొత్తం చేసింది. అందులో 5 దండు ఊరికొచ్చి పొల సత్యనారాయణ
1: చిన్నదనుకున్నావా? మీ ఇంటికి పోయి రకపతిరాయుడు ఎటు వేయడో చెప్పాడు ఇలా ఇంతే. అడిగిన దానికి గాట పట్టింది, అది పప్పు రుద్ర తెడ్డు. ఆ తెడ్డు పట్టి కొట్టి ఒక్కొక్కడు దెబ్బ కొడు కదా,
2: దెబ్బ కొడు కదా,
0: అంతైపోయింది. సుషమా చెల్లెలు
2: మంచిది అనుకున్నాం,
0: చెల్లెలు బాబడి కొడుకు అందరికి చెప్పాడు.

0: సంప్రేషణ
1: నీడలం తమ్ముడు అడుగునడు ఆరువెల్లి సింగారెడ్డి చేతికి ఉన్నాడు. కటార జినకడు,
0: కటార జినకడు,
1: కటార జినకడు నిలిపిద్దాం
0: అని
1: చెప్పి చేశారు. కటార జినక నీ వినిపించారు, కటార జినక నీ వినిపిస్తే కటార జినకడు ఏమంటాడు,
0: ఏమంటాడు?
1: ఎనిమిదిలారా డెబ్బేడు తీసాలి మీరు, కానీ రక్పదరాయని అంపాలంటే మీ వల్ల కాదు, నా వల్ల కాదు,
0: కాదు
1: రక్పదరాయుడు సామాన్యుడు కాదు,
0: సామాన్య మనసు.
1: అడవిలో శివము, అడవిలో ఒక పెద్ద పులి,
0: పెద్ద పులి
1: అగుళ్ళ అంబోతో చుక్కల చంద్రుడు,
0: చంద్రుడు
1: ఆయనకు అడ్డం తిరిగినోడు బతకడు,
0: బతకడు
1: ఎదురొచ్చినోడు బతకడు, సాటి దెబ్బ కొట్టినట్టు కూడా బతకడు. కానీ అతడు రావాలంటే ఎన్నో చెప్తా ఉపాయం. మీ ఎమ్మదరుల కులంలో బట
0: వాళ్ళు
1: మీరు దుబరళ్ళు, వాళ్ళు
0: బలుగురు
1: అంశంలో పొద్దురడేసి స్నానం చేసి బంగారు చెంపు చేత పట్టుకొని మరి పంచ కట్టుకొని నరసింహస్వామి గుళ్ళకు పూయకపోతారు. మీ భావనంగా రక్పదరాయుడు పొద్దురడేసి ముంత పట్టుకొని నరసింహస్వామి గుళ్ళకు పూయకపోతాడు. పూయకపోకుండా ముందు మూడు కొట్టి రాత్రి మనం అందరం కూడి గుడిదాళ్ళు ఉరిదాళ్ళు పట్టుకొని ఆ గుడి చుట్టూ సింతలు ఉన్నాయి కదా, ఆ సింతల మీద ఉరిదాళ్ళు పట్టుకొని కావిడి కూర్చుందాము. రక్పదరాయుడు వచ్చి గుళ్ళది వచ్చి
0: సచ్చి
1: వేసి బయటకు వెళ్ళంగానే బయటకు వెళ్ళిన టైంలో బట్టి ఉరిదాలు ఎద్దాం,
0: ఉరిదాలు ఎద్దాం,
1: ఉరిదాలు ఎత్తే ఉరిదాలు సిక్కుపడిపోతాడు,
0: సిక్కుపడిపోతాడు,
1: సిక్కుపడితేనే మన చేతులు చిక్కుతాడు, లేకుంటే మన చేతులు చిక్కడు,
0: సిక్కడు.
1: అట్టయితే రక్పదరాయుడిని తల కొడతాము, లేకపోతే రక్పదరాయుడు రావాడు.

0: దాగలచ్చేదో కనబడి తగ్గలచ్చేదు. సాధారణంగా ఇక్కడ రఘుపతి రాయుడు సర్దార్ పిండం ఆయన ఇక్కడ ఊరిదాన్ని ఎత్తలేదు యుక్తులు గాని రఘుపతి రాయుడు ఇక్కడ
1: చెప్పి ఇక్కడ తిరిగడు రాగవా ఆరు వేల సింగల్ ఆయన చేతికి ఎదురు కడ తిరగడు ఆడు యశవంతుడు తెలుసా.

0: చెప్పిద్దామని చెప్పి ఆయనకి బల్లెంకు దురుమెక్కన జల్లు బల్లెం బల్లెం గురుమెక్కన జల్లు బల్లెం పట్టుకొని ఆయన రప్పించిండ్రు రప్పించేవారు దేశాలు చెప్పిన మాట వినుకోని ఆ ఎల్లమ్మ చెరువు మీద మైసమ్మ గండి కాడ తెల్ల గుట్టకుంది నరసింహస్వామి గుడి ఎల్లమ్మ చెరువు మీకు వెళ్ళి పోవాలా తెల్ల కట్టుకుంది నరసింహస్వామి గుడి ఇప్పటికి తెల్లగట్టు
1: ఉన్నదాల
0: పోల పోంగా పొల పక్క పని ఉంది అయితే ఆ తెల్లగట్టుకు పోయే తోవల టోపి శుంతరల్ల అడవంటే మాత్రం ఇరవై నలుగురు వద్దవాళ్ళు ఊరి కొల వేసుకొని ఉరితాలు పట్టుకొని రెడీగా ఎప్పుడు ఉండిపోయినో ఇక్కడ ఉన్న సంగతి రాయనిది
2: నేర్పేస్తారని చెప్పి రక్కదని గుర్తా
0: చక్కడైన శనివారం నాడు స్థానం నిలబెట్టింది సరిగ్గా స్థానం ఆడి వస్త్రములు కట్టుకుని రక్పది రాయుడు ఆ బల్లెం వడవండి చేత పట్టుకోలేక బల్లెం పట్టుకోలేక బంగారు కోలముంత పట్టుకొని బంగారు కోలముంత పట్టుకొని రక్పది రాయుడు నరసింహస్వామి గుళ్ళె కోయి పోయేసి వస్తా చెప్పి మరి అడ్డైతే పడినాయి గర్సలు వస్తున్నాం రేపైతే కొత్త పెట్టుకోవాలి కొత్త డబ్బు అనుకోవాలని చెప్పి అని చెప్పి రక్పది రాయుడు కోలముంతలు తీసుకొని పుష్ప తీసుకొని నరసింహస్వామి గుట్టకు చిన్నగా అయితే

చిన్నోడు గాడు కూర్చుండు ఎక్కువ పిల్ల లేస్తే ఎడి పిల్ల వెళ్ళిపోయాడు ఆ పిల్ల ఉరికి జరిగినప్పుడు తరిమి రెడీ చంపిండు లేచే కొంగని కొట్టిండు పులితో యుద్ధం చేసిన వాడు రాయుడు రక్పతి రాయుడు అంత తెలుసారు అని మొత్తం తెలివికాడు అంత విద్యాంశ అంత సాముదారుడు రక్పతి రాయుడు వాడవని పొలం కాడవని పొలసకోదికెళ్ళి వెళ్ళమ్మ చెరువు మీదకెళ్ళి మైసమ్మ గండి కాంచెళ్ళి వాయి నరసింహ స్వామి

గుడి కాడికి రావంగా పోయిండు, పోయి భగవంతు పూజ చేసిండు. పూజ చేసి నరసింహస్వామి గుడికి వెళ్ళి వెళ్ళంగా భగవంత వాళ్ళు గుడ్డలు పాడుగాను. అడవడి మాత్రం వాళ్ళ దిశైలంతా దిశైలంతా అల్లుకున్న పని కదా, అడవడి మాత్రం వాళ్ళంతా వచ్చి అమ్మ ఊరి

0: బస్సులో పగిలి పట్టలతో 12 ఉరుదాలు లేచి 12 మంది దిగి
1: అట్టి తాళ్లతో ఉరుదాలు లేస్తే రక్పతి రాడు ఆవుతలేడు. అట్టి తాళ్ళని తెంపేసిండు,
2: తాళని
1: తెంపేసిండు చెప్పి 20 మంది దేశాలు ఉక్కు ఉరుదాలు తయారు చేసి ఉక్కు ఉరుదాలు వేసిండు.
2: ఉరుదాలు వేశారు,
1: ఉరుదాల వలన తెగయి కదా ఉక్కు తెగకుండా ఆ ఉరుదాల వలన చిక్కుమడిపోయిండు రక్పతి రాయుడు.
0: చిక్కుమడిపోయాడు
1: ఎప్పుడు చిక్కుపడ్డాడు, చిక్కుపడ్డ రక్పతిరాయుడు
0: ఎలగిదిలాడిపోయారాయుడే
1: రక్పతిరాయుడు
0: రాయుడు రక్పతిరాయుడు ఎలగిదిలో ఆడిపోయి ఆ కలర్ జిమ్కా చూసిండు. ఒరే జిమ్కా నీకేం పాపం చేసిండ్రా,
2: అవును
0: నేను పిల్లగాళ్ళ కోడలి, నా భార్య దమ్మవ్వ,
2: దమ్మవ్వ
0: సంటిపిన తల్లి, అడవని మాత్రం ఈ 10 రోజుల పిల్లగాడు ఓళ్ళు
2: కొండయ్య
0: చిన్న కొడుకున్నాడు, నాకు అడవని మాత్రం ఏమి 20, నాకు ఈ పగలు పిల్లలు లేవు
2: లేవు
0: నన్ను తప్పకని చెప్పి

0: ఆడికెళ్ళి ఎల్లమ్మ చెరువు కాడ మైసమ్మ గండి కాడ
1: గండి కాడ
0: అన్నయ్య కాళ్ళ కాడ ఆ వడవడి నిలబెట్టిండు అక్కడ పడబెట్టిండు పండబెట్టి మార్గదొడ్డు జ్యోతి ముట్టించిండు చూడాల పగ మార్గదొడ్డు జ్యోతి ముట్టించి
1: జ్యోతి ముట్టించి
0: అడవటి మాత్రం ఆడు బియ్యం కుంభం పోసిండు కుంభోసి కుంభం మీద జ్యోతి ముట్టించిండు ఊరే రక్పతి రాయుడా నీ తలుచుకో తాత ముత్తలా పట్ల విన్నవా దగ్గరికి పోయి పేరు తెచ్చుకుంటవి అట్లా పట్టలు ఎత్తివి పది ఐదు బిగలు ఎత్తావు ఇరవై బిగలు నూరు బిగలు ఎత్తివి నీకు పళ్ళు ఎత్తే పట్టం చెత్తివి
1: పట్టం చేసి
0: ఇంత చేసి మమ్మల్ని పేరు ఎక్కడ ఎత్తున్నావా నీ పాలిస్తావు అని చెప్పి అనవంటి దిశాయిలు కడు ఆ రక్తరెడ్డి ప్రాంతీయంగా నీడిసిన మోయి చెప్పిండు అమ్మా రక్త దమ్మవా ఈ భర్త చంపుతుండమ్మా చెప్పి చెప్పిండు
1: నీడిసినది చెప్పిండు
0: చెప్పేవరకంటే భగవంతా నలుగురు కొడుకులు పట్టుకొని దమ్మవా దశాయిలు అక్క

0: దశైల కాలమిద ఎర్ర ఒరిటి పడుతుంది. అన్నా దశైలారా, నా భర్త తప్పకుడు తండ్రి, నేను ముడన పొదరణం అయిపోతాళ్ళైతే అన్నయ్య అని చెప్పి ముగ్గురు
1: వచ్చి అన్నమ్ముడు కాళ్ళ చేయతుంది, కడుపులో తల పెడుతున్నది. అన్నయ్య నా భర్త తప్పితే ముండనైపోతా, నా ముగ్గురు పిల్లగా నదిలో అయిపోతారు, నేను రెండనై ముండనై ఉంటే ఈ కలం అయిపోతుంది. 10 మంది పత్తి రంటారు, బంధమే వచ్చారు నిందమే రాదు.

0: పదినెండు అధ్యాధ్యాపి ఎంత వేసుకుంటా కాలు మొక్కంగా.
1: అవును,
0: ఈ దేశంలో కాలు మొక్క కట్టడి తింటాడు కళ విషయం.
1: అవునవును,
0: ధమ్మవాచారంలో కాలు మొక్కుతున్నది. మరి దేశాయిని రప్పతి రెడ్డి పెట్టమంటారు మనం. మరి రప్పతి రెడ్డి పెట్టాడు బతకెత్తడా?
2: బతకనే
0: మా అన్న నిన్నటిలో పేసిండు, నా పగ తీసుకోవాలగా, పగ తీసుకోవాలా చెప్పి ఇళ్ళ కాలు మొక్కంగా, ఇళ్ళు ఇళ్ళ కాలు మొక్కంగా ఏ కాదు ఇట్లా ఉండగా అక్కడ కట్టడి తినగడు. ఏడు కన్నా చంద్రబాబు చంద్రబాబు చెప్తున్నాయ్యా.

0: నరికిండ్రు నరికి
1: నరికి
0: ఎక్కడక్కడ వెళ్ళిపోయిండు.
1: వెళ్ళిపోయారు.
2: వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి కడపలు ఉన్న దేవుడు గుండెలు వచ్చింది, గుండెల దేవుడు కళ్ళ వచ్చింది, కళ్ళ కచ్చినప్పుడు రాడి అంటాడు దమ్మవ్వా నా బాణం పోతుంది ఏడవడం కట్టే బిడ్డల దేశం నా నమ్ములు నా మీద పగబెట్టి నా

మూడు నెలల పిల్లగాడు కొండ రాయుడు, మూడు నెలల పిల్లగాడిని అడ్డబల కట్టుకుంటుంది కదా, అడ్డబల కట్టుకుంటా అమ్మవ్వ.

0: అమ్మమ్మ నడుకుంటే ఉంటా దాన్నిగా
1: ఇది దాన్ని
0: అక్షత అమ్మగారు మన పాలపోతా చెప్పారా
1: పదారైపోయింది
0: ఆయనకి ఐదో దండలు తప్పింది
2: అమ్ములు కూడా కారణం అమ్ములు డెబ్బై తీస్తే ఒక్కళ్ళు చేతి కుదరకలేదు ఇరగకుండా మంది అంత సచ్చులు కానీ ఆడ దొరకలేదు డెబ్బై తీసారు పారిపోయిండ్రు ఎప్పుడు పారిపోయినది అమ్మవ్వ కొట్టుకుంటా కొట్టుకుంటా కొట్టుకుంటా కొట్టుకుంటా తూర్పు ఉన్నదమ్మవ్వ పడవటకు వచ్చింది పడవటకు వచ్చేది అమ్మ ఏమంటది ఏమిరా నేను పడవటకి వచ్చిన పడవటకు వచ్చేది మళ్ళీ తూర్పు దిగిపోవాలనా
1: దిగిపోరా
2: దిగిపోను ఆ మా నా భర్త ఏమన్నాడు నేను నచ్చదని కదా నా అంశం ఉంచకు నా కొడుకుల్ని బతికి నా అంశం పేరు తెప్పి అన్నాడు నా భర్త భర్త ఎప్పుడే మాట వినుకోని నా కొడుకులు పట్టుకోని ఇదే పడవట దేశాలు ఏ దేశం వెళ్ళిపోతా
0: వెళ్ళిపోతా అని చెప్పి దమ్మవ్వ కొడుకుల ముగ్గురు కూడా పట్టుకోని దమ్మవ్వ చిన్నగా.

0: నీకు పుణ్యం ఉంటది కొడకా?
1: అవునవును.
0: నాకు ఊళ్ళో తావు లేదు.
1: తావు లేదు.
0: మా ఇంటికి నీకు ఒక కొడుకే మనవాడి మంచి మాట. నీ భార్య చిన్నమ్మ, నీ పేరు చిన్నము, నేను చిన్నము. ఈ మాడగాడే పొలం అంటే నువ్వు చూసుకో. ఈ శని చెట్టు నువ్వు చూసుకో. నేను ఇంటే నా కొడుకులు చంపుతారు, నన్ను చంపుతారు. ఓలు చేశాయి అందుకని నీ వీరుడే చంపిండు, పులి చంపిండు.
1: పులి చంపి
0: లెక్కెంత చిన్నమ్మ పిల్లల చేతి పట్టి
1: చేతి పట్టి
0: అని చెప్పి వాడికి దండం పెట్టింది. కొడుకులు చెప్పి చెప్పకు, ఇవాళ చెప్పకు, ఇట్లా వెళ్ళిపోయిన చెప్పక అని చెప్పి అర్ధరాత్రి వెళ్ళదు, రెప్పదలు కలిగి అందరు వెళ్ళమందరు వెళ్ళా. అప్పుడు అంటే అమ్మ అంటే బాయి కట్టుకొని మూడు నెలల పిల్లలు తీసుకొని

0: కత్తుంది
1: ఎక్కడొస్తుందయ్యా?
0: గడి వదిలి పెట్టింది, కొత్తుల పొలస దాటింది, గుండ్లకోట మీదకి లక్ష్మి పిల్ల దాటింది, లక్షదేవి పడ మీదకి వెళ్ళి గుండ్లకోట అరమని మాత్రం పెంబట్ల నాగాపురం దాటి, పెంబట్ల కోడాపురం దాటి, అల్లిపురం వైశ్వరం దాటి, అరవంటి పెంబట్ట దాటింది,
1: పెంబట్ట
0: వైశ్వరం దాటింది, అల్లిపురం మీదకి వెళ్ళి ఉప్పుమడిగి, ఉప్పుడిగా దాటి,
1: ఉప్పుమడి
0: సీతాపురం మీదకి వెళ్ళి అయోధ్య దాటి, రాయకల్ వచ్చింది, రాయకల్ ఊళ్ళకి వెళ్ళి భూతపురం రామలపేట దాటి, ఒడ్డులింగాపురం మీదకి వెళ్ళి సింతలూరు దాటి, బోర్నపల్లి రేవున శ్రీగంగ దాటింది, చిన్నపిల్ల దాటింది,
1: గంగ దాటి
0: చిన్నపిల్లకి వెళ్ళి ఊళ్ళకెళ్ళి,
1: ఊళ్ళకెళ్ళి
0: పెరగపల్లి మీదకెళ్ళి, చిట్టల ఊళ్ళకెళ్ళి, మధ్య పడగ మాసాయిపేట దాటి
1: దాటి
0: ఎలగడపైకి వెళ్ళి

0: మూడో కాండం కథ ఒడిసిపోయింది, నాలుగో భాగం మన వారం వారం తర్వాత చెప్తున్నాం.
1: మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ వడ్డెల గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారాం బృందం చెప్పిన కొండల రాయిని కథ, బుడిగ జంగం కథ మూడో భాగం అది. నాలుగో భాగం వచ్చే వారం వింటారు. రేపు రాత్రి 10 గంటలకు మావా కార్యక్రమంలో గుడిహత్తునూరు మండలం తోషం గ్రామానికి చెందిన మరసకోల కళావతి బృందం గోండి భాషలో వినిపించే ఇంద్రాయి కథాగానం మొదటి భాగం వింటారు. శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలను సరైన సమయంలో వినలేకపోతున్నామనుకున్నటువంటి వాళ్ళు ప్రసారమైన మరుసటి రోజు నుంచే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మధురిమా పాత కొత్త హాయ్ అయిన పాటలతో మైక్ దగ్గర రేడియోనిస్తాం. యు దినేష్. ఈ లోకంలో మాటలనేవి పాటలుగా ప్రాణం పోసుకుని ఉండి ఉండకపోతే మనిషి అనేవాడు ఇంతగా అభివృద్ధిని సాధించేవాడు కాదేమో. అందుకే పాటలోని కంబదనాన్ని తీయదనాన్ని మాటలో జోడిస్తే మాట సొగసుగా మారుతుంది. ఇద్దరూ ఇద్దరే చిత్రంలోని ఈ పాట విందాం.

చలిగాలి రమ్మంచు పిలిచిందిలే, చిలిచూపు నీపైన నిలిచిందిలే. ఏముందిలే ఇప్పుడేముందిలే, మురిపించు కాలమ్మ ముందుందిలే. తెలిసిందిలే తెలిసిందిలే, నెలరాజ నీరూపు తెలిసిందిలే అంటూ సాగే ఈ సాహిత్య సిరులు డాక్టర్ సి నారాయణ రెడ్డి కలం నుంచి జాలువారాయి. దీనికి గలమందించింది ఘంటసాల సుశీల, స్వరమందించింది పెండ్యాల, చిత్రం రాముడు భీముడు. ఇప్పుడు ఆ పాట విందాం.

1963 సంవత్సరంలో వచ్చినటువంటి చిత్రం మూగ మనసులు. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులు అంత తొందరగా మరిచిపోరు అనడంలో అతిశయోక్తి లేదని చెప్పవచ్చు. ఈ చిత్రంలోని పాట ముద్దబంతి పువ్వులు, మూగకళ్ళ ఊసులు, ఎనక జనక భాషలు ఎందరికీ తెలుసులే అంటూ సాగే ఈ పాట అప్పట్లో ప్రేక్షకుల్ని కట్టిపడేసిందని చెప్పవచ్చు. గీత రచయిత ఆచార్య ఆత్రేయ, నేపథ్య గానం ఘంటసాల, సంగీతం కేవీ మహాదేవన్. ఇప్పుడు ఆ పాట విందాం.

అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే, అమ్మ గురించి ఎన్ని పాటలు వచ్చినా తక్కువేని చెప్పవచ్చు. చంద్రబోస్ మాటల్లో చెప్పాలంటే పెదవి పలికిన మాటల్లో తీయని మాట అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ అంటూ చంద్రబోస్ కలము నుంచి జాలవారిన ఈ పాట 2004వ సంవత్సరంలో వచ్చినటువంటి నాని చిత్రంలోనిది. గానం ఉన్నికృష్ణన్, సాధనా సర్గం, సంగీతం AR రెహమాన్. ఇప్పుడు ఆ పాట విందాం.

అమ్మాయి పట్ల ప్రేమ పురుషుడు వర్ణిస్తే అది సముద్రం లోతంత ఉంటుందని చెప్పవచ్చేమో. ఆకాశం అందాలంటూ దూకే కిరటంలా ప్రేమే నాలో, నీ హోరు నీ పేరునే పలికే మంత్రంలా నాగుండెలో, దారంతా చెల్వ పందిల్లే వేసి నీకోసం నీడై ఉన్నా, నాలో నేను లేనేలేను, నేను నిన్నే నాలో కొలువుంచాను అంటూ ప్రియురాలి కోసం ప్రియుడు పాడే పాట ఇది. సూర్యవంశం చిత్రం కోసం సామవేదం షణ్ముఖ శాస్త్రి రాసినటువంటి ఈ పాటను గానం చేసింది హరిహరన్. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. రోజావే చిన్ని రోజావే, ఈ పాట విందాము.

మధురిమలోని పాతా కొత్త హాయ్ అయిన పాటలవి. మళ్ళీ రేపు రాత్రి 10:30 మధురిమలో మరిన్ని పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్తం. వాతావరణ సూచన: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. రేపటి కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు: రేపు ఉదయం ఈడంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలెం శీర్షికన వానాకాలంలో వచ్చే వ్యాధులు లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, విశ్రాంత వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తొడసం చెందుతో ముచ్చట. ఇంకా రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చటుంటుంది. తర్వాత నల్లరేగడి భూమిలో 40 తీర్ల పంటలు బి మురళీధర్ అందించిన లఘు ప్రసంగం 2వ భాగం ఉంటుంది. రేపు సాయంత్రం 7:00 ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమంలో ఏకవార్షిక పశుగ్రాసాలు సాగు చేయడం వల్ల లాభాలు.